శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై. ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శిఖ సంవత్సరం 1948, ఆషాఢమాసం 17వ రోజు, 2026వ సంవత్సరం జూలై 8వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 10 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: ఆకాశవాణి సమాచార్ కే సాత్ మై మనోజ్.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సూక్తి సుధా.
2: పాపం పుణ్యం అనేవి మన కర్మ సిద్ధాంతానికి రెండు కళ్ళు. ఇవి మనం చేసే పనులకు వచ్చే ఫలితాల ఖాతాలాంటివి. పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం చిన్నప్పటి నుండి వింటున్న మాట. నిజానికి భయంతో పాపం చేయకుండా ఉండడానికి, ఆశతో పుణ్యం చేయడానికి పెద్దలు పెట్టిన కట్టుబాటు ఇది. ఇతరులకు మేలు చేసే ధర్మబద్ధమైన స్వార్థం లేని పని వల్ల వచ్చే సుకృతం పుణ్యం. ఇది ఆత్మకు బలం ఇస్తుంది, భవిష్యత్తులో సుఖాన్ని ఇస్తుంది. మనం చేసే మంచి పనులే మనకి పుణ్యాన్ని చేకూర్చుతాయి. ఇతరులకు కీడు చేసే అధర్మమైన స్వార్థంతో కూడిన పని వల్ల వచ్చే దుష్కృతం పాపం. ఇది ఆత్మకు భారం అవుతుంది, భవిష్యత్తులో దుఃఖాన్ని ఇస్తుంది. ఇతరులకు కీడు చేసే పనులు పాపాన్ని తెచ్చిపెడతాయి. పరోపకారార్థం ఇదం శరీరం, ఇతరులకు ఉపకారం చేయడానికి ఈ శరీరం అని త్రికరణ శుద్ధిగా నమ్మి బతకడమే పుణ్యానికి మూలం. పరపీడనం ఇదం పాపం, ఇతరులను బాధించే పని చేస్తే అది పాపం. మనసు బరువెక్కుతుంది. అంటే పాపపుణ్యాలనేవి మన మనసులోని అనుభూతి. మనం చేసిన పని తర్వాత మన మనసు సంతోషంగా ఉంటే స్వర్గం, బాధగా ఉంటే నరకం. స్వర్గం నరకం అంటే మనం చనిపోయాక వెళ్లే వేరే లోకాలు కాదు, మనం చేసిన పనికి వచ్చే మానసిక స్థితులు. ఇతరులకు కీడు చేసే, అబద్ధమాడి మోసం చేసిన తర్వాత నిద్ర పట్టదు కదా, అదే నరకం. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టిన తర్వాత మనసు తృప్తిగా ఉంటుంది కదా, అదే స్వర్గం. కాబట్టి మంచి చెడును విభజించడానికి పాపపుణ్యాలు చాలా బలమైన కొలమానాలు. అయితే కొన్ని సందర్భాల్లో మంచి ఉద్దేశంతో చేసిన పాపం పుణ్యంగాను, పుణ్యం పాపంగాను రూపాంతరం చెందుతుంది. అదెలాగో చూద్దాం. శస్త్రచికిత్స చేయాల్సిన డాక్టర్ కడుపు కోస్తాడు, ఇది శరీరాన్ని పీడించడం, కాబట్టి పాపమా? కాదు, రోగిని బతికిస్తున్నాడు కాబట్టి పుణ్యం. ఉద్దేశం మారితే పాపం పుణ్యం అయిపోతుంది. ఒక సైనికుడు శత్రువుని చంపాడు, చంపడం పాపమే. కాని ఇక్కడ కోటి మంది ప్రజలను కాపాడడానికి శత్రుదేశ సైనికుణ్ణి చంపాడు కాబట్టి అది ధర్మయుద్ధం, అందుకే అది పుణ్యం అయింది. ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు, కోట్లు దానమిచ్చాడు, ధర్మరాజుని అందరూ పుణ్యాత్ముడు అన్నారు. కాని అక్కడకు వచ్చిన ఒక ముంగిస మాత్రం ఇతరులకు కీడు చేసే, నువ్వు పేరు రావాలి, పుణ్యం రావాలి అనే స్వార్థమైన ఉద్దేశంతో యాగం చేశావు, అందుకే నీ యాగంలో పుణ్యం లేదు అని తేల్చేసింది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే పనికన్నా ఉద్దేశం ముఖ్యం. గీతలో కృష్ణుడు చెప్పింది ఇదే, కర్మకన్నా కర్మఫలం, కర్మఫలం కన్నా కర్తవ్య బుద్ధి ముఖ్యం. దేవుని లెక్క ఏం చేశావు అనేది కాదు, ఎందుకు చేశావు అనేది. ఇతరులకు కీడు చేసే కాబట్టి స్వర్గానికి వెళ్ళాలి అని పుణ్యం చేయకూడదు. నా మనసు స్వర్గంలా ఉండాలి అని పుణ్యం చేయాలి, అప్పుడు మనం బ్రతికుండగానే స్వర్గంలో ఉంటాము. చాలామంది పనుల రూపంలో పాపం చేయరేమో కాని మాటల రూపంలో ఎదుటవారిని హింసించి చిత్రవధ చేస్తారు, అది మహాపాపం. ఇంతే కాకుండా చాడీలు చెప్పడం, నిజం తెలియకుండా నిందలు వేయడం మొదలైనవి కూడా పాపాల ఖాతాలోకే వస్తాయి. ఒక రాజ్యంలోని రాజు బ్రాహ్మణ బాటసారులకు ఒక సత్రం కట్టించాడు. వారికి ప్రత్యేకించి వంటకాలు తయారు చేయించి పంచభక్ష్య పరమాణాలతో వారి కడుపు నింపడమే కాకుండా వాళ్ళను సత్కరించేవాడు. అనుకోని విధంగా ఓ రోజు ఒక గద్ద పాముని నోటకరుచుకుని ఆకాశంలో వెళ్తోంది. పాము నోటి నుంచి జారిన విషం ఈ బ్రాహ్మణులకు తయారు చేసిన భోజనంలో పడింది. ఇది గమనించని వంటవారు బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. అది తిన్న సత్రంలో గల బ్రాహ్మణులు అందరూ చనిపోయారు. ఇక్కడ గ్రద్దగాని పాముగాని వంటవారుగాని బ్రాహ్మణులు చనిపోవాలని ఈ పని చేయలేదు, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. కాబట్టి ఈ బ్రాహ్మణ హత్యాపాతకం ఎవరి ఖాతాలో వేయమంటారని చిత్రగుప్తుడు యమధర్మరాజుని అడిగాడు. సమయం కావాలన్నాడు యమధర్మరాజు. కొన్ని రోజులకు ఆ ఊరి మీదుగా వచ్చిన ఒక బ్రాహ్మణుడు ఒక ఆమెను పిలిచి సత్రానికి వెళ్లే దారిని, అక్కడ ఎలా ఉంటుంది అనే వివరాలను అడిగాడు. అంతటా ఆవిడ దారిని చెప్పి, మీకు రహస్యం చెబుతున్నాను వినండి, మా ఊరి రాజుగారికి బ్రాహ్మణులంటే పడదు, అందుకే ఈ మధ్య బ్రాహ్మణులు తినే భోజనంలో విషం పెట్టి చాలా మందిని చంపేశాడు, కాబట్టి చూసుకుని వెళ్ళండి అని చెప్పి ఆమె ముందుకు వెళ్లిపోయింది. వెంటనే యమధర్మరాజు ఆ పాపానంతా ఆమె ఖాతాలో వేయమన్నాడు.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి సలాది భాగ్యలక్ష్మి. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: ఇస్ ఆకాశవాణి ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. Prime Minister Narendra Modi has called for a stronger India-Indonesia strategic partnership, saying it will contribute not only to the prosperity of the two nations but also to regional and global peace and stability. Addressing the Indonesian Parliament in Jakarta yesterday, Mr. Modi said India follows path of development, not expansionism.
4: Bharat vistarvad nahi vikasvad ki niti par chalta hai aur isliye hum Bharat mein kehte hain सबका साथ सबका विकास. आज मैं यही मंत्र यही भावना लेकर इंडोनेशिया के आप सभी सांसद सदस्यों के बीच आया हूं. भारत और इंडोनेशिया के बीच समुद्र ताजा

పువ్వాడు శ్రీరామదాస కీర్తనలు మరింతవరకు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ప్రకృతి వ్యవసాయ విధానంలో కీలకమైన జీవామృతం, ఘన జీవామృతం తయారు చేసే ప్రక్రియలు, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

ఘనజీవామృతం పొడిపొడిగా ఉంటుంది. ఘనజీవామృతం వాడటం వల్ల భూమిలోని జీవరాశులు, వానపాములు ఆరోగ్యంగా వ్యాప్తి చెంది భూమి సారవంతమవుతుంది. పంటలకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. చీడపీడలు కూడా రావు. పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి. పంటలో కలుపు తీసే సమయంలో కూడా ఎకరానికి 100 కేజీల ఘనజీవామృతం వేసి మొక్కలకు ఆహారం అందించాలి. జీవామృతం వాడటం ద్వారా పంట భూమిలో సూక్ష్మజీవరాశి పెంపొంది నేల ఆరోగ్యవంతమవుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే సరిపోతుంది. ఆరోగ్యవంతమైన భూమి మొక్కలకు సకల పోషకాలను అందిస్తుంది. ఇక ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు. మీకు వీలైతే దుక్కికి కొద్ది రోజుల ముందు ఘన జీవామృతాన్ని ఆవు పేడతో కలిపి పొలంలో చల్లుకోవచ్చు. ఎద్దులతో అరకలు కట్టి పొలాన్ని దున్నుకోవాలి. ట్రాక్టర్తో కాక ఎద్దులతో దున్నుకుంటే మేలు జరుగుతుంది. పొలంలో పంటలకు మేలు చేసే జీవరాశి చనిపోకుండా నిలిచి ఉంటుంది. గోమూత్రాన్ని సేకరించుకునే విధానం ఎలాగంటే, ఆవు పడుకునే చోట ఏటవాలుగా అరుగు కట్టుకోవాలి. అరుగు చివర కాలవ తీసి కాలవ చివర చిన్న గుంట ఏర్పాటు చేసుకోవాలి. గోమూత్రం ఆ గుంటలోకి చేరుతుంది. దీన్ని ఎలా వడకట్టుకోవాలి అంటే, చిన్న వరల బావి కట్టి అడుగున సన్న గుల్లక ఇసుక వేసుకోవాలి. కింది వైపుగా ఒక కుళాయి ఏర్పాటు చేసి గోమూత్రం పట్టుకోవాలి. దీన్ని ఎలా నిల్వ చేసుకోవాలంటే, నలకలు లేకుండా పట్టుకున్న గోమూత్రాన్ని ఓ బాణలో లేదా క్యాన్లో నింపుకొని నిల్వ చేసుకోవాలి. ఒక్కసారి పట్టుకున్న మూత్రం ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. అయితే ఇక్కడ రైతులు ఒక విషయాన్ని గమనించాలి. ఆవు పేడ వాడే అన్ని మిశ్రమాల్లోనూ 7 రోజుల్లోపు పేడను మాత్రమే వాడుకోవాలి. మూత్రం ఎంత ఎక్కువ నిల్వ ఉందైతే అంత మంచిదిగా మనం చెప్పుకోవచ్చు. ఇక జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి అంటే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, 10 కేజీలు దేశీ ఆవు పేడ, అంటే వారం రోజుల్లోపు సేకరించిందై ఉండాలి. 5 నుండి 10 లీటర్లు దేశీ ఆవు మూత్రం, 4 కేజీలు బెల్లం, నల్ల బెల్లం అయితే ఇంకా మంచిది, లేదంటే చెరకు రసం అయితే 4 లీటర్లు వాడుకోవాలి. ఇంకా 2 కేజీలు ద్విదళ్ల పప్పుల పిండి, అంటే శనగపప్పు, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడుకోవచ్చు. వేరుశనగ, సోయా పిండి మాత్రం వాడకూడదు. ఇక 200 లీటర్ల నీరు, ఇది బావి నుండి కానీ, బోర్ నుండి కానీ, నది నీరు కానీ అయి ఉండాలి. ఇక పాటి మన్ను లేదా పొలం గట్టు మన్ను దోసెడు తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, తొట్టిలో కానీ డ్రమ్ములో కానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్థాలన్నింటినీ కలిపి నీడలో 48 గంటల పాటు ఉంచాలి. ప్రతిరోజు 2-3 సార్లు కర్రతో కుడివైపుకు తిప్పుతూ ఉండాలి. ఇది కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతుంది. ఇలా తయారైన జీవామృతాన్ని 48 గంటల తర్వాత 1 వారం రోజుల్లోపే వాడేసుకోవాలన్న విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి. పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేసుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల భూమిలో సూక్ష్మ జీవరాశి పెంపొంది నేల ఆరోగ్యవంతమవుతుంది. ఆరోగ్యవంతమైన భూమి మొక్కలకు సకల పోషకాలను అందిస్తుంది. ఇక ఎటువంటి ఎరువులు అవసరం ఉండదు. మంచి దిగుబడులు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. జీవామృతాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, రైతు సోదరులు సహజంగా బావి నుంచి పంపు ద్వారా తోడిన నీటిని కాలువ ద్వారా పొలానికి తడిపెడుతూ ఉంటారు. ఈ కాలువల్లో పారే నీటిలో జీవామృతాన్ని డ్రమ్ముకున్న నల్లా ద్వారా వదిలిపెట్టుకోవాలి. ఇలా చేస్తే జీవామృతం నీటిలో కలిసిపోయి పంటల వేళ్లకు అందుతుంది. పండ్ల చెట్లకు వయసును బట్టి 2 నుంచి 5 లీటర్ల జీవామృతాన్ని పోయాలి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జీవామృతం పోసేటప్పుడు భూమిలో తేమ ఉండాలి. చెట్టు మొదట్లో జీవామృతం పోయకూడదు. మిట్ట మధ్యాహ్నం చెట్టు నీడ ఎక్కడ పడుతుందో ఆ చుట్టూత జీవామృతం నీరు ఇవ్వాలి. చెట్లకు పోషకాలు అందించే కొన వేళ్లు ఆ నీడ చివరి వరకు వ్యాపించి ఉంటాయి. అందువల్ల మొదళ్లలో కాకుండా అక్కడే నీరు జీవామృతం ఇవ్వాలి. జీవామృతం తయారు చేసిన 48 గంటల తర్వాత వాడుకోవాలి. కాలువలో పారే నీటిలో కొద్ది కొద్దిగా జీవామృతాన్ని కలుపుతూ ఉండాలి. జీవామృతాన్ని బావి నీటిలో కలిపి ఆ తర్వాత నీటిని పొలానికి పారించుకోవచ్చు. ఒకవేళ మీ పొలంలో బిందు సేద్య పరికరాలు లేదా తుంపర సేద్య పరికరాలు కనుక ఉంటే, జీవామృతాన్ని జాగ్రత్తగా వడకట్టి వాడుకోవాలి. జీవామృతాన్ని వడకట్టడానికి ఫిల్టర్ను వాడటం అనేది ఒక మంచి పద్ధతి. దీనికోసం అడుగున కుళాయి ఉన్న డ్రమ్మును సిద్ధం చేసుకోవాలి. ఆ డ్రమ్ము లోపల మొదటి పొరగా 6 అంగుళాల ఎత్తు వరకు చిన్న చిన్న రాళ్లు వేయాలి. దానిపైన 5 అంగుళాల మందాన ఇసుక పోయాలి. ఇసుక పైన ప్లాస్టిక్ వలను పెట్టాలి. ఆ వలపై ఒక పల్చటి గుడ్డ పెట్టాలి.
ఈ విధంగా చేసుకున్నట్లయితే జీవామృతాన్ని వడకట్టే ఫిల్టర్ సిద్ధమైనట్టే. ఈ డ్రమ్ములో పైనుంచి పోసిన జీవామృతం ఫిల్టర్ అయిన తర్వాత కుళాయి ద్వారా కిందకి వస్తుంది. కుళాయి కింద మరో పాత్ర ఉంచినట్లయితే వడకట్టిన జీవామృతం సిద్ధమవుతుంది. దీన్ని బిందు సేద్యం, తుంపర సేద్య పరికరాల్లో కలిపి పంటలకు అందించుకోవచ్చు. లేదా ఫిల్టర్ కుళాయి నుంచి నేరుగా మోటారు పంపు, అంటే దాని సెక్షన్ పంపునకు ట్యూబ్ను అమర్చి నీటితో పాటు నేరుగా జీవామృతం పొలానికి వెళ్లే ఏర్పాటు చేసుకోవచ్చు. పొలంలో ఉన్న మోటార్ పంపు, అంటే దాని సెక్షన్ పంపునకు ఒక చిన్న రంధ్రం వేసి దానికి డివైడర్ను జోడించాలి. దానికి ఒక కుళాయిని జోడించుకోవాలి. ఈ కుళాయికి ఒక రబ్బర్ ట్యూబ్ జోడించుకోవాలి. ఈ ట్యూబ్ను ఇంకోవైపు డ్రమ్ముకున్న కుళాయికి జోడించుకోవాలి. మోటార్ పంపు స్టార్ట్ చేసిన వెంటనే సెక్షన్ పంపు నుంచి పైకి వచ్చే నీటితో పాటు జీవామృతం తనకు తానే కలిసిపోయి పంట వేళ్లకు అందుతుంది. ఈ జీవామృతాన్ని ఎలా పిచికారి చేసుకోవాలి అంటే, మొదటిసారి నారు లేదా విత్తనం నాటిన 15 రోజులప్పుడు ఎకరానికి 5 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. రెండోసారి విత్తనం నాటిన 4 రోజులప్పుడు ఎకరానికి 5 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక మూడోసారి విత్తనం నాటిన 45 రోజులప్పుడు ఎకరానికి 10 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. నాలుగోసారి విత్తిన 60 రోజులప్పుడు ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఐదోసారి విత్తిన 75 రోజులప్పుడు ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఆరోసారి విత్తిన 90 రోజులప్పుడు ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఏడోసారి విత్తిన 105 రోజులప్పుడు ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఎనిమిదోసారి విత్తిన 120 రోజులప్పుడు ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. తొమ్మిదోసారి విత్తనం నాటిన 135 రోజులప్పుడు ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పదోసారి విత్తనం నాటిన 150 రోజులప్పుడు చేసుకోవాలి. అప్పుడు ఎకరానికి 30 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 3 నెలలు 6 నెలలు పండే పంటలకు, సంవత్సరం ఉండే పంటలకు ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం పిచికారీ చేసుకుంటే మంచిది. చెట్టుకు కాసే కాయలపై కూడా పిచికారీ చేసుకుంటే నాణ్యత బాగుంటుంది. పండ్ల మొక్క లేదా చెట్ల వయసు ఎంత ఉన్నా సరే ప్రతి నెలకోసారి ఎకరానికి 20 నుండి 30 లీటర్ల వడపోసిన జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల సూక్ష్మజీవులు భూమిలోని మొక్కల వేళ్లు పోషకాలను వినియోగించుకునే రీతిలోకి మార్చి అందుబాటులోకి తెస్తాయి. జీవామృతాన్ని భూమిలో పోసిన వెంటనే భూమిలో 10 నుండి 15 అడుగుల లోతులో నిద్రావస్థలో ఉన్న వానపాములు చైతన్యవంతమవుతాయి. చురుగ్గా పనిచేయటం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ఈ జీవామృతాన్ని గనక వాడుకున్నట్లయితే మంచి ఫలితాలను చూడవచ్చు.

పొలం పనుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈరోజు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ అథారిటీ

0: ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. సిఆర్డీఏ నిర్ణయాలను మంత్రి నారాయణ పాత్రికేయులకు వివరిస్తూ,
1: జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10 సంవత్సరాల యాక్చువల్ యాన్యుటీ పెంచేదిగా, ఎవరి ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ గానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ గానీ ల్యాండ్ పూలింగ్ లో వస్తున్నారు వాళ్లకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేశామో అదే విధంగా ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకుని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబుట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోందని వెల్లడించారు. అమరావతి చరిత్ర, బౌద్ద వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఏఐ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏఐ అభివృద్దిలో విద్యుత్, నీరు, భూమి వంటి వనరుల సమర్థ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమయ్యింది. అనంతరం వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వం పైన నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాగా మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ రోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలల్లోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన సముద్రంలో వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని రాష్ట ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నామని మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్, గ్రామీణ్, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటివరకు 86,714 ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి తెలియజేస్తూ,
3: పీఎం జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరికైతే అర్హత ఉందో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత నిర్ణయించి మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్ గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి

భాగంగా గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు బుల్లెట్ రైలు మార్గానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8 వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన రాజకీయాలలో ప్రవేశించి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 6 సార్లు శాసనసభ్యులుగా, కడప లోక్సభ నుంచి 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. 2004-2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 సెప్టెంబర్ 2 చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. రైలు రద్దీ, నిర్వహణ సవాళ్లు ఉన్నప్పటికీ సమర్థవంతమైన ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది అంకితభావంతో ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నైరుతి ఋతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రధానమంత్రి మోదీ జకార్తా నగరే ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతినా ప్రబోవో సుబియాంతో ఇత్యనేన సహ ప్రతినిధిమండలస్తరీయ వార్తాం కృతవాన్. ఉభయ నేతృభ్యాం పరస్పర హితస్య క్షేత్రేషు సహయోగం వర్ధయితుం జ్ఞాపనపత్రాణాం ఆదాన ప్రదానమపి కృతం. శ్రీమోదీ వర్యాయ ఏకస్మిన్ సమారోహే రాష్ట్రపతినా ప్రబోవో సుబియాంతో ఇత్యనేన ఇండోనేషియా గణరాజ్యస్య సర్వోచ్చ నాగరిక పురస్కారం మింతాంగ ఆదిపూర్ణ ఇతి ప్రదత్తా. శిలాతైల ప్రాకృతిక వాతేంధన మంత్రి హరదీప్ సింగ్ పురి అవదత్ యత్ యది అంతారాష్ట్రీయ స్తరే అశోధిత తైలస్య మూల్యాన్ని స్థిరాని ఉతవా న్యూనాని భవంతి తరి ఆంతరిక్ పెట్రోల్ డీజల్ ఇత్యేతయోః మూల్యాన్ని సకారాత్మక దిశి ప్రవర్ధంతే ఇతి అపేక్షా అస్తి. మంత్రి విశ్వాసం ప్రకటితవాన్ యత్ ఉపభోక్తృభ్యః దృక్పథః అనుకూలః ఏవస్తి యతః వైశ్విక తైల వాతేంధనాపూర్తిః నిరంతరం విస్తృతా అస్తీతి. నవదిల్ల్యాం అస్య వర్షస్య వికసిత భారత శిఖర సమ్మేళనం సంబోధయన్ శ్రీపురి అవదత్ యత్ భారతేన అద్యతనీయేషు దశకేషు వైశ్వికోర్జా వ్యవధానానాం కూటనీతిక సంవాదస్య సమాయోచిత నీతిగత హస్తక్షేపస్య దేశీయోత్పాదన వర్ధనస్య ఆయాతస్య వివిధీకరణస్య చ సంయోజన మాధ్యమేన సఫలతయా సమాధానం అకరోతితి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అవదత్ యత్ భారత బహరీన సహభాగిత్వం నిరంతరం గహనం భవతి. డాక్టర్ జయశంకర హ్యః బహరీన్ దేశస్య ద్విదివసీయ యాత్రాయాః సమాపనం అకరోత్. యాత్రావధౌ డాక్టర్ జయశంకర బహరీన్ దేశస్య రాజ్ఞా హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఇత్యనేన సహ మేళనం కృతవాన్. అసౌ ఉప ప్రధానమంత్రిణా షేఖ్ ఖాలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఇత్యనేన సహ అపి మేళనం కృతవాన్. ఏతాసు సభాసు విదేశమంత్రి రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత్యేతయోః పక్షతః శుభకామనాః అపి ప్రేషితవాన్. ప్రధానమంత్రి కార్యాలయేన వివిధ క్షేత్రేషు ఎల్ నీనో ఇత్యస్య సంభావ్య ప్రభావానాం సజ్జతోపాయానాం చ సమీక్షార్థం ప్రధానమంత్రి కార్యాలయే ఉచ్చస్తరీయ సమీక్షా సభా ఆయోజితా. ప్రధానమంత్రిణః ప్రధాన సచివస్య డాక్టర్ పీకే మిశ్ర వర్యస్య అధ్యక్షతాయాం సేవాతీర్థే హ్యః ఇయం సభా ఆయోజితా. అస్యాం సభాయాం పంచదశతోప్యధికానాం మంత్రాలయానాం సచివాః వరిష్ఠాధికారిణః చ ఉపస్థితాః ఆసన్. ఫుట్బాల్ క్రీడాయాం స్విట్జర్లాండ్ దేశః వెంకూవర్ నగరి పెనల్టీ షూటౌట్ ఇత్యేతస్యాం క్రీడాయాం కొలంబియా దేశం చత్వారి త్రీణి ఇత్యాంకతారాళేన పరాజిత్య చతుఃపంచాశదధిక ఊనవింశతి శతమాత్ వర్షాత్ ప్రథమవారం ఫీఫా విశ్వకప్ క్రీడాయాః ప్రాగుపాంత్యచక్రే ప్రవిష్టవాన్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు వాణికిరావు. అనంతరం కుటుంబ కలహాలలో మధ్యవర్తిత్వం. ఈ అంశం గురించి అడ్వకేట్ శ్రీమతి ఉప్పలపాటి సునీల గారితో పరిచయం వింటారు. ఇంకా ప్రజా కళారూపాలు, సామాజిక స్పృహ డాక్టర్ యు దేవపాలన్ గారి ప్రసంగం, లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ దోమాడ చిట్టబ్బాయి గారి నాదస్వర వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు. 10:00 రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు అతిథి నెల్లూరు గ్రామీణ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నాగ సంతోష్ అనూష. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిర్ లాహిర్లో, 12:40 కార్మికుల కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుంచి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో వనితా ఆరోగ్య వికాసం,

అంశం గురించి శ్రీమతి సుసర్ల మాధవి గారి ప్రసంగం, లలిత గీతాలు, విశేషాలు ప్రసారమవుతాయి. రెండు గంటల ముప్పై నిమిషాలకు లలిత సంగీత కార్యక్రమం, 3 గంటలకు టీన్ టైం, 4 గంటలకు యువలయ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 సంస్కృత పాఠం, మృచ్చకటికం నాటికం 3వ అంకం, అధ్యాపకులు శ్రీ పాలపత్తి శ్యామలానంద ప్రసాద్, విద్యార్థి కె కృష్ణ సాకేత్. 4:45 శ్రీమతి రాజగిరి వెంకటరత్నం బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 5 గంటలకు చిత్రతరంగిణి, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ధారావాహికలో పిల్లల్లో గుండె జబ్బులు అనువంశికత అంశం గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:15 పంటసీమలో వ్యవసాయదారుల కార్యక్రమంలో తొలకరిలో జీవాల సంరక్షణలో మెళకువల గురించి గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇంకా వివిధ పంటల్లో బోరాన్ ధాతు లోపం సవరణ గురించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 8:00 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో గాడ్జెట్ అడిక్షన్ ఇన్ యూత్ అండ్ ఇట్స్ రెమెడీస్ శ్రీమతి బూర్గుల షర్మిల గారి ప్రసంగం వింటారు. 8:15 ఫిలిం గీతాలు, 9:15 స్పాట్లైట్, 9:30 భలే మాస్టారు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ వేమూరి రామకృష్ణ, నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం వింటారు. కుమారి ఎస్ అనూష వయలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ మృదంగ సహకారం. 10:45 పాత తెలుగు చిత్రగీతాలు, 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్, బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇండోనేషియా అధ్యకులు ప్రభోవోల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ కింద గుర్తించిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై

0: చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు కోరారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలు, రక్షణ పరిశ్రమ, సముద్ర భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఒక వేదికగా ప్రణాళికాబద్దమైన మూడవ భారత్ ఇండోనేషియా భద్రతా చర్చలను ఇరు దేశాలు స్వాగతించాయి. జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, నెలకు కేవలం 20 రూపాయలకే లభించే బీమా పథకాల వంటి కార్యక్రమాలు ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఎక్స్ప్రెస్ వేల వేగవంతమైన విస్తరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని చెప్పారు. భారత్ ఇండోనేషియాల మధ్య ఉన్న సాంస్కృతిక ప్రజాస్వామ్య సంబంధాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: అంతకుముందు ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంటో మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఇండోనేషియా అభివృద్దిని వేగవంతం చేసేందుకు భారత్ ఆర్థిక విజయాల నుండి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపితమైన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ గడ్కరీ, ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతులు తగ్గుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ నాయకులను కలుసుకున్నారు. బహ్రెయిన్తో భారత్కు ఉన్న సుదీర్ఘమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. అక్కడి ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రంగంలో అభివృద్దిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలను నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు.

0: నాలుగేళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించాయని తెలిపారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సింధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రభృతులు పాల్గొన్నారు. భారతదేశం అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం కేరళలోని కోచిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. 5 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జిలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక, సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 65వ శ్లోకం.

మన్మనాహ నాయందే నిలుపుకున్న మనస్సు కలవాడవున్ను, మద్భక్తః నాయందు భక్తి కలవాడవున్ను, మద్యాజీ కర్మఫలాలతో నన్ను పూజించేవాడవున్ను, భవ కమ్ము మాం నమస్కురు పరమాత్మనైన నాకు నమస్కరించు, మాం ఏవ సర్వవ్యాపి పరమాత్మనైన నన్నే ఏష్యసి పొందగలవు, తే నీ కొరకు సత్యం ఈ సత్యాన్ని ప్రతిజానే ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను, మే ప్రియః నాకు ఇష్టమైన వాడివి అసి అయి ఉన్నావు. మన్మనాభవ మద్భక్

అర్జున, నువ్వు నాకెంతో ప్రియుడివి, అందుకే సత్యప్రతిజ్ఞ చేసి ఈ మాట చెబుతున్నాను. నీ మనస్సును ఎల్లవేళలా నామీదే నిలిపి ఉంచుకో. ఆ నిలిపేది ప్రేమపూర్వకంగా నిలుపు. నీ స్వధర్మాలను నీవు ఆచరించి ఆ కర్మఫలాలతో నన్ను పూజించు. అలా కర్మఫలాలను సమర్పించేటప్పుడు అహంకారరహితుడివై వినయభావంతో నమస్కరిస్తూ సమర్పించు. అలా చేస్తే నువ్వు సర్వవ్యాపి పరమాత్మనైన నన్నే చేరుకుంటావు. ఇది సత్యం. కర్మయోగాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తే పరమాత్మను అందుకోవడం ఖాయం. ఇది సత్యం. ఇది నా ప్రతిజ్ఞ. నీమీద ప్రేమతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను అని భగవానుడు చేసిన ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞలో పొల్లుపోయే అక్షరం ఒక్కటి కూడా లేదు. అందుకే ఇది కర్మయోగ సారానికి సారమై ప్రకాశిస్తోంది. మన్మనాభవ మద్భక్తః

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్.

సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఇప్పుడు
1: కుటుంబ కలహాలలో మధ్యవర్తిత్వం గురించి అడ్వకేట్ శ్రీమతి ఉప్పలపాటి సునీలా గారితో పరిచయం వింటారు.
2: భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా బలమైనది, ఉన్నతమైనది. కుటుంబ విలువలకు ఎంతో ప్రాధాన్యమిచ్చే వ్యవస్థ మనది. అన్ని దేశాలు మన సంస్కృతి సంప్రదాయాలను గురించి గొప్పగా చెప్పుకుంటున్నాయి, కానీ మన దేశంలో కుటుంబ కలహాలనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అసలు ఈ కుటుంబ కలహాలకు గల కారణం ఏమిటి, ఈ కలహాలప్పుడు మధ్యవర్తులు ఎలాంటి పాత్ర పోషిస్తారు అనే దాని గురించి లాయర్ ఉప్పలపాటి సునీల గారు ఈ రోజు వారు మన స్టూడియోలో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సునీల గారు.
3: నమస్తే అమ్మా.
2: మేడం, ముందుగా వేటిని కుటుంబ కలహాలుగా పరిగణించవచ్చు?
3: ఇప్పుడు కుటుంబ కలహాలంటే భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు గాని పోట్లాటలు గాని, నెక్స్ట్ తల్లిదండ్రులకి పిల్లల మధ్య వచ్చే గొడవలు పోట్లాటలు గాని, ఇవన్నీ కూడా కుటుంబ కలహాలు అంటే డొమెస్టిక్ వైలెన్స్ కిందే వస్తుంది.
2: పూర్వకాలంతో పోలిస్తే ఇప్పుడు ఈ కుటుంబ కలహాలనేవి ఎక్కువ అయ్యాయనే చెప్పవచ్చు, అసలు దానికి గల కారణాలు ఏమంటారు?
3: ఇప్పుడు పూర్వకాలం అమ్మా ఆడవాళ్ళకి స్వాతంత్రం అనేది ఎక్కువ ఉండేది కాదు. పెళ్లి అయ్యే వరకు తల్లిదండ్రులు చెప్పింది వినటము, పెళ్లైన తర్వాత భర్త అత్తమామలు చెప్పింది వాళ్ళు చెప్పింది వినటము, వీళ్ళ సొంత ఆలోచన సొంత ఇది సొంత సంపాదన ఏది ఉండేది కాదు. కానీ ఇవాళ ఆడపిల్లలందరూ కూడా బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి ఒక ఆర్థిక స్వాతంత్రం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ వ్యూస్ ఇండిపెండెంట్ గా ఆలోచించడం వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రతిదీ అత్తమామలు భర్త చెప్పిందే వినటం అంటే మంచి అయితే తీసుకుంటారు, చెడు అయితే వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకించడంతో ప్రతి చిన్న దానికి కూడా గొడవలు అనేవి మొదలవుతున్నాయి. ఇది ఆడవాళ్ల మధ్య మగవాళ్ల మధ్య ఎవరిదైనా పొరపాటు అనేది ఉండొచ్చు. భర్త చెబితే భార్య వినకపోవచ్చు, భార్య చెబితే భర్త వినకపోవచ్చు. దాని మూలాన్ని కూడా జరుగుతున్నాయి. ఇంత ఎక్కువ కేసులు కూడా బాగా పెరిగిపోయినాయి. ఈ కేసుల్ని అంతా కోర్టుల మీద బర్డెన్ ఎక్కువైపోయింది కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఫ్యామిలీ కోర్టుకి ని డైరెక్ట్ చేశారు. ఏమనంటే మీరు ఫస్ట్ మీడియేషన్ సెంటర్స్ కి కేసెస్ పంపించండి, అక్కడ ప్రాబ్లమ్ ని ఎలా రిజాల్వ్ చేయాలి అనే దాని గురించి ఫస్ట్ ముందు మీరు ఎఫర్ట్ పెట్టండి, పెట్టినాక అక్కడ కాకపోతే అప్పుడు కోర్టు టేకప్ చేయండి అనేసి
2: చెప్పారు.
3: అంటే కొన్ని ఏమంటాయంటే బయట మీడియా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, కొంతమంది పర్మిషన్ తీసుకుని కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్ప్యూట్స్ రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ కౌన్సిలింగ్స్. ఇప్పుడు కొన్ని ఏమవుతాయంటే కోర్టులో ఫైల్ చేసినా కూడా కోర్టు కూడా ఎఫర్ట్ పెడుతుంది ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేద్దాం అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారు, కోర్టు మీడియేషన్స్ ఉంటాయి, ఆ మీడియేషన్ సెంటర్ ఉంటుంది కోర్టులో కూడా, వాళ్ళకి కేసులు పంపిస్తారు. అక్కడ సాధ్యమైనంత ప్రయత్నించి కల్పించాలనే ప్రయత్నిస్తాం. పిల్లలుంటే మరీ కల్పించాలి, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అనేది గట్టిగా ఆలోచిస్తాం. ఆలోచించి దాని మీద వాళ్ళిద్దరిని ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి దాని మీద కోర్టుకు ఒక ఎంఓయూ రికార్డ్ చేసి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరిని ఒక మాట మీదకు తీసుకొచ్చి వాళ్ళ అప్పుడు అవి మేము కోర్టుకు మళ్ళీ వెనక్కి పంపిస్తాం. అప్పుడు కోర్టు దాన్ని బట్టి వాళ్ళ దగ్గర అవి రికార్డ్ చేసి చేస్తుంది.
2: ఇంకా భర్త భార్య మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు లాయర్ గారు ఇంకా మేము కలిసి ఉండలేము అన్నట్టు వచ్చేస్తున్నారు, అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అత్తగారు కానివ్వండి మావగారు కానివ్వండి సంధి కుదర్చడానికి ప్రయత్నిస్తున్నారు, అది కూడా కుదరని పక్షంలో ఇంకా మాకు విడాకులే కావాలి అన్నప్పుడు మధ్యవర్తులు ఏ విధంగా వ్యవహరిస్తారు?
3: అంటే ఇప్పుడు ఫస్ట్ కోర్టుకు వచ్చే లోపలే చాలా రకాల మీడియేషన్ చాలా రకాల ప్రయత్నాలు జరుగుతాయమ్మా. వీళ్ళ పెళ్లి కుదిర్చిన పెద్దలు అవ్వచ్చు, మేనమామలు అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూర్చుని ఒక సొల్యూషన్ రావాలని చెప్పి ఆలోచిస్తారు. అప్పటికి వాళ్ళన్ని ప్రయత్నాలు అయిపోయినాకే వాళ్ళు బయటకు వస్తారు, అప్పుడు దాకా వాళ్ళు బయటకు రారు. అవన్నీ జరిగినాకే తర్వాత కోర్టు అంటూ బయటకు వస్తారు. ఈ లోపల రకరకాల మీడియేషన్ సెంటర్స్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, వాటికి వెళ్ళి మన డిస్ప్యూట్ ని వాళ్ళకి చెప్తే వాళ్ళు సొల్యూషన్ కూడా చెప్తారు.
2: ఇప్పుడు కోర్టులో ఫైల్ అనేది చేశాక వాళ్ళు మధ్యవర్తులను అప్పుడు ఆశ్రయించవలసి ఉంటుందా, లేకపోతే ఫైల్ చెయ్యకముందే ఆశ్రయించవలసి ఉంటుందా?
3: చెయ్యకముందు వెళ్తేనే మంచిదమ్మా, వీళ్ళకి డబ్బులు ఖర్చు అవ్వు, డబ్బులు మిగులుతాయి,

0: ఏదన్నా ఒక మంచి కౌన్సిలర్స్ దగ్గర కానీ మీడియేటర్స్ దగ్గర కానీ వెళ్ళి అక్కడ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకుంటే వీళ్ళకి మనీ అనేది, టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కాదు కూడదు అని కోర్టులకు వెళ్ళినాక మళ్ళీ కోర్టులో కూడా ఎలాగో మీడియేటర్స్ సెంటర్కి పంపిస్తారు. పంపించినాక కనీసం అక్కడన్నా చేసుకుంటే కొంత టైం కలిసి వస్తుంది.
1: మధ్యవర్తులు ఏ విధమైనటువంటి కౌన్సిలింగ్ ఇస్తారండి?
0: మధ్యవర్తులు ఏంటి, ఏం చేస్తారంటే అమ్మా, ఫస్ట్ వీళ్ళిద్దరిని విడివిడిగా ప్రాబ్లం ఏంటి, అసలు ఎక్కడ గొడవ వచ్చింది ఏంటి అనేది విడివిడిగా మాట్లాడతారు. ఇద్దరిని మాట్లాడి చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారు. ఒకళ్ళది ఒకళ్ళకి చెప్పరు, చెప్పకుండా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచి వాళ్ళిద్దరు వాళ్ళ ముందు ఇండివిజువల్ సెషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు విన్న తర్వాత వాళ్ళ మళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి జాయింట్ సెషన్ పెడతారు. పెట్టేసి వాళ్ళిద్దరికి ఎలా మీరు ఇలా ఉండండి, ఇలా ఉంటే బాగుంటుంది, పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు ఆలోచించండి, మీరు ఎలా చేసుకో. చాలా కేసుల్లో ఎలా ఉంటుందంటే మెయిన్ వీళ్ళమ్మ నానో వాళ్ళమ్మ నానో ఇన్వాల్వ్ అయ్యి మొదటి నుంచి డిస్ప్యూట్స్ అక్కడి నుంచి అరైజ్ అవుతాయి. సరే, దానికి కూడా మేము ఒక సొల్యూషన్ చెప్తాం. ఉండండి, ఒకే రోడ్లో ఉండండి, కాబట్టి చెరొక ఇంట్లో ఉండండి, నువ్వు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చూసుకో, కానీ వైఫ్ని పిల్లల్ని నెగ్లెక్ట్ చేయబాక అని చెప్పి వాళ్ళకి అన్ని నచ్చ చెప్పి ఒక కంక్లూజన్ తీసుకొస్తాకే మాక్సిమం ప్రయత్నిస్తాము. వస్తే వెల్ అండ్ గుడ్. రాకపోతే మాత్రం మళ్ళీ బ్యాక్ టు కోర్టు.
1: మధ్యవర్తులు ఎన్ని నెలలు కేసుని సాల్వ్ చేయడానికి చూస్తారు మేడం?
0: మధ్యవర్తులు జనరల్ గా ఇప్పుడు మాకు ఒక 2 మంత్స్ వరకు మేము అట్టపెట్టుకోవచ్చమ్మా. కేసును మా దగ్గర అట్టపెట్టుకోవచ్చి 10 డేస్ కు ఒక అడ్జర్న్మెంట్ ఇస్తా, వాళ్ళని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తా, వాళ్ళని ఎలాగోలా ఒక అండర్స్టాండింగ్ తీసుకొద్దాం అనే ప్రయత్నంలో చేస్తూ ఉంటాం. 2 మంత్స్ వరకు మేము ట్రై చేస్తాం.
1: ఇంకా అప్పటికి కూడా అవ్వలేదు, మా దెబ్బలాట ఇంక కాగదు, మేము కోర్టుకు వెళ్లాల్సిందే అన్నప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు?
0: ఇప్పుడు కోర్టులో తప్పదు, కోర్టుకు వెళ్ళాలి, మేము అక్కడ కేసు చేసుకోవాలి, మేము ఏదైనా కోర్టులోనే తీర్చుకుంటాము అని చాలా మందికి వెళ్తారు. అక్కడికి మేము చెప్తాం వాళ్ళకి, అమ్మా కోర్టుకు వెళ్తే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది, మీ జీవితాలు అయిపోతాయి, మీకు ఎటువంటి సొల్యూషన్ రాదు, మీకు ఇష్టమైతే కలిసి ఉండండి, లేకపోతే విడిపోతే ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చెప్పి చాలా కన్విన్స్ చేయాలని ప్రయత్నిస్తాము. సరే, ఇంకా కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమి కావాలి డాక్యుమెంట్స్ అంటే, కోర్టులో ఒక డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశారనుకోండి, వాళ్ళకి మ్యారేజ్ ప్రూఫ్ కావాలి. సో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్, లేకపోతే పెళ్లి ఎక్కడైంది వాటికి సంబంధించిన ఫొటోస్, పెళ్లి ఇన్విటేషన్ కార్డు. నెక్స్ట్ వీళ్ళిద్దరు భార్యాభర్తలని చెప్పటాకే ఉన్నా రేషన్ కార్డు అలా ఉంటే అయ్యి. నెక్స్ట్ ఆధార్ కార్డు, ఆధార్ కార్డులో అన్ని డీటెయిల్స్ ఈ మధ్య ఉంటున్నాయి కాబట్టి అయ్యి. ఇవి తీసుకుని ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీగా అవసరం అవుతాయి ఫైల్ చేసేప్పుడు, అవన్నీ తీసుకుని అప్పుడు కోర్టులో కేసు ఫైల్ చేస్తారు.
1: కొంతమంది అమ్మాయిలకి అంటే పెళ్లినటువంటి మహిళలకి భర్త గాని అత్తమామలు గాని నచ్చరు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగనే తప్పించుకోవాలి అంటే ఆ ఇంట్లోంచి బయటికి రావాలని చెప్పి గృహహింస చట్టం కింద కేసు వేస్తూ ఉంటారు. అంటే అది నిజమా కాదా అని అంటే పోలీసులు ఏ విధమైన స్టెప్ తీసుకుంటారు ఆ సమయంలో?
0: ఇప్పుడు వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఏదో అత్తగారు మామగారు ఆడపడుచులు వీళ్ళందరినీ కలిపేసేసి కంప్లైంట్ రాసేసి చెప్పేస్తారు. అక్కడ FIR రిజిస్టర్ అయిపోతుంది. ఇది వరకు ఏం చేసేవారంటే FIR రిజిస్టర్ అవగానే వెంటనే అరెస్టులు వగైరాలు అన్నీ ఉండేవి. కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారం అంటే ఇమీడియట్ అరెస్టులు అన్ని చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళని పిలిపించి మాట్లాడండి, అందరినీ పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి అప్పుడు అసలు ఇందుట్లో ఎవరిది తప్పు ఉంది ఏంటి అని చూసి నిజంగా అక్కడ ఫ్యాక్ట్ ఉందా, నిజంగా హెరాస్మెంట్ జరిగిందా, నిజంగా కొట్టాడా తిట్టాడా, ఇటువంటివన్నీ ఉంటేనే మీరు కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. దాన్ని బట్టి అదే ప్రొసీజర్ ప్రజెంట్ ఫాలో అవుతున్నారు. ఎవరు వెంటనే ఇమీడియట్ గా కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్ గా అరెస్టులు అనేవి చేయట్లే.
1: ఒకవేళ నిజంగా హింసించేటటువంటి భర్త అత్తమామలు దొరికినప్పుడు అమ్మాయి పోలీసులకు వెళ్ళి ఆశ్రయిస్తుంది, అప్పుడు పోలీసులు ఎటువంటి చర్య తీసుకుంటారు?
0: అంటే నిజంగా జరిగితే గనక వాళ్ళు వెంటనే, ఇప్పుడు సపోజ్ దెబ్బలతో వెళ్ళిపోయింది అనుకోండి ఆ అమ్మాయి, ఆ దెబ్బలు ఏవో కత్తిఘాట్లో లేకపోతే కర్ర దెబ్బలో ఏవో ఉన్నాయి అనుకోండి, వెంటనే ఇమీడియట్ గా వాళ్ళు పోలీసు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. పంపించేసేసి అక్కడ అన్ని ఆ వూండ్స్ అన్ని సర్టిఫై చేయించి ఆ వూండ్ సర్టిఫికెట్ అన్ని తీసుకుని, అవన్నీ తీసుకున్న తర్వాతే వీళ్ళు FIR అది రిజిస్టర్ చేసి పిలిపిస్తారు. పిలిపించి వాళ్ళు నోటీస్ పంపించి మనుషులు పంపించి పిలిపించి అప్పుడు కౌన్సిలింగ్స్ అన్నీ చేసి కొంత మెడికల్ ప్రూఫ్ అనేది ఉంటుంది కాబట్టి చాలా వరకు కేసు రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
1: ఒకవేళ ప్రూఫ్ అయ్యి అమ్మాయి చెప్పింది నిజమే, వాళ్ళు హింసిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఏ విధమైన శిక్ష పడుతుంది మేడం?
0: 498A కేసుల్లో నిజంగా చెప్పాలంటే చాలా వాటిల్లో శిక్షలు పట్టలేదమ్మా. ఎందుకనంటే ఇవన్నీ చివరికి వచ్చేసరికి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తన్నుకున్న తర్వాత రాజీ పడుతున్నారు. వీళ్ళు ముందు రాజీ పెట్టరు. ఈ కోర్టులకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు తిరిగినాక ఇంకా అప్పుడు ఇంకా కోర్టుకు రావటం అనవసరము, ఇక ఇక్కడకు వచ్చితే మనకు టైం వేస్ట్, ఇవన్నీ వేస్ట్ అని తెలుసుకుని అప్పుడు రాజీకి వస్తున్నారు. వీళ్ళు మేము మాకు మీడియేషన్ కు వస్తున్నాయి. అందులో MOU రాసేపుడు, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసేపుడు ఒక కంపల్సరీగా ఒక కండిషన్ ఉంటుంది, ఏంటంటే 498A విత్డ్రా చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ అలా జరుగుతుంది. అంతేగాని చివరి వరకు ఇక మరీ వైఫ్ ని చంపేసిన కేసులు ఇటువంటి అనేది డెత్ సెషన్స్ కేసులు అవన్నీ అయి వేరు. ఈ ఓన్లీ 498 చాలా వరకు ఇలాగే జరుగుతున్నాయి.
1: అంటే ముందరే రాజీ కుదుర్చుకుంటున్నారన్నమాట.
0: ఇప్పుడు పెళ్ళాలి అంటేనే రాజీ అనేదే ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం ప్రతి కేసులోనూ తాగుతాడండి, తాగొచ్చి కొడతాడండి, తాగినప్పుడు బానే ఉంటాడండి, తాగినా కొడతాడండి, ఆ తాగుడు మాటలేదండి. 199 కేసుల్లో ఈ కన్సంప్షన్ ఆఫ్ లిక్కర్ అనేది దీని ఇన్ఫ్లుయెన్స్ తోనే వైఫ్ ను కొట్టడం, పిల్లల్ని కొట్టడం, ఇది ఎక్కువగా ఉంది.
1: మీరు లాయర్ గా కుటుంబ కలహాలలో ఎటువంటి కలహాల గురించిన కేసులు ఎక్కువగా మీరు చూస్తున్నారు?
0: ఎక్కువగా కుటుంబ కలహాల కేసులు అంటే ఎక్కువగా వైఫ్ హస్బెండ్ మధ్య హెరాస్మెంట్, డౌరీ హెరాస్మెంట్, లేకపోతేనేమో ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇటువంటివి ఎక్కువగా వస్తాయి అమ్మా. ఈ లిక్కర్ ఇన్ఫ్లుయెన్స్ తో కొట్టటము ఇటువంటి ఎక్కువ, సంపాదించకపోవటము, ఆర్థికంగా ఏమాత్రం వైఫ్ కష్టపడతాంది, హస్బెండ్ కష్టపడకపోవటము, పిల్లల్ని పట్టించుకోకపోవటము, ఇటువంటివి మగవాళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇటువంటి కేసులు, ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఇలా మూడు పిల్లల తగాదాల కేసులే వస్తూ ఉంటాయి మీడియేషన్ కి.
1: కుటుంబ కలహాలు జరిగినప్పుడు మధ్యవర్తులు సాధ్యమైనంత వరకు వాళ్ళని కలిపి ఉంచడానికే చూస్తారు. ఆ తర్వాతే కోర్టు వరకు వెళ్తాయి కేసులు. మా స్టూడియోకి వచ్చి మా శ్రోతలకు విలువైన సమాచారం అందించినందుకు ఉప్పలపాటి సునీల గారు మీకు ధన్యవాదాలండి.
2: మీరింతవరకు కుటుంబ కలహాలలో మధ్యవర్తిత్వం గురించి అడ్వకేట్ శ్రీమతి ఉప్పలపాటి సునీల గారితో పరిచయం విన్నారు.
3: ప్రజా కళారూపాలు, సామాజిక స్పృహ అనే అంశం గురించి డాక్టర్ ఉబ్బా దేవపాలన్ గారి ప్రసంగం వింటారు.
4: ప్రజా కళారూపం అంటే ప్రజలే కవులై కళాకారులై ప్రదర్శించే కళారూపం. ఇది ప్రజల మధ్యనే పుడుతుంది, వారి మధ్యనే అభివృద్ధి చెందుతుంది. వీటినే అనువర్తిత జానపద కళలన్నీ కూడా వ్యవహరిస్తుంటారు. ప్రజల కోసం ప్రజల నుండి పుట్టిన ఈ కళారూపం ప్రజలకు ఆనందాన్ని, సందేశాన్ని కూడా ఇస్తుంది. ప్రజలంటే సామాన్య జనానేకం, కష్టజీవులు. ఈ కళారూపం ఆడేటప్పుడు ప్రేక్షకులు స్పందించి, చర్చించి ఎవరికి వారు తమ మనసుల్లో తర్కించుకుంటారు. తాము పడే బాధలకు, కష్టాలకు, నష్టాలకు కారణాలను గ్రహించి పరిష్కార మార్గాలను వెతుక్కుంటారు. ఒకవేళ అవసరమనుకుంటే ఉద్యమాలు కూడా దిగుతుంటారు. శ్రీమతి ఒలగా గారు తన సహితలో వ్రాసినట్లు త్యాగయ్య, అన్నమయ్య లాంటి వారు వాళ్ల మనసుని అర్పణ చేసి భక్తిభావంతో వ్రాశారు కాబట్టే నేటికి నిలబడి ఉన్నాయి. కాబట్టి కళారూపం రూపొందించేవారు సామాజిక స్పృహను దీక్షగా స్వీకరించాలన్నమాట. ఇక సామాజిక స్పృహ అంటే కళ కళ కోసం కాదు, ప్రజల కోసమని ప్రకటించేది. మన సాహితీవేత్తలు విశ్వశ్రేయస్సు, లోక కళ్యాణం, జగద్ధితం అనే గొప్ప పదాలను సాహిత్య ప్రయోజనాలుగా వక్కాణించి ఉన్నారు. నేడు స్పష్టంగా కళ ప్రజల కోసమే అని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ సామాజిక స్పృహ అనే మాట ఎంతో అర్థవంతమైంది, స్ఫూర్తివంతమైంది, చైతన్యవంతమైందిను. సమాజం అనేది దేహం అనుకుంటే కవిగాని కళాకారుడు గాని కళ్ళు వంటివారు. దేహంలో ఏవయవానికి బాధ కలిగినా కరిగి కన్నీరు కార్చేది కళ్ళేగా మరి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే సామాజిక స్థితిగతులకు స్పందించడమే సామాజిక స్పృహ. ఈ ప్రజా కళారూపానికి జానపద కళారూపాలే పునాది. జానపద కళారూపం ఆయుధమైతే ప్రజా కళారూపం దాని ప్రయోగం అనుకోవచ్చు. ఏ ప్రజల కోసం, ఏ ప్రయోజనం కోసం కళారూపం సృష్టించబడుతుందో ఆ ప్రజల జీవన విధానం, వారి విశ్వాసాలు, వారి భాష, నుడికారాలు, వేషభాషలు, ఆచారాలు, వ్యవహారాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. కాబట్టి ఈ కళారూపాలు తెలుసుకునే ముందు వీటికి మూల ధాతువులైన జానపద కళారూపాల యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని ముందుకు సాగుదాం. జానపద కళల వైశిష్ట్యం ఏమిటి?

అని ప్రశ్నిస్తే ముందు ఒక మాట, ఎన్నో ఒడిదొడుకులకు కాల విపరిణామాలకు నిలిచి బతికి బట్టగట్టడమే వాటి గొప్పతనం. జానపదాలకున్న పర్యాయ పదాలను ఒక పర్యాయం పరామర్శిస్తే వీటి విస్తృతి, కీర్తి, పరివ్యాప్తి అవగతమవుతాయి. దేశీయ కళలు, సంప్రదాయ కళలు, సరస కళలు, గ్రామీణ కళలు, ఊరుమ్మడి కళలు, వృత్తి కళలు, శ్రామికుల కళలు, జనగానాలు, ప్రజాకళారూపాలు, పల్లెటూళ్ళ కథలు, పామర కళలు, ఇలా ఎన్నో ఎన్నో. ఇక సాహిత్య విషయానికి వస్తే పుట్టుపాటలు, కైకట్టు పాటలు, మౌఖికాలు, అల్లికలు, పదకవితలు, మధుర కవితలు, ఇలా ఎన్నో ఎన్నో. వీటిని అధ్యయనం చేసిన పండితులందరూ జానపదాన్ని జ్ఞానపథమని, జీవపథమని, జనుల పదమని పొగిడినారు. మట్టి వాసనల గుబాళింపులన్నారు. జానపద కళారూపాల సహజత్వం, నిజాయితీ, స్వచ్ఛమైన తేజస్సుల ముందు శిష్టకళ్ళు తెల్లబోతాయంటారు డాక్టర్ పాపినేని శివశంకర్ గారు. ఇందులో ఏ కళలకు ఆ కళ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని సంతరించుకుంది. తోలుబొమ్మలాట చూడండి, అది చలనచిత్రాలకు తొలి ప్రేరణ. జానుడు పొట్టకై తప్పించే కళామూర్తుల కఠోర పరిశ్రమ, కుటీర పరిశ్రమ. వీధి భాగవతాలు, ఇవి యక్షగానాలకు తొలి అడుగులు. నటగాయక విన్యాసాల సమాహారమిది. వీధి భాగవతాలు కోలాటాల్లో క్రమశిక్షణ, సమైక్యతలు, చెక్కభజనల్లో ఉత్సాహం, వ్యాయామం, బుర్రకథల్లో నవరసాల ఆవిష్కరణం, పిచ్చుకోండ్ల ధారణ, గంగరిద్దుల ఆచారం, ఉరుముల్లో మేఘగర్జన, పకటి వేషాల్లో శతాధిక సామాజిక సమస్యలు, పులి వేషంలో ఘనరోషం, కొమ్ముధ్వనుల్లో అద్భుత రణఘోషలు, డప్పుల్లో పెళ్లెగుండె చప్పుళ్ళు, రుంజల్లో శివఢమరకు నాదాలు, వీర విద్యావంతుల పలనాటి వీరగాథాగానాలు, బైనుల మాతపురాణం, పంబల్లో జమిలికల్లో యమనాదాలు, నరాలకు పోటెక్కించే ఒగ్గు వీరనాట్యాలు, లంబాడి నృత్యాలు, కోయదరుల భవిష్యవాణి, యానాదుల వీధి భాగవతాలు, ఎంత కళా సంపద, ఎంత సాహితీ పూలపద. ఏ కళలకి ఆ కళ సజీవం, సరసం, సహజం, సహృదయ నైవేద్యం. ఇంతటి కళా సంపదను పెట్టుకుని మనం దిక్కులు చూడటం వేళ దీన్ని ఒక ప్రజాకళారూపంగా మారిస్తే ఎంత విలువ, ఎంత శాశ్వత్వం వస్తుంది. ఆ కళలపైన ఆసక్తి, అనురక్తి, కళాపిపాస, కళలో నైపుణ్యాలు తెలిసి ఉండాలి. దాన్ని కళారూపంగా మార్చాలంటే ఎంతోమంది రచయితలు ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగి ప్రజల యొక్క జీవితాన్ని కథగా మలుచుకుని కొత్త రూపంతో మళ్లీ వారికే సమర్పించి వారిని చైతన్యపరిచారు, పరుస్తున్నారు. జానపద కళల్లోని లఘు బిగువులను, వాటి పరిమితులను దృష్టిలో పెట్టుకుని ఏ కళ, ఏ బాణి ఏ సమస్యకు పనికొస్తుందో, ఏ ప్రజానీకం దీన్ని శ్రద్ధగా ఆలకిస్తారో గమనించుకోవాలి వ్రాసేవారు. ముఖ్యంగా సమకాలీన జీవన పోరాట అంశాల్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రజాకళారూపం చక్కగా ప్రభావం చూపుతుంది. ఇలా వ్రాసిన వారు ఎందరో, వారిలో కొన్నిటిని గమనిద్దాం. మహాప్రస్థానం పేరట శ్రీ ఏవి పుల్లారావు దశరథ గారు రాసినటువంటి వీధి భాగవతాన్ని ఒకసారి పరిశీలిస్తే రైతు కూలీలు తమ బాధల నివృత్తికి కలిసికట్టుగా చేసే పోరాటాన్ని, ఆ నేపథ్యాన్ని ఈ మహాప్రస్థాన నాటికి వివరించింది. కులం కూడు పెట్టదు, విభేదాలు మరచి బడుగు జీవులు, బక్క రైతులు కలిసి దున్నేవాడికే భూమి దక్కాలని పోరాటం చేయాలి, పోరాడితే పోయేదేమీ లేదు, మన కష్టాలు తప్ప అనే సారాంశం. దీనిలో టూకీగా దానిలో కథ. గురుశిష్యులు రంగస్థలం మీదకు ప్రవేశిస్తారు. గురువు సత్యహరిచంద్ర నాటకాన్ని వేయబోతున్నట్లు ప్రకటిస్తాడు. ఆపండి మీ కళ్ళబోలి నాటకాలు, రాజుగారికి కష్టాలొచ్చాయని మరీ నాటకం వేస్తున్నారే, మరి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ గొడ్డుల్లా చాకరీ చేసేవారి కథ చెప్పరే, రాణిగారి పాదాలు కందిపోయాయని కంగారు పడుతున్నారే, కాని నడి ఎండలో నడుము వంచి పొలంలో నాట్లు వేసే ఆడవాళ్ల వీపులు చూడు, మంగళాలుగా ఎలా మాడిపోతున్నాయో, అలాంటి నాటకం వేయండి. వేస్తే వారి బ్రతుకులు మారడానికి మార్గం చూపండి, ప్రేక్షకుడు నిలదీస్తాడు. ప్రజలను ఆలోచింపు చేసేందుకు ఉపయోగపడలేని కళ్ళు తెరిపిస్తాడు. అప్పుడు సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్న శ్రమజీవుల నాటకం వేద్దామని గురువుగారు అంటాడు. ఎంతటి సందేశం అది! ఆ వీధి భాగవతను ఉపయోగించి ఈ కళారూపం తయారు.

అయింది. అలానే క్షీణించిపోతున్న తోలుబొమ్మలాట కళాకారుల దీనస్థితిని హృదయ విదారకంగా చిత్రీకరించి వారిపైన సానుభూతిని కలిగించారు శ్రీ ఎంవిఎస్ హరనాథరావు గారు తన తళాంగు తగధీమి అనే నాటకంలో. మనిషి ఎదగడానికి నీతి ఉంది, నీతిని ప్రతికించే ధర్మం ఉంది, ధర్మాన్ని నిలబెట్టే మంత్రం ఉంది. వేదాలు పురాణాలు మామూలు మనిషికి అర్థం కావని అందించిన వేదమే జానపదం. ఈ కళలు ఆనందానికి సంకేతం అని దీనిలో సందేశమిస్తారు. తోలుబొమ్మలాట ఆరంభమవుతుంది. మాకు రామాయణం కథ వద్దు, మాకు నగ్న చిత్రాలు కావాలండి అని ప్రేక్షకులు కేకలు వేసినప్పుడు ఆకలితో అల్లాడి చనిపోయిన బిడ్డ యొక్క శవాన్ని తెర మీద ఆడించడం ప్రేక్షకులకు కన్నీటిని తెప్పించి కనువిప్పును కలిగిస్తుంది. ఆ నాటకం జనానికి ఒక సందేశమిస్తుంది. అలానే గంగిరెద్దు ఆటను కూడా ఉపయోగించుకొని సత్యానంద్ గారు ఎంతో సందేశమిచ్చారు. గంగిరెద్దు కూడా సందేశం ఇవ్వగలదా అని మనం ఆశ్చర్యపడతాం. అవును, వ్రాసేవారిలో సత్తా ఉండాలి, కానీ జానపద కళారూపం ఒక బంగారం, దానితో ఏ ఆహారమైనా తయారు చేయవచ్చు. దీనిలో దొంగ స్వాములను గురించి, వారు నిరుద్యోగులను ఎలా మోసం చేస్తున్నారో వివరించబడింది. రెండవది భర్త అత్తమామలు కలిసి ఒక కోడల్ని ఏ విధంగా వేధిస్తారో, దాగుడు మూతల ఆట నెపంతో కోడలను అది దారుణంగా ఎలా చంపేశారో సూచించబడింది. మూడవ కథలో రాజకీయ నాయకులు చేసే కుతంత్రాలని గంగిరెద్దు ఆటలో పాల్గొనే గంటన్న బోరణలు వివరించడం చమత్కారంగా ఉంటుంది. అంతేకాకుండా ఎద్దు చేత మాట్లాడించడం ఆశ్చర్యకరమైన ప్రయోగం. ఆంధ్రదేశంలో వీధి వీధిన మారుమ్రోగిపోయినటువంటి నాటకం సారా సంహారం. నెల్లూరు మహిళలు చేపట్టిన సారా నిషేధ ఉద్యమంలో ప్రభవించిన దృశ్యకావ్యమిది. సరదాగా అలవాటైన ఈ మద్యపానం ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవానికి ఎలా భంగకరమవుతుందో కళ్ళు కట్టినట్లు చిత్రించబడింది రచయిత డాక్టర్ కందిమల సాంబశివరావు గారు. వ్యసనానికి బానిసైన దాసు తన భార్యను తన కూతుర్ని ఎలా బలిచేస్తాడో దీనిలో వ్రాయబడింది. ఈ ప్రదర్శనను చూసిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తన నట జీవితంలో ఇటువంటి నాటికను ఇంతవరకు చూడలేదని శ్రీ సాంబశివరావు గారిని కౌగులేంచుకుని ప్రశంసించారు. అలానే డప్పు వాయిద్యాన్ని కూడా వల్లూరి శివప్రసాదు ఒక కళారూపంగా దిద్దాడు. ఓనమాలు నాటకంలో శివరి అతని కొడుకు లాజరు. పాపం లాజరుకి చదువు అంటే ప్రాణం. చదువు విలువ తెలియని శివరి పాలేరు పనికి పోరా అని లాజర్ను సతాయిస్తాడు. పనికి పోనందుకు కోపంతో కొడుకును కొడతాడు కూడా. పాపం లాజరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దీనంగా డప్పు వాయిస్తూ పేదింటి దీపమ్మా ఓ సందమామ, దిక్కులన్నీ చీకటాయే ఓ సందమామ, చుక్కలన్నీ సన్నబోయే ఓ సందమామ, ఏమబ్బు సాటున్నావు ఓ సందమామ, ఎన్నెల్లెప్పుడవుతావు ఓ సందమామ, ఇలా పాడుకుంటుంటాడు శివరి బాధతో బిడ్డను తలుచుకొని. చాలా రోజుల తర్వాత లాజర్ స్కూల్ యూనిఫారంలో ప్రత్యక్షమవుతాడు. శివరికి తెలియకుండా ఊరి గ్రామ పెద్ద రాఘవయ్య ఆ పిల్లవాడిని స్కూల్లో చేర్పించాడు. తాను చేసిన తప్పుని అందరికి చెప్పి నాలాంటి వారి కనువిప్పు కలిగిస్తానని డప్పు అందుకొని పాట మొదలు పెడతాడు. అప్పుడు లాజరు తండ్రి చేతిలోని డప్పునందుకొని పాత వరుసల ఇక పనిచేయమని, లోకం మారిందని క్రొత్త వరుసలు పలికించాలని డప్పును మోగిస్తూ ఓనమాలలో ప్రపంచమంతా ఒదిగి ఉన్నదోయి, చదువు లేని జీవితమేమిటి అమావాస్యరేయి అంటూ ఆనందంగా డప్పును వాయిస్తుంటాడు. అదేవిధంగా చెక్క భజన ఉపయోగించి కూడా మధురాంతకం రాజారాం గారు వ్రాసిన కథను అదే పేరుతో ఎడారి కోయల్ అనే పేరుతో వల్లూరి శివప్రసాద్ గారు రాశాడు. రాగులపాడు అనే ఊరు రచ్చబండ దగ్గర చెక్క భజనను కొందరు యువకులు సాధన చేస్తుంటారు. చెక్క భజన జరిగేటప్పుడు కుశీలన్న అనే వ్యక్తి వచ్చి ఏవో ప్రశ్నలు అడుగుతాడు. భజన బృందం ఆ ప్రశ్నలకు విసుక్కుంటుంది. అంతలో అక్కడకు బస్సు దిగి రవి అనే కుర్రవాడు వస్తాడు. భజన చెక్కలను అలా పట్టుకుని కదిలిస్తాడు. గల్లున శబ్దం వస్తుంది. నేను సుబ్బారాయుడు మనవడినని అమెరికా నుండి వచ్చానని చెప్తాడు. ఈ నాటికి చివరిలో రవి తిరుగు ప్రయాణంలో మళ్లీ భజన బృందం దగ్గరకు వస్తాడు. నేను విదేశాలకు వెళ్ళను అని, గ్రామంలో మీలాంటి వారికి వైద్యం చేస్తానని మాట ఇస్తాడు. ఒక ఆదర్శమైన వ్యక్తిగా రవి వారి ప్రశంసలు అందుకుంటుంటాడు.
ఇక కన్నిమళ్ళ సామ

0: కోశరావు గారు రాసిన సైసై జోడెడ్లా బండి ఈ నాటికలో పల్లెసుద్దులు అనే జానపద కళారూపం అపూర్వంగా ప్రయోగించబడింది. దీనిలో మట్టి విలువ నొరారా ప్రశంసిస్తారు. ఈ మట్టితలను విముక్తం చేయడానికి ఎందరో దేశభక్తులు ప్రాణాలు ఇచ్చారు. రైతాంగం ఒక మాటపై ఒక తాటిపై నిలిస్తే వాళ్ల చూపుడు వేళ్లు ముళ్ళుకర్రలవుతాయి, పొలములోని జొన్నదంట్లు స్వార్థపరుల గుండెల్ని చీల్చి ఈటలవుతాయి. ఈ దేశాన్ని మా పొలాలను మేము కాపాడుకుంటామని రైతులు వేసిన పులికేక ఈ నాటికలోని కథ. ఆ రాజుల గోత్రాలు తెల్లవాళ్ళ కెరుక, తెల్లవాళ్ల గోత్రాలు జమీందారుల కెరుక అని పాట పాడుకుంటూ భల్లెశుద్ధిని ఉపయోగిస్తాడు సాంబశివరావు గారు. ఇదే విధంగా పర్యావరణ పరిరక్షణ గురించి వ్రాసిన సత్యరామామూర్తి గారి కళారూపాలు, మూఢాచారాలతో జంతువులను బలివూడమనేటువంటి ఇతివృత్తంగా తీసుకుని అరుణోదయాన్ని రాసిన పిన్ని వెంకటేశ్వరులు గారు, ఇంకెందరో ఎందరో జానపద కళారూపాల యొక్క విలువను తెలుసుకుని నేటి సామాజిక అస్తవ్యస్త స్థితిగతులకు పరిష్కారాలని చూపించే నిమిత్తం, చైతన్యం కలిగించే నిమిత్తం ప్రజా కళారూపాలని రూపొందించారు. నిజంగా జానపద కళారూపాలని ప్రజా ఉద్యమాలకు ఊతంగా స్వీకరించి ప్రజలను జాగృతం చేయవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి వీటికి మించిన కళాసాహిత్య రూపకం లేదంటే అతిశయోక్తి కాదు. ఏ కథకు ఏ కళారూపం అనుకూలంగా ఉంటుందో రచయిత అవగాహన చేసుకుని దీన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలి. కళాకారుల్ని వాడుకోవడమే కాదు, కళాకారుల్ని కాపాడుకోవాలి.
1: ఇంతవరకు మీరు ప్రజా కళారూపాలు సామాజిక స్పృహ అనే అంశం గురించి డాక్టర్ ఉబ్బా దేవపాలన గారి ప్రసంగం విన్నారు.
2: ఇప్పుడు ఒక లలిత గీతం.

లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 31 ఆగస్టు లోపుగాను 1 నుండి 10 తరగతి చదివేవారు దరఖాస్తు చేసుకోవాలి. 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీలు చదివేవారు 31 అక్టోబర్ 2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in కానీ అప్లికేషన్ ఫామ్ లాగిన్ అయ్యి అదే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్, ఈ అడ్రస్లో సంప్రదించవచ్చు. వార్త విపంచి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఇంకా హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: with no goals. In another round of 16 match, Argentina defeated Egypt 3-2 in Atlanta. Argentina was trailing by 2 goals till 78th minute when the defending champions pulled off a stunning comeback with Cristiano Romero scoring the first goal at 79 minutes. The equalizer came through Messi in 83 minutes while Enzo Fernandez completed the turnaround with the winner in the extra time. Chirag Jha from Sports Desk.
1: In men's cricket, England defeated India by 125 runs in the third T20 international at Trent Bridge in Nottingham last night, chasing a target of 202 runs set by England. India lost wickets in quick succession and were all out with a paltry score of 76 in 11.4 overs. For England, Josh Tung took four wickets, while Jofra Archer scalped three. And now for a look at today's newspapers, it's over to Shagun.
2: Thank you, Abhishek. The wide-ranging talks in Jakarta between PM Modi and Indonesian President Prabowo Subianto is noticed prominently by the dailies Brahmos, Astra, EVMs in focus as India-Indonesia Inc. 14 packs headlines the Tribune. The Indian Express in an editorial piece writes the end of football's superpower dump. The paper elaborates, world football's beloved giant Brazil is sinking in a World Cup where tiny nations like Cape Verde and Curaçao showed that they even can compete and where Germany and Holland went home early while Italy were a no-show. And finally, Ernest Hemingway's novel The Sun Also Rises on Bull Runs Turn 100. While the Indian Express writes that Nobel laureates, work places Spanish city Pamplona on the map for millions of people. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. India and Indonesia strongly condemn terrorism in all its forms and call for decisive and coordinated international efforts to combat this menace. Prime Minister Narendra Modi becomes the first Indian Prime Minister to address Indonesian Parliament, calls for deeper strategic partnership between the two countries. Prime Minister's office reviews El Nino impact, asks central ministries to work with states on preparedness measures. ED conducts searches at multiple locations in Kolkata in connection with financial irregularities involving bank accounts linked to Trinamool Congress. US launches strikes against Iran after attacks on vessels in Strait of Hormuz, also revokes a sanctions relief on Iranian oil. And in football, Argentina and Switzerland enter quarterfinals of FIFA World Cup. And with that, we end the morning news. Have a nice day.
3: Akasavani. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు.
4: జిల్లాలో వేగంగా జరుగుతున్న భూ రీసర్వే, ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, జిల్లాలో విబీజీ రామ్జీ ప్రారంభోత్సవం వంటి పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. జిల్లాలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా శాస్త్రీయ పద్దతుల్లో అమలు చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రెవెన్యూ సర్వే అధికారులను ఆదేశించారు. రైతుల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిస్తూ వారి సమక్షంలో వారి ఆమోదంతోనే భూ సరిహద్దులను నిర్ధారించాలని అన్నారు. సర్వే ప్రక్రియలో ప్రతి అడుగులోనూ రైతుల ప్రమేయం తప్పదని అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బూత్స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమైందని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నదియాదేవి అన్నారు. జిల్లా స్థాయిలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణా కార్యక్రమం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. బిడ్డకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ సంఘం చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు తెలిపారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణ అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాలల హక్కుల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తూనే వారి సమగ్ర వికాసానికి కమిషన్ కట్టుబడి ఉందని అన్నారు. మానవ జీవితంలో సర్వరోగ నివారణ యోగా అని, వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తే సత్ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగ సాధనతో మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. దిశ కమిటీ కేవలం కేంద్ర పథకాలను సమీక్షించడానికే కాకుండా మరింత సమర్థవంతమైన సేవల పంపిణీ కోసం వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి కూడా ఒక వేదికగా ఉపయోగపడుతుందని కమిటీ చైర్మన్ అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధూర్ అన్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షక కమిటీ త్రైమాసిక సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పురోగతి, నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు. ఏరువాక పౌర్ణమి పండుగ రైతుల శ్రమకు గౌరవం ఇచ్చే సంప్రదాయబద్ద పల్లెజీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం గ్రామీణ మండలంలోని సమనస గ్రామంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ భూమి పూజను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కోనసీమ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రాష్ట ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని, సేంద్రీయ ఉత్పత్తుల వల్ల రైతులకు వినియోగదారులకు మేలు చేకూరుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధిని మెరుగుపరచడం, మౌలిక వస్తుల కల్పనే ధ్యేయంగా గతంలో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని సవరిస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం గ్రామీణ మండలం ఏ వేమవరంలో ప్రతిష్టాత్మక విబీజీ రామ్జీ పథకాన్ని అమలాపురం శాసనసభ్యులు ఆనందరావుతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటి పథకాన్ని ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలు విసిరిన గొప్ప విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం, దేశ స్వేచ్ఛ కోసం అసమాన ధైర్య సాహసాలతో పోరాడిన ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన కెవిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
3: చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
7: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: గుడ్ మార్నింగ్ పిల్లలు.
10: గుడ్ మార్నింగ్ మేడం.
9: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
10: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
11: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
12: BIS నమ్మకం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

అలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మః అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

0: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండబోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
1: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ దోమాడ చిట్టబ్బాయి గారి నాదస్వర వాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా స్వామినాథ పరిపాలయ నాటరాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ దోమాడ చిట్టబ్బాయి గారి నాదస్వర వాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పెళ్లి చేసుకుందాం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు.
1: ఆకాశవాణి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై నెల్లూరు రూరల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నాగ సంతోష్ అనూష గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనది. ప్రతి అర్హుడైన పౌరుడి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చేయడం, జాబితాను తప్పులు లేనిదిగా సమగ్రంగా రూపొందించడం ఎన్నికల సంఘం యొక్క ప్రధాన బాధ్యత. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉంది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ కి సంబంధించిన పూర్తి సమాచారం, ఆ వివరాలు మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు నాగ సంతోష్ అనూష గారు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. మేడంతో మనం మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: నమస్తే గిరీష్.
1: మేడం, కార్యక్రమంలో ముందుగా ఎస్ఐఆర్ అంటే ఏంటి, దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటారు?
2: మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక ఓటింగ్ మెకానిజం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఓట్ వేస్తాం, మన నాయకుల్ని మనమే ఎన్నుకుంటాం, మన ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలోపేతం చేస్తాం. కాబట్టి అందులో భాగంగా ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇంతకు ముందు 2002లో ప్రతి రాష్ట్రానికి జరిగింది, వేరే వేరే ఇయర్స్ లో. 2002లో మనకి జరిగింది, అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైదరాబాద్ అండ్ తెలంగాణ వాళ్ళకి. అది ఏంటంటే ఒక సమగ్రంగా ఒక ఓటర్ జాబితాని సవరణ చేయడం, అంటే శుద్ధి చేయడం అంటారు కదా ప్రాసెస్ ని. అందులో ప్రతి అర్హుడైన పౌరుడి యొక్క ఓటు అనేది నమోదు అవ్వాలి. అనర్హుడు అంటే నాట్ అట్ ఆల్ ఎలిజిబుల్, వాళ్ళు ఎవరంటే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, డూప్లికేట్ డబుల్ ఎంట్రీ ఓటర్స్ కానీ, మరణించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని తొలగించాలి. సో మెయిన్ ఎలిజిబుల్ ఓటర్స్ ని కాకుండా ఇన్ ఎలిజిబుల్ వాళ్ళని కూడా తొలగించే ప్రాసెసే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.
1: మేడం, మనం చూస్తే కనుక ఎన్నికల జాబితాలో పేర్లు అనేటివి ఖచ్చితంగా ఉండటం అనేది ప్రజాస్వామ్యానికి ఎందుకు ముఖ్యమంటారు?
2: ఎందుకంటే ఇప్పుడు మన లార్జెస్ట్ డెమోక్రసీ ఆఫ్ ద వరల్డ్ ఇండియాలో ఈ ఎలక్షన్స్ తోనే. అండ్ ప్రతి పౌరుడు ఓటు వేయడానికి ఎందుకు వెళ్తాడంటే రేపు పొద్దున్న స్కీమ్స్ కానీ, వాళ్ళ యొక్క వాయిస్ అవుట్ చేయడానికి ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యేది ఆ ఓటర్ లిస్ట్ ప్రకారమే. అండ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎలక్షన్స్ లో, ఎమ్మెల్యేస్ గా కానీ, ఎంపీస్ గా కానీ, అందరికి కూడా వాళ్ళకి ఒక ఈక్విటీ, ఈక్వాలిటీ బ్యాలెన్స్ చేయాలని. ఇప్పుడు డబుల్ ఎంట్రీస్ ఒక ఏరియాలో ఎక్కువ ఉన్నాయనుకోండి, అక్కడ ఏదైనా కొంచెం ఇష్యూస్ అనేది ఎరైజ్ అవుతాయి. ఎవరో ఒక పర్సన్ కి ఎక్కువ ఫేవరబుల్ అయ్యే ఓట్స్ అనేవి వస్తే అది, దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. డెమోక్రసీ ఈస్ గివింగ్ ఈక్వల్ రైట్స్ టు ఎవ్రీ వన్, సో దట్ ఎవ్రీబడి పార్టిసిపేట్స్ యాజ్ అ ఓటర్ టు ఎలెక్ట్ దేర్ ఓన్ పీపుల్.
1: మేడం, ఈ సంవత్సరం జరుగుతున్న ఇక ప్రత్యేక సమగ్ర సవరణ, సో ఈ కార్యక్రమంలో తీసుకున్న ముఖ్యమైన చర్యలు ఏంటి మేడం?
2: సో ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో మనకి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ కొన్ని రాష్ట్రాలకు జరుగుతుంది. ఇందులో మేజర్ గా చేంజెస్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూసిన బీహార్, వెస్ట్ బెంగాల్ లో ఇష్యూస్ జరిగాయి, దానిలో కూడా కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చి రిఫైన్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే, బిఎల్ఓలు ప్రతి కుటుంబానికి సందర్శించాలి, ప్రతి వీకెండ్ సాటర్డే సండే ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి,

0: డిజిటల్ విధానాల ద్వారానే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది లాగిన్ లో సేవ్ చేయాలి. ఇప్పుడు సూపర్వైజర్ కి కూడా పర్యవేక్షించే అధికారిని నియమించి వాళ్ళకు కూడా లాగిన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అని అంటే రేపు పొద్దున్న ఎవరైనా డెత్ ఓటర్స్ ని కానీ శాశ్వతంగా ఎక్కడన్నా వెళ్లిపోయిన వలస వెళ్లిపోయిన వాళ్ళని తొలగించాలి అంటే ప్రతి లెవెల్లో కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ సంవత్సరం ఎస్ఐఆర్ 2026 లో రాజకీయ పార్టీలు బిఎల్ఏల యొక్క సహకారం కూడా ఇందులో తీసుకొని పారదర్శకంగా అన్ని చర్యలు అన్ని విధాలుగా ఎస్ఐఆర్ ని ఇంకా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
1: మేడం, ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ఎస్ఐఆర్ లో 18 ఇయర్స్ నిండిన వారికి కొత్త ఓటర్ల నమోదుకు ఏమైనా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారా?
0: ఎస్, ఇప్పుడు ఇంటింటికి సర్వే ఏదైతే బిఎల్ఓస్ వెళ్తున్నారు కదా, సో 18 ఏళ్ళు ఎప్పుడు ఏ కట్ ఆఫ్ డేట్ అంటే 1 జూన్ 2026 కి ఎవరైనా సరే 18 ఇయర్స్ నిండి ఉన్న వాళ్ళు వాళ్ళు ఫార్మ్ 6 డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి ఆ బిఎల్ఓస్ ఇంటింటికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఇంటికే వస్తారు, మా కజిన్ 18 ఇయర్స్ అయ్యారు 1 జూన్ కల్లా, సో నేను ఫార్మ్ 6 డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేసి వాళ్ళ యొక్క లిస్ట్ పేరు అనేది సెప్టెంబర్ 22న పేరు అనేది నమోదవుతుంది.
1: మేడం, ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క ఎస్ఐఆర్ లో పేరు చేర్పు నుంచి తొలగింపు సవరణల కోసం ప్రజలు ఎలాంటి విధానాలను ఉపయోగించుకోవచ్చు అంటారు?
0: సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరలో ఉన్న సచివాలయంస్, అందులో ఉన్న వార్డ్ అడ్మిన్స్, వెల్ఫేర్ సెక్రటరీస్, ప్లానింగ్ సెక్రటరీస్ ని బిఎల్ఓస్ గా నియమించడం జరిగింది. మీ దగ్గర ఉన్న రెవెన్యూ స్టాఫ్ లో విఆర్ఓస్ ని సూపర్వైజర్ గా నియమించడం అయింది. సో మీరు రోజు వాళ్ళని ఏదో ఒక సర్వీసుల కి యూజ్ చేస్తూ ఉంటారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఏదో ఒకటి కడుతూ ఉంటారు, మన ఇంటి పన్ను అదిని. సో మీరు, మీకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ, కొత్త వాళ్ళు ఏం కాదు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీకు ఇచ్చిన ఫార్మ్స్ ని నింపి ఇచ్చేసినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళ సహకారం తీసుకొని అది నింపినా పర్వాలేదు, లేక మీ ఓటు ఎక్కడుందని కనుక్కోవడానికి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కానీ ఎన్వీఎస్పీ పోర్టల్ ద్వారా కూడా మీరు ఎక్కడున్నారని, సపోజ్ నేనున్నాను గిరీష్, నేను నెల్లూరులో పనిచేస్తున్నాను కన్నా నా సొంత జిల్లా విశాఖపట్నం, సో నాకు అక్కడ ఏ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఎక్కడుందో తెలియదు నాకు ఓటు, అప్పుడు నేను ఎన్వీఎస్ పోర్టల్లో నా ఫుల్ నేమ్ టైప్ చేసి ఆ కాన్స్టిట్యుయెన్సీ వెతుక్కొని ఆ కన్సర్న్ బిఎల్ఏ నంబర్ కూడా వస్తుంది ఓటర్ హెల్ప్ లైన్ లో, అతనికి కాల్ చేసి నాకు ఈ ఫామ్ ఇవ్వండి, ఇక్కడ నేను సబ్మిట్ చేస్తాను, మా నాన్నగారు ఇప్పుడు అక్కడే ఉన్నారు, మీరు తీసుకోండి అక్కడ అని ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. ఇలాంటి విధానాలన్నీ కూడా వాళ్ళకి దరఖాస్తు చేసుకునేలాగా చాలా మెకానిజం ఆన్లైన్ లో మెకానిజం క్రియేట్ చేశారు, అలానే ఆఫ్లైన్ మోడ్ లో సచివాలయంలో క్రియేట్ చేశారు.
1: మేడం, ఈ యొక్క సవరణలతో పాటు మనం చూస్తే కనుక వృద్ధులు, దివ్యాంగులు, నిరాశ్రయులు, మారుమూల ప్రాంత ప్రజలు, సో ఇటువంటి ప్రత్యేక వర్గాల వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటారు?
0: ఫస్ట్ చెప్పాను కదా, హౌస్ టు హౌస్, డోర్ టు డోర్, అంటే ఎందుకంటే ఓట్లు తొలగించాలంటే మినిమం ఆ బిఎల్లో 3 టైమ్స్ ఆ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఇంటికి 3 టైమ్స్ అనేది బిఎల్లో ట్రావెల్ చేస్తారు. సో ఈ ప్రత్యేక వర్గాలు మీరు చెప్పిన దివ్యాంగులు కానీ వృద్ధులు వీళ్ళందరూ, వీళ్ళకి సహాయం మనం చేయాలంటే ఆ బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఏజెంట్స్, పార్టీల ద్వారా నియమించబడిన, అధికారంగా నియమించబడిన వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ వద్దే ఆ ఫార్మ్స్ అన్ని సబ్మిట్ చేసి వాళ్ళకి సహాయం కూడా చేసి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి.
1: మేడం, ఈ ప్రక్రియ గురించి మనం మాట్లాడుతున్నంతసేపు మనమైతే కనుక బిఎల్ఓస్ అనే పదం రెగ్యులర్ గా వాడుతూనే ఉన్నాం కదా మేడం ఇంతకటి నుంచి, సో బిఎల్ఓస్ కి సంబంధించి ఈ కార్యక్రమంలో వీళ్ళ పాత్ర ఎలా ఉంటుందంటారు? ఈ బిఎల్ఓస్ ఈ కార్యక్రమంలో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తున్నారంటారు?
0: వీళ్ళందరికీ కూడా ఎన్నికల సంఘానికి క్షేత్ర స్థాయి అధికారంటే ఈఆర్ఓ ఏఈఆర్ఓ కాదండి, బిఎల్ఓసే. నాకైతే బిఎల్ఓసే క్షేత్ర స్థాయి ప్రతినిధులు, ఇంటింటికి వెళ్లి వాళ్ళు సహకరించడం కానీ వాళ్ళ సేకరించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి అవగాహన కూడా కల్పించాలి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇంటికి ఇస్తే ఆధార్ ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారు, కాదు, ఆధార్ అనేది మన ఐడెంటిటీ, గుర్తింపు మాత్రమే. నా డేట్ ఆఫ్ బర్త్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే నా 10th క్లాస్ సర్టిఫికేటో బర్త్ సర్టిఫికేటో ఇవ్వాలి. సో ఇలాంటివన్నీ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళకి ఏదైతే డౌట్స్ వస్తున్నాయో అవన్నీ అవగాహన కల్పించడం, ఆ దరఖాస్తు ఎట్లా చేయాలి, ఎలా నమోదు పరచాలి, 2002లో వాళ్ళు ఓటు ఎక్కడ ఉందని అది వెతికి పెట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి పరిశీలించే అన్నిట్లో కూడా కీలక బాధ్యతలు ఈ బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ నిర్వహిస్తున్నారు.
1: మేడం, మనం చూస్తే కనుక ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఎక్కడ ఎలా తనిఖీ చేసుకోవచ్చు అంటారు, అంటే మనకి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సౌకర్యాలు ఎలా ఉన్నాయంటారు?
0: ఎస్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఎట్లానో ఉంది, డౌన్లోడ్ చేసుకుని మీరు మీ ఆధార్ లింక్డ్ ఫోన్ నంబర్ ద్వారా మీరు చేసుకోవచ్చు, లేకపోతే ఎన్వీఎస్పీ పోర్టల్ అని ఉంది, అది ఎలా అన్నా సరే చాలా మంది కాల్స్ కూడా వస్తున్నాయి నాకు డైరెక్ట్ గానే, అందులో కూడా వాళ్ళు వెతుక్కొని మేడం మాకు బూత్ నెంబర్ 123 ఈ వీళ్ళని అటాచ్ చేయండి అని కూడా అంటున్నారు. అది చాలా సంతోషకరం, ఎందుకంటే వాళ్ళ యొక్క అవగాహన ఎంత ఈ లెవెల్లో ఉందని దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా వాళ్ళ ఫార్మ్స్ అనేవి ఏ బిఎల్ఓ దగ్గర పెండింగ్ ఉన్నాయో కూడా మనకి ఈజీగా తెలుస్తుంది.
1: మేడం, మరి ఈ యొక్క డూప్లికేట్ ఎంట్రీలు కానివ్వండి, లేకపోతే అనర్హ ఓటర్ల పేర్లు, సో వీటిని తొలగింపు నాకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ప్రత్యేక సమగ్ర సవరణలో?
0: ఇప్పుడు మనకి 5 కేటగిరీస్ లో ఉన్నారు. ఒకటి ఆల్రెడీ ఎన్రోల్డ్, అంటే 2 ప్లేసెస్ లో డబుల్ ఎంట్రీ ఓటర్స్ ఉంటారు అనమాట. ఆల్రెడీ ఒక దగ్గర ఉంటారు కానీ ఇంతకు ముందు షిఫ్టింగ్ పెట్టుకున్నప్పుడు డిలీట్ అయ్యి ఉండదు లాస్ట్ ఏరియాలో. సో అలాంటి వాళ్ళు కానీ మరణ ధృవీకరణ పత్రం తీసుకొని డెత్ ఓటర్స్ ని అండ్ స్థానికంగా వలస వెళ్లిపోయిన వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళ ఒక సమాచారంతో పాటు ఒక పంచనామా స్టేట్మెంట్ తో పాటు ఇలా వివిధ రకాల కేటగిరీస్ ని డివైడ్ చేసి వాళ్ళకి మేము ఒక మనమనే కాదు ఈసీఐ గైడ్ లైన్స్ కూడా ఉంది, పంచనామాస్ కండక్ట్ చేసి అది అప్లోడ్ చేసిన తర్వాతే ఓట్ అనేది మార్క్ అన్కలెక్టబుల్ అంటే ఓట్ అనేది రేపు పొద్దున్న మెయిన్ రోల్లో ఇంకా కనిపించదు. కానీ ఇదంతా కూడా ప్రక్రియ అంత ఈజీ కాదు. ఆ బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్స్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇద్దరు సమక్షంలో జరుగుతుంది ఇది. అండ్ ప్రతి బిఎల్ఓ కూడా ఓటర్ తొలగించాలంటే 3 సార్లు ఆయన నివసిస్తున్న గృహంలో కానీ డోర్ నంబర్ ఏదైతే 2025 లిస్ట్ లో ఉందో అది సందర్శించి 3 సార్లు డిసైడ్ చేసి బిఎల్ఏ సమక్షంలో సంతకం పెట్టిస్తేనే దానికి విలువ.
1: మేడం, మనం చూస్తూ ఉన్నాం ఆ డోర్ లాక్ కేసెస్ అనేవి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ బిఎల్ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఉండరు అండ్ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటున్న ఈ సిచ్యువేషన్స్ లో బిఎల్ఓ ఏ విధంగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటారు? సో లేకపోతే బిఎల్ఓని వాళ్ళు ఏ విధంగా కాంటాక్ట్ అప్లికేషన్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అంటారు?
0: అదే ఇప్పుడు ఫస్ట్ ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎన్యూమరేషన్ ఫేజ్ లోనే ఉన్నాం, ఇంకా లక్కీ. ఎందుకు అంటే మనం కానీ సపోజ్ నేనే యుఎస్ లో వెళ్ళిపోయి ఉండొచ్చు, నాకు నేను 15th July కల్లా నేను సబ్మిట్ చేయాలి ఎన్యూమరేషన్ ఫామ్. నేను యుఎస్ వెళ్ళిపోయాను వెకేషన్ కి, నేను తిరిగి వచ్చేటప్పటికి ప్రాసెస్ అయిపోయింది. కానీ నేను కంగారు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నాకు ఒక పీరియడ్ ఇచ్చారు క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ కి 21st July నుంచి 20 August వరకు. ఈ మధ్యన నేను ఆ సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి నేను రాలేకపోయాను, నా ఫామ్ సబ్మిట్ చేయలేకపోయాను, నా పేరు డ్రాఫ్ట్ లో లేదు కాబట్టి కొత్తగా నమోదు చేయండి, లేకపోతే నాకు ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డు ఉంది ఇప్పుడు నమోదు చేయండి అన్నా సరే ఫామ్ 6, 7, 8 అప్పుడు కూడా వ్యాలిడే. సో ఎక్కడ కూడా భయభ్రాంతులు చెందొద్దు. ఎస్ఐఆర్ అంటే ఓట్లు తొలగిస్తారు కాదు, ఓట్లు తొలగించేది ఎవరిది అంటే వలస వెళ్లిపోయిన వాళ్ళు లేకపోతే మరణించిన వాళ్ళు, యాబ్సెంటీ ఓటర్స్. కానీ యాబ్సెంటీ ఓటర్స్ కూడా ఎవరైతే అన్ట్రేస్డ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 21st July నుంచి 20 August కి మనం క్లెయిమ్స్ వేసుకునే ఒక ప్రొవిజన్ అనేది ఈసీఐ ఇవ్వడం జరిగింది.
1: మేడం, మీరు ఇందాక చెప్పడం జరిగింది యొక్క క్లెయిమ్స్ కి సంబంధించి. సో ఎలా అనమాట మేడం, ఒకసారి ఈ ఎస్ఐఆర్ కి సంబంధించి టోటల్ ప్రక్రియకి సంబంధించి వివిధ డేట్స్ ఉన్నాయి కదా మేడం, ఆ వివరాలు తెలియజేస్తారా?
0: ఇప్పుడు మనకి 15th June నుంచి 14th July వరకు హౌస్ టు హౌస్ సర్వే. బిఎల్ఓస్ మీ ఇంటి దగ్గరకు వస్తారు, ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు, ఇవ్వకపోతే సచివాలయ సిబ్బందిని మీ విఆర్ఓల్ని మీ ప్లానింగ్ సెక్రటరీ వాళ్ళు కనుక్కుంటే మీకు ఆ ఫార్మ్స్ అనేవి అందిస్తారు. లేదు మాకు అక్కడ కూడా తెలియట్లేదు అంటే ఎన్వీఎస్పీ పోర్టల్ లో కానీ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మీరు కనుక్కోవచ్చు ఏ బూత్ అనేది. ఇది జరిగిన తర్వాత ఇప్పుడు చాలా మంది షిఫ్ట్ అయ్యి ఉంటారు కదా, కానీ ప్రతి పోలింగ్ స్టేషన్ 1200 కంటే ఓటర్స్ దాటకూడదు. సో దాని గురించి రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అని 14 జూలైన డిసైడ్ అయిపోతుంది. దెన్ ఇదంతా జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ రోల్, ఈ డ్రాఫ్ట్ రోల్ 21st జులైన రిలీజ్ అవుతుంది. ఇది ప్రతి సచివాలయం నోటీస్ బోర్డు లో ఉంటుంది, ప్రతి ఏఈఆర్ ఆఫీస్ దగ్గర కూడా డిస్ప్లేలో ఉంటుంది, ఆన్లైన్ లో కూడా ఉంటుంది. దీన్ని చూసుకొని నెక్స్ట్ క్లెయిమ్స్ 21st జులై నుంచి 20 August లోపల మీరు వచ్చి నా పేరు ఇక్కడ నమోదు అవ్వలేదు, నా పేరు నెల్లూరు కాదు వైజాగ్ లో నమోదు అవ్వాలని నేను వచ్చి కూడా చేసుకోవచ్చు ఆ టైంలో. తర్వాత దీనికి నేను ఏం చేస్తానంటే ఆ పర్సన్ జెన్యునా కాదా అనేది నేను ఒక నోటీస్ ఇష్యూ చేస్తాను. ఆ నోటీస్ పీరియడ్ 21st జులై నుంచి 18th September వరకు ఇచ్చారు. సో దాదాపుగా 2 నెలల వరకు మీరు హ్యాపీగా ఆ నోటీస్ పీరియడ్ లో వచ్చి మీరు అటెండ్ అయ్యి ఫోటో తీసుకొని నాతో ఆ ఫోటో నేను అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీది మళ్ళీ చేరుతుంది. ఫైనల్ ఎలక్టరల్ రోల్ అనేది 29 September వస్తుంది గిరీష్. ఒకవేళ ఆ 22nd September కూడా మీ పేరు లేదు అంటే మీరు అస్సలు పానిక్ అయిపోయి హడావుడి ఏం పడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫామ్ 6, 7, 8 న్యూ ఎంట్రీ, డిలీషన్ ఆఫ్ ఓట్స్ కానీ కరెక్షన్స్ ఆఫ్ ఎంట్రీస్ ఏదన్నా సరే 15th జులై నుంచి మనకి కంటిన్యూస్ గా ప్రాసెస్ లో యథావిధిగా జరుగుతుంది. సో డ్రాఫ్ట్ రోల్ లో పేరు రాకపోయినా ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ లో పేరు రాకపోయినంత మాత్రాన ఏమీ కాదు, మీ హక్కు అనేది ఎవ్వరు కూడా తీసుకోరు మీ దగ్గర నుంచి.
1: మేడం, ఈసారి జరుగుతున్న ఎస్ఐఆర్ లో మనకి 2 అప్లికేషన్స్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది మేడం. సో ఒకటి వచ్చి బిఎల్ఓ గారు తీసుకుంటున్నారు, ఇంకోటి వచ్చి అప్లికేషన్ ని మనకి రిటర్న్ చేస్తున్నారు. సో రిటర్న్ చేస్తున్న ఫామ్ సెకండ్ ఫామ్ వెనుక ఉన్న నెసెసిటీ ఏంటంటారు?
0: బేసికల్ గా నేను ఫస్ట్ నుంచే అంటే ఎవ్రీ ఇయర్ డస్ ఇట్, మన బిఎల్ఓ వాళ్ళు ఒక ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సేమ్ కాపీ పేస్ట్ వేరే ఫామ్ లో చేసిన తర్వాత ఆ ఒక ఫామ్ అనేది మన ఓటర్ దగ్గర ఉంటుంది, ఒక ఫామ్ బిఎల్ఓ దగ్గర ఉంటుంది. రేపు పొద్దున క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో ఆ పర్సన్ కి పొరపాటున డ్రాఫ్ట్ రోల్ లో ఆయన పేరే రాలేదంటే ఆ ఫామ్ తీసుకొచ్చి హీ కెన్ క్లెయిమ్ దట్ నాకు ఈ ఫామ్ ఇచ్చారు, పొరపాటు ఏదో జరుగు ఉంటుంది, టెక్నికల్ ఇష్యూ అయి ఉంటుంది, లేకపోతే సమ్ హ్యూమన్ మిస్టేక్ అయి ఉంటుందని చెప్పి అతని దగ్గర కంపల్సరీగా ఉండాలి. అండ్ ఈ ప్రక్రియ ఏదైతే 14 జులైకి ఎండ్ అయిపోతుందో ఆ రోజు ఈవినింగ్ కి నేను బిఎల్ఓస్ అందరికి ఏమి ఇన్స్ట్రక్ట్ చేశానంటే మీ దగ్గర సెకండ్ డూప్లికేట్ కాపీ ఏమైనా ఉంటే అవి దయచేసి వాళ్ళ దగ్గర ఓటర్స్ దగ్గర డోర్ స్టెప్ దగ్గర అందించేయండి అని.
1: మేడం, మనం చూస్తూ ఉన్నాము 2002, దీని ఆధారంగా మనమైతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అప్లికేషన్ లో కూడా ఆ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తూ ఉన్నాం.

0: మనం ఇప్పుడు పెళ్ళయి అత్తగారింటికి వచ్చిన కోడలు వారి వివరాల్లోకి మనం వెళ్తే కనుక, సో వారు అంటే వారి అమ్మవారికి సంబంధించి ఆ రోల్లో 2002 లేకపోతే, సో ఇక్కడ అత్తగారింటికి సంబంధించి వారి యొక్క నేమ్స్ మనం ఇక్కడ ఎన్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు అంటారా?
1: ఒక విధానం ఏంటంటే, సపోజ్ అత్తవారు ఇంటికి వచ్చేసింది అమ్మాయి, ఆ అమ్మాయికి అత్త మామలతో కూడా మనకి మ్యాపింగ్ చేయొచ్చు. అత్త మామల వాళ్ళ మమ్మీ డాడీతో కూడా ఈ అమ్మాయిని మ్యాపింగ్ చేయొచ్చు, ఎందుకంటే ఈవిడ గ్రాండ్ డాటర్ అవుతుంది రిలేషన్ ప్రకారం. వాళ్ళ మమ్మీ డాడీతో అన్నా సరే చేయొచ్చు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ. సరే, ఈ సెకండ్ కేసు లో ఈ అమ్మాయికి ఏం డీటెయిల్స్ లేవనుకోండి. 2002 వాళ్ళ అత్తమామకి ఓటు లేదు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి ఓటు లేదు, వాళ్ళ హస్బెండ్ కి లేదు, ఈ అమ్మాయికి లేదు. అప్పుడు ఏం చేస్తాం అంటే, నో లింకేజ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఆ నో లింకేజ్ ద్వారా ఆవిడ్ని ఎన్యూమరేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయించేస్తాం. ఏదైతే నోటీస్ పీరియడ్ ఉంది చూడండి, అక్కడ నేను ఆ అమ్మాయికి నోటీస్ ఇచ్చి, ఎందుకు నీకు 2002 ఓటు లేదు, మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు లేదు అని ఒక ఎంక్వైరీ అప్పటికప్పుడే ఆ లొకాలిటీలో ఎంక్వైరీ కండక్ట్ చేసి, ఆ ప్రాసెస్ అనేది ఏ ఇయర్ తర్వాత నాకు అనిపించిందంటే ఆ అమ్మాయి జెన్యున్ ఓటర్, తను ఉండాలి లిస్ట్ లో 2002 లేకపోయినా, కేవలం ఆ ఏజ్ గ్యాప్ వల్ల లేకపోవడం వల్ల, తనకి డీటెయిల్స్ తెలియకపోవడం వల్ల తన డ్రాఫ్ట్ రూల్లో పేరు రాలేదని తనని మళ్ళీ ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది ఫైనల్ రూల్ లో.
0: మేడం, ఇప్పుడు జరుగుతున్న ఈ ఎస్ఐఆర్ లో భాగంగా యువతలో ఓటర్ అవగాహనను పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా?
1: ఎస్ మేము ఒక ఆటో ఒక అరేంజ్ చేసి అందులో వాయిస్ మెసేజ్ పెట్టి, మెయిన్ గా మాకున్న కంటే వాళ్ళు ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇచ్చింది మనకు తిరిగి ఇవ్వడం లేట్ చేస్తున్నారు. ఫొటోస్ కడిగిస్తామని, లేట్ గా చేస్తామని. సో ఫొటోస్ అనేది మ్యాండేటరీ కాదు, బ్లాక్ అండ్ వైట్ మీ పాత ఫోటో ఏదన్నా ఉన్నా సరే అది కూడా ఇచ్చేవచ్చు. లెజిబుల్ గా బ్లాంక్ కాకుండా చాలా చంద్రబందగా లేని ఫోటో ఏదన్నా సరే మీరు సబ్మిట్ చేయొచ్చు. కొత్తగానే ఫోటో ప్రింట్ చేసుకొని ఇవ్వాలని అయితే ఏమి అంత మ్యాండేటరీ లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే, ఆటోస్ అవన్నీ చేసిన తర్వాత ఎఫ్ఎం స్టేషన్స్ కి ఇవ్వడం జరిగింది ఆ వాయిస్ నోట్స్. ప్రెస్ స్టేట్మెంట్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం. పొలిటికల్ పార్టీ సభ్యులకి అందరికీ కూడా ఈ లోకల్ అవేర్నెస్, బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా అందరూ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి, ఎక్కువ లేట్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా కొద్ది సమయమే ఉంది. అండ్ వీళ్ళ ద్వారా ఏం చెప్తున్నామంటే, మీరు భయభ్రాంతులు చెందకండి. 14th మీ డ్రాఫ్ట్ రోల్ లో పేరు లేకపోయినా, September 22 లేకపోయినా మాత్రాన మిమ్మల్ని ఎవరు ఓట్ డిలీట్ చేయట్లేదు. Form 6, 7, 8 ద్వారా ఎప్పుడన్నా మీరు ఓటర్ అనేది నమోదు చేసుకోవచ్చు, కరెక్షన్స్ పెట్టుకోవచ్చు, షిఫ్టింగ్ చేసుకోవచ్చు మీ ఓటని.
0: మేడం, మీరు ఇందాక చెప్పినట్టు బిఎల్ఓస్ అనేవారు సో చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్, అండ్ దే ఆర్ ద హార్ట్ ఫర్ ద ఎస్ఐఆర్ అని కూడా మనం ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. మేడం, మరి ఈ ఫీల్డ్ స్థాయిలో బిఎల్ఓస్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏంటి, సో వాటిని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు?
1: మెయిన్ గా వాళ్ళ ఇంట్లో లేకపోవడం, ఓటర్స్ వలసలు వెళ్లిపోయారు, అండ్ మా సరైన పత్రాలు లేవని డిలే చేయడం, ఫొటోస్ కరెక్ట్ గా టైం కి ఇవ్వకపోవడం. తరచుగా ఏంటంటే, మెయిన్ గా నాకు అర్బన్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ నుంచి నేను చూస్తున్నాను కదా, వాళ్ళు ఒక మైండ్ సెట్ లో ఉన్నారు అంటే బిఎల్ఓసే ఫిల్ చేయాలి ఇవ్వాలి అని. అది చాలా తప్పు. ఎన్నికల్ గైడ్ లైన్స్ ఎస్ బిఎల్ఓసే చేస్తారు, వాళ్లే ఫీల్డ్ కి వస్తారు అదంతా, కానీ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను ఎంత చదువుకున్నాను కాబట్టి నా ఫామ్ నేను ఫిల్ చేసుకునే కెపాసిటీలో నేను ఉన్నాను. వాళ్ళు సచివాలయం దగ్గర వెళ్లి ఇచ్చేది ఒక 2 సెకండ్స్ పని. అది మనం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితే బిఎల్ఓ ఒక్క వర్క్ లోడ్ ప్రెషర్ అనేది తగ్గించడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా మేము ఆ ప్రజా ప్రతినిధులు ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా అండ్ వాలంటీర్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి. రెడ్ క్రాస్ వాళ్ళు, ఇంకా లోకల్ వాలంటీర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ అవగాహనలో ఎక్కువ ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ ఆర్గనైజ్ చేసి జనాల్ని ఎక్కువ వెరీ పుష్ చేస్తున్నారు. అంటే ఈఎఫ్ ఫార్మ్స్ వెంటనే సబ్మిట్ చేయండి, మీకేం కాదు, ఆధార్ కార్డు ఇచ్చినంత మాత్రాన మీ డీటెయిల్స్ ఏమి కూడా పబ్లిక్ డొమైన్ లో వెళ్ళవు అని ఇలాంటి మార్పులు అనేది స్థానికంగా చాలా ఎక్కువ చేస్తున్నారు. ఫీల్డ్ స్థాయి బిఎల్ఓస్ కి ఎదుర్కొంటున్న సమస్యలు ఇవి, అండ్ వాళ్ళ యొక్క సవాళ్ళన్ని కూడా ఎప్పుడు కూడా ప్రజలు కోఆపరేషన్ చేస్తే ఏ సవాళ్ళైనా సరే ఈజీగా రిజాల్వ్ అయిపోతాయి.
0: మేడం, కార్యక్రమంలో చివరిగా జరుగుతున్న ఎస్ఐఆర్ కి సంబంధించి అండ్ ఆల్సో ఓటర్ అవగాహనపై మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం ఏంటి మేడం?
1: నేనొక్కటే, ప్రతి పౌరుడికి రాజ్యాంగంలో మీరు ఓటు హక్కు అనేది మీకు ఇచ్చిన బేసిక్ రైట్. అది మనం ఉపయోగించుకోవాలి అంటే మీరు మీ ఫామ్ ని అత్యంత త్వరగా, ఇంకా ఎవరన్నా సరే ఈ మాట వింటూ ఈ ఇంటర్వ్యూ వింటూ ఇంకా ఫామ్స్ తీసుకోకపోతే దయచేసి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ ఉందో మీ ఓటు కనుక్కొని ఆ ఇఎఫ్ ఫామ్ నింపి, లేకపోతే బిఎల్ఓఏ మీకు హెల్ప్ చేస్తున్నారు అది ఫామ్ ఫిల్ చేయడానికి, తిరిగి ఇచ్చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే పానిక్ అవ్వకుండా సంబంధిత బిఎల్ఓతో కూర్చొని ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఓట్ షిఫ్టింగ్ చేసుకోవాలి, ఎక్కడ కొత్త ఓటర్ గా నమోదు అవ్వాలి, ఇవన్నీ కూడా. ఎందుకంటే రాజ్యాంగంలో ఓటర్ జాబితా పారదర్శకమైనది చాలా చాలా టీడియస్ లెబోరియస్ ప్రాసెస్, చాలా కష్టమైనది ప్రాసెస్. ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ ఎలానో లాగా ఎంపీడీఓ స్థాయి నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, కలెక్టర్ గారి స్థాయి వరకు ప్రతి డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. బిఎల్ఓలకి సహకరించండి. ఈ ఓటర్ జాబితా ఏదైతే తయారవుతుందో స్పెషల్ గా దానిలో మీరు భాగస్వాములు కావాలంటే మీ అందరికి విజ్ఞప్తి చేసేది, పిఎఫ్ ఫామ్ నింపి త్వరగా టైంకి ఇవ్వండి, క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ లో

0: ఒకవేళ మీకు డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు కానీ లేకపోతే వెంటనే మా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లో తెలపండి.
1: మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మీరు రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ గిరీష్, ప్లెజర్ ఇస్ మైన్.
1: ఇంతవరకు రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై నెల్లూరు రూరల్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నాగసంతోష్ అనుష గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరందరి కోరిక మేరకు అంకురం చిత్రానికి చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ శ్రోత ఎం ప్రతాప్ కోరిక మేరకు సెవెంత్ సెన్స్ చిత్రానికి కార్తీక్ పాడిన పాట విన్నారు. రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట పాప వినాశనం. శ్రోతలు గురుప్రసాద్, సుకన్య, రవి, మధు ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు మనవూరి కథా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన గోపి.

ఆదోని మండలం చిన్నపెండైకల్ గ్రామం నుంచి వేణుగోపాల్ యాదవ్. వీరి కోరిక మేరకు పవిత్ర ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు.

0: రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత బాపట్ల జిల్లా మార్టూరు గ్రామం నుంచి జి సంధ్యారాణి, చరిత, మాన్విత వీరి కోరిక మేరకు దానవీర సూరకర్ణ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల.
1: చిత్రం

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాలపైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విశాఖపట్నం శ్రోతలు లక్ష్మి, విశాల్ వీరి కోరిక మేరకు వాన చిత్రానికి కార్తీక్ పాడిన పాట వినబోతున్నారు. ఈ పాటకు రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కమలాకర్.

ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరి కోరిక మేరకు ఇంటింటి రామాయణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

కార్యక్రమంలో చివరిగా కొత్తగూడెం శ్రోతలు రాజేశం, సరోజిని, మాయ వీరి కోరిక మేరకు రాజా చిత్రానికి చిత్ర పాడిన పాట. రచన సామవేదం షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా 100% లవ్ ఈ చిత్రానికి హరిణి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తలంబ్రాలు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన మల్లెమాల గీతం, సత్యం సంగీతం.

కురుక్షేత్రం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట అది. వీరు పాడిందే మరో పాట, చిత్రం ప్రేమ ఖైదీ.

రాక్షసుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట అది. తర్వాత చిత్ర బృందం పాడిన పాట చిత్రం ప్రేమ పావురాలు.

0: Strait of Hormuz, Iran's Central Military Command warned that it would respond decisively to what it called an act of aggression and terrorism. In football, Switzerland beat Colombia 4-3 in a penalty shootout in Vancouver to reach the quarterfinals of FIFA World Cup for the first time since 1954. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ఈరోజు మట్టిలో మాణిక్యం చిత్ర నుంచి పాటలు వినండి.

1971 శ్రీ రమణ చిత్ర ద్వారా విడుదలైన మట్టిలో మాణిక్యం చిత్రం నుంచి పాటలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పికె మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా రెండవ విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత్ ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఇండోనేషియా పురోగతి శ్రేయస్సుకు ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారం, స్నేహం వారధిగా నిలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ది నుండి స్టార్టప్ విప్లవం వరకు సామాజిక అభివృద్ది కార్యక్రమాల గణనీయమైన విస్తరణ ద్వారా 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ఇది ప్రపంచ వృద్ధికి భారత్ను ఒక కీలక శక్తిగా మార్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎంఎస్ 2045ల మధ్య ఉమ్మడి ఆశయాల సాకారం చేసేందుకు ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జకార్తాలో ఇండోనేషియా ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ఉమ్మడి నాగరికత వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త శకానికి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించిన ప్రధాని, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్దత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పికె మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని, వర్షాభావం లేదా ఋతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యే జిల్లాల పరిస్థితిని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. తద్వారా అవసరమైనప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడ్డానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే జలాశయాల్లోని నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని ఆయన ఆదేశించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి కేరళలోని కొచ్చిలో 2 రోజుల బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు

ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు ప్రముఖ నిపుణులు, విధాన రూపకర్తలు, నిపుణులతో కూడిన నేపథ్య ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. ఇది అనుభవాలు పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ క్రింద ప్రాధాన్యతా రంగాలపై లోతైన చర్చలు జరిపారు. ఈ ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై కొత్తగా 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలతో పాటు హార్మోజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 60కి పైగా ప్రాంతాల్లో బోట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు చేయగలిగే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా తెలిపింది. అలాగే పౌర సిబ్బందితో వెళుతున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం భారతీయ రాజకీయాల్లో ఒక అమూల్యమైన వారసత్వమని రిజిజు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోకి నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలు కానున్నాయి. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్దత చర్యలపై

0: ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: కార్మికుల కార్యక్రమంలో మొదటి అంశం ఏటి కొప్పాక బొమ్మలు వాస్తవ శబ్ద రూపకం. నిర్వహణ శ్రీ వేత రామసూర్య ప్రకాశరావు.
1: హస్తకళా వైశిష్ట్యం ఏటి కొప్పాక బొమ్మలు వాస్తవ శబ్ద రూపకం. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. సహకారం శ్రీ ఎం వెంకటరమణ.
2: ఒకప్పుడు జాతరలు, పరసలు, సంబరాలు జరిగేప్పుడు తాటిబుట్టల్లో పెట్టి అమ్మే రకరకాల రంగురంగుల లక్కపిడతల్ని కొనుక్కొని ఇంటికి తీసుకు వెళ్ళని వారు ఉండేవారు కాదు.
3: ఆ లక్కపిడతలతో పాటు చెక్కతో చిన్న చిన్న బొంగరాలు, భరిణెలు, చెక్క గిన్నెలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఎద్దుల బండ్లు, దున్నే రైతులు, బొమ్మల్లో బొమ్మలు, రకరకాల పక్షులు, కీచైన్లు, బొత్తాలు, నగలు, అలంకరణ భూషితాలు ఎన్నో మరెన్నో.
2: అక్కడ ఆ హస్తకళా నైపుణ్య శోభగులు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి మనల్ని కట్టిపడేస్తాయి. అదే ఏటి కొప్పాక.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా యలమంచిలి మండలంలోని ఓ చిన్న గ్రామం ఏటి కొప్పాక. ఏరులా పారే వరాహనది ఒడ్డున ఉండటం వల్లే ఆ పేరు అలా వచ్చిందని ప్రతీతి. విశాఖపట్టణానికి సుమారు 65 కిలోమీటర్ల దూరంలోనూ, యలమంచిలికి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.
2: స్థానికంగా విరివిగా దొరికే మెత్తటి అంకుడు కర్రను బొమ్మల తయారీకి వాడుతుంటారు. వివిధ రకాల ఆకులు, విత్తనాలు, వేర్ల నుండి రంగులు సేకరించి కీటక వ్యర్థాల నుండి తీసిన లక్కతో ఆక్సీకరణం చేసి సహజ సిద్ధమైన రంగులను తయారు చేసుకుంటారు.
3: కాలానుక్రమంలో ఇప్పుడు కొంతమంది రసాయనాలను కూడా వాడుతున్నారు.
2: ఏటి కొప్పాక బొమ్మల తయారీ లోతుపాతులు తెలియజేస్తూ స్థానిక సీనియర్ కళాకారులు పెదపాటి ఆనందాచారి.
4: నమస్కారం అండి.
5: నమస్కారం బాబు.
4: మీ పేరండి?
5: నా పేరు పెదపాటి ఆనందాచారి అండి.
4: ఈ విశాఖపట్నం జిల్లా ఏటి కొప్పాక అనేది బొమ్మలకు ప్రసిద్ధి కదా. ఇప్పుడు ఈ బొమ్మల తయారీ అన్నది మొదలైంది. అలాగే ఈ ఏటి కొప్పాక అనే పేరు ఈ ఊరికి ఏ విధంగా వచ్చింది?
5: అప్పుడెప్పుడో పూర్వం మాకు ఏటికొప్ప గ్రామ పట్ల ఉన్న ఏరుండి. ఇది ఈ ఏటి పేరు వరహానది అంటారండి. ఈ లక్క బొమ్మలో సరిగ్గా మోట పనులు ఉండియండి. తవ్వలో, కొంచాలు, బరిళ్ళు, కోలాటం, సిరతలో ఇవి ఉండియండి. ఆ రోజుల్లోనూ ఏదో పని చేస్తూ జీవనోపాధి చేసేవారండి. ఆ రోజుల్లో కరెంటు లేక మా దగ్గర ఒక లాగేవాడు మా తండ్రి గారి దగ్గర హ్యాండిల్ ఎత్తు ఉండియండి. మాకు ఆ హ్యాండిల్ ఎత్తు మీద లాగేవాడు ఉండేవాడు. రూపాయి 4 భాగాలుగా చేసి లాగేవాడిది పావలా, తయారు చేసేవాడిది పావలా, ఆ కర్రది పావలా, కలర్స్ది పావలా. మేము ఆ రోజుల్లో ఈ పనిని మేము అవలంబించామండి. రాను రాను రాను మా పిల్లలు బయలుదేరాక ఈ బుక్కులు, ఆ బుక్కులు చూడడం, ఆహా వినాయకుడు ఎలాగుంటాడు తయారు చేయడు, వెంకటరామమూర్తి ఎలాగుంటాడు తయారు చేయడు. నేను ఆ రోజుల్లో శివలింగాలు, టాయిలెట్ సెట్ల నుండి మయం సెంటర్ని అర్థం ఉండి అటు పని కుంకుమ బరిళ్ళు నేను తయారు చేసేవాడినండి. అయ్యి మా తండ్రి గారి నాడు మోట పనులు, మా నాడు కొంచెం మంచి పనులు వచ్చాయి. పని చేస్తూ చేస్తూ మా పిల్లలు బయలుదేరి సంవత్సరానికి ఒక ఐటమ్స్ తయారు చేసి అవార్డుకి పెట్టేవారండి. అవార్డు పెడితే అలాగేదో ఇండియా బుక్ అని, లిమ్కా బుక్ అని, వరల్డ్ ఇవన్నీ అవార్డులు మా పిల్లలు బయలుదేరి తెచ్చారు. ఆ రోజుల్లో 300 కుటుంబాలు ఉండి అట్టండి ఈ ఊర్లో. ఈ రాను రాను ఈ కర్ర దొరక్క, ఈ కలర్స్ దొరక్క, ఇప్పుడు వచ్చే నేషనల్ కలర్స్ మా పిల్లలు బయలుదేరి ఈ నోట్లో పెట్టుకున్న ప్రమాదకరం కాదండి. ఇప్పుడు ఈ బచ్చల కూర ఉందా కదా, బచ్చల కూర తింటాం మనం. ఆ పళ్ళు నుంచి, జాబ్రాస్ పిక్కల నుంచి, అటు పైన పసుపు కొమ్ములు, ఈ కలర్స్ తయారు చేయడం, ఆ లక్క తీసుకొచ్చి

0: ఆ లక్కలోని ఈ కలర్స్ అన్నీ కలిపి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ మనం మేము ఉపయోగించుకొని ఈ వినాయకుడి బొమ్మలని, వెంకటరామమూర్తులని, కొంగలని, ఇవన్నీ రాధాకృష్ణులని, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకని ఈ తయారు చేయడం మొదలు పెట్టేవండి. అటుపై డ్వాక్రా మహిళలకు 20 మందికి ట్రైనింగ్ శిక్షణ నేను ఇచ్చాను. ప్రభుత్వం వారు ఆ డిపో పెట్టినట్లయితే వారి దగ్గర కొనుక్కొని మేము పనిచేసుకుందామని మేము ఆశించుతున్నాం. ఇదివరకు ఒకప్పుడు కోఆపరేటివ్ సొసైటీ ఉండేదండి ఇక్కడ, 60 సంవత్సరాల దగ్గర అవుతుంది. మన సాగి సూర్యనారాయణరాజు గారు ఆయన అటవీశాఖ మినిస్టర్గా ఉండేవారండి ఆ రోజుల్లో. బాబు మాకు కర్ర అంకుడు కర్ర కావాలి బాబు అంటే ఆయన పర్మిట్ మాకు ఇచ్చారు. కృష్ణాదేవిపేట అంటారు కదండి, గొలగొండ దాటాక అక్కడికి తీసుకెళ్ళి మేము ఇదిగో మాకు ఈ సైజు కర్ర ఇంత కావాలి అని మేము వారికి బెత్తాయించి ప్రతి కర్రకి టెంబర్ వేసి మేము తూపించి అక్కడ ఒక లారీ లోడు తెచ్చుకుంటూ వాళ్ళండి. ఇక్కడ సొసైటీ నెంబర్లు అందరూ పంచుకొని అప్పుడు పనిచేసి ల్యాఫాక్టరీలకు అన్నింటికి కూడా ఇచ్చేవాళ్ళండి. ఆ రోజుల్లో 90 వరదలను ఆ సొసైటీ అంతా ములిగిపోయి రికార్డు అంతా పోయి.
1: ఇప్పుడు ఈ బొమ్మల పరిశ్రమ అన్నది ఇక్కడ కేంద్రీకృతం కావడంలో కారణాలు ఏమిటండి?
0: చోడవరన్న పని చేయనివ్వండి, నర్సీపట్నాన్న పని చేయనివ్వండి, ఇంకా చాలా ఊళ్ళు చేస్తారండి ఈ పని. ఇక ఎక్కడ తయారు చేసినా ఏటికొప్ప తీసుకురావడం, ఆ సామాను షాపులకు ఇచ్చేయడం, డబ్బు పేమెంట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. సరే ఈ ముడిసరికి ఏముందండి, ఈ చుట్టుపక్కల అంతా కొండలేరియా అంతా కూడా ఇదే కర్ర అండి. ఈ బొమ్మలకే ఈ కర్ర మొదటి నుంచి మా పెద్దలు ఎలా కనిపెట్టారో ఈ బొమ్మలకి ఈ కర్ర, ఈ అంకుడు కర్ర చాలా సున్నితమైన కర్ర.
1: ఏం కర్ర అండి?
0: అంకుడు కర్ర అంటారండి. ఒక కర్ర నరికితే 10 బోళ్ళు పెడుతుందండి ఊరి చుట్టూలోను.
1: మిగతా బొమ్మలకి ఈ ఏటికొప్పాక బొమ్మలకి వ్యత్యాసం ఏమిటి, ప్రత్యేకత ఏమిటంటారు?
0: అయితే ఏటికొప్పాక బొమ్మలో లక్క పూస్తామండి మేము. ఒకప్పుడు ఈ లక్క మాకు దొరికింది కదండి, ఇది కలకట్టా నుంచి వస్తుందండి. అక్కడ ఆ ఒరిస్సా ఆడి సైడు చెట్లు పంట అంటండి, ఇది తేనె పట్టు మైను ఎలాగో ఆ మైనులాగా ఆ తెచ్చి ఆ సంతల్లో అమ్మితే వ్యాపారస్తులు కొని అవి బిళ్ళల మాదిరిగా ఇంత బిళ్ళ తయారు చేసి పెంచి ఇక్కడ మా అందరికీ కూడా సప్లై చేసేవారండి. లక్క పూసి దానికి మెరుగు మొగుడు రేఖ అని ఉంటుంది, ఆ రేఖే దీనికి కనిపెట్టారు మా పెద్దలు ఫినిషింగ్. మా ఏటికొప్ప బొమ్మలకి రౌండ్ టర్మ్లో తిరుగుతుంది కాబట్టి మోటారు, మేము లక్క కలర్ చేసి మనకి ఎక్కడ ఏమి మెరుగు ఫినిషింగ్ కావాలో ఆ ఫినిషింగ్ మేము పిల్లల్లో కూడా రాను రాను ఏ పనులు నేర్చుకున్నారండి. ఒక ప్రభుత్వం ఏదో ఉపాధి ఏదైనా ఇంకా కల్పించితే పిల్లలకి కూడా మేము మంచి భవిష్యత్తు మేము చేసుకుందామని మేము అనుకుంటున్నామండి.
1: ఏ రకాల బొమ్మలు ఉంటూ ఉంటాయండి?
0: తల్లి పిల్ల బిడ్డ బొమ్మలు, అవి 5 బొమ్మలు ఉంటాయండి అందులో, అది ఇక్కడ తయారు. అలాగే కొంగలు, వినాయకుళ్ళు, అలాగే వెంకటరామమూర్తులు, రాధాకృష్ణులు, అటు పైన గిరిగిచ్చికాయలు అంటారు కదా పిల్లలు నోట్లో పెట్టుకొని,
1: చిన్నపిల్లల బొంగరాలు,
0: పిల్లల బొంగరాలు. ఈ అన్నమయ్య బొమ్మకి సీఎం గారి చేతుల మీద 1,000 రూపాయలు ఇచ్చారండి. బ్యాంగిల్స్, నెక్లెస్, ఈ చెవు పిన్ని, ఈ హెయిర్ క్లిప్పు మొత్తం దీనికి 2-3 అవార్డులు. దీనికి 9 గుళ్ళకి 9 అవతారాలు పెట్టి ఈ మయాన్ని గర్భగుళ్ళలోనూ కలికి అవతారం పెట్టామండి. దానికి ఒక అద్దం పెట్టి చేసాం, ఆ అద్దంలోనే ఈ అవతారం కనిపించుతుంది. ఆ శివాలయం ఎలాగుందో అలాగే అన్నీ కూడా కనిపిస్తాము. ఇవన్నీ దీనికి నేషనల్ మెరిట్ అవార్డు ఇచ్చారు నాకు ఢిల్లీ.
1: చక్కటి విషయాలు తెలియజేశారండి, నమస్కారం.
0: నమస్కారం బాబు.
2: సుమారు 400 సంవత్సరాల క్రితం అప్పటి జమీందారుల పోషణలో వర్తిల్లిన ఈ కళ వంశపారంపర్యంగా సాంప్రదాయంగా వస్తున్న హస్తకళ విన్యాసానికి ఓ దర్పణం.
3: స్వయం ఉపాధి కల్పనగా, కుటీర పరిశ్రమగా ఈ కళ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న చెన్నయ్యాచారి.
1: నమస్కారం అండి చెన్నయ్యాచారి గారు.
4: నమస్కారం అండి.
1: మీరేం చదువుకున్నారండి?
4: నేను చదివింది అయితే 9th క్లాస్ సార్. అయితే ఇక్కడ ఏటికొప్పాక అంటే మీకు లక్క బొమ్మలకి ప్రసిద్ధి అని మీకు తెలుసు. మా పూర్వీకులు అంటే ఇంచుమించు 200 సంవత్సరాల నుంచి అలా చేస్తున్నట్టు తెలుసు. కానీ ఏంటంటే వాళ్ళకి గుర్తింపు అనేది మామూలుగా రొటీన్ ఐటమ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు చాలా మంది అంటే ఎక్స్పైర్ అయిపోయారు, వాళ్ళైతే చాలా నైపుణ్యం ఉంది వాళ్ళు అని. కాకపోతే గవర్నమెంట్ తరఫున గుర్తింపు అనేది రాక ఈ యొక్క క్రాఫ్ట్ మరుగున ఉండిపోయింది అనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే అండి, ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ అనేది పెట్టిందండి. కాంపిటీషన్ అవార్డ్స్ అంటే మీకు స్టేట్ అవార్డ్స్, అలాగే నేషనల్ అవార్డు. మన స్టేట్ అవార్డు అంటే మన హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ ఉంది, ఏపీ HDC. అలాగే నేషనల్ లెవెల్లో డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్. నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్తూ కూడా సండే టైంలో పిల్లలు ఆడుకునేవారండి నాతోటి ఫ్రెండ్స్. నేనే ఏంటంటే వర్క్ నేర్చుకునేవాడిని ఒక గురుగారి దగ్గర. పట్టుదల ఏంటంటే నేను ఈ ఉన్న వృత్తులనే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఒక మోటో నేను పెట్టుకున్నానండి. ఇక్కడ గవర్నమెంట్ నుంచి స్టేట్ అవార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే నేషనల్ అవార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు, చాలా వరకు సాధించవచ్చు అని తెలుసుకొని నేను ఏం చేశానంటే ఒక ఐటెం ఒకటి తయారు చేసేయండి. అది కోడిగుడ్డ అనే ఐటెం పూర్వం ఉండేదే. 12 గుడ్లు ఉంటాయండి ఒక కోడిగుడ్డి, అంటే కోడిగుడ్డు సైజులు అనుకుందా, ఆ ఎగ్గులోనే 12 ఉంటాయి. ఒకదాని

0: లోపల ఒకటి ఒక దాని లోపల బొమ్మలో బొమ్మ ఉన్నది చూసారా, అదే కాన్సెప్ట్ అనమాట అండి. ఆ ఐటెము 12 గుడ్ల కంటే ఇంకా ఎక్కువ చేర్చచ్చు మనం, ఇంకా పలచగా తయారు చేసి ఆ చెక్కనందరిని తొలిసి మనం ఇంకా ఎక్కువ కోడిగుడ్లను తయారు చేయొచ్చు అనే కాన్సెప్ట్ని తీసుకొని నేను ఒక కోడి పుంజి, చిన్న కోడి పెట్ట, పిల్లలు, ఒక ఫ్యామిలీ సెట్ తయారు చేసి దాంతోపాటు ఈ కోడిగుడ్లో కోడిగుడ్డు కూడా నేను యాడ్ చేసి ఆ ఐటెం నేను సబ్మిట్ చేశాను అనమాట అండి. ఆ యొక్క నైపుణ్యానికి మన స్టేట్ గవర్నమెంటు నేషనల్కి అప్లై చేయొచ్చు దీన్ని అనేసి ఇక్కడ సెలెక్ట్ చేసింది స్టేట్ గవర్నమెంటు. అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా అక్కడ డైరెక్ట్గానే సెలెక్ట్ అయిందండి. ఇది చాలా వర్క్ ఉన్న ఐటెము, తర్వాత క్రియేటివిటీగా ఉన్నది, సో దీనికి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు అని డిక్లేర్ చేశారనమాట అండి. చేసి అప్పుడు అబ్దుల్ కలాం గారు 2005లోని ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఢిల్లీలో ఇచ్చారనమాట అండి. అప్పుడు క్యాష్ ప్రైజు 50,000 కూడా ఇచ్చారండి. సో దాంతో ఆ ప్రోత్సాహంతో మనకి మంచి విలువ ఇచ్చింది గవర్నమెంటు. సో మనం ఇంతటి దాకుండా మరికొంతమందికి మన యొక్క స్కిల్ని నేర్పాలి, మనం చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి నేను ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏంటంటే ఏటికొప్పాకులో మగవాళ్ళందరూ కూడా చాలామంది మానేస్తున్నారండి వర్క్. కారణం ఏంటంటే చాలా కష్టాలు ఉన్నాయని ఇందులోని ఈ క్రాఫ్ట్లోని ఏటికొప్ప కలక బొమ్మలోని వుడ్ సరిగ్గా దొరకకపోవడం, రా మెటీరియల్ సరైన కిట్టుబాటు దొరకలేక. సో అందువల్ల ఇక్కడ ఏటికొప్పాకులో చాలామంది లేడీస్ ఉన్నారండి, హౌస్ వైఫ్స్ కింద ఉన్నారు. ఇప్పుడు లేడీస్ని మనం డెవలప్ చేసేలా అంటే ఈ వృత్తిలోని మనకి బాగుంటుంది, వాళ్ళకి పార్ట్ టైం జాబ్లా ఉంటుంది, తర్వాత ఈ కళ కూడా కొన్నాళ్ళ పాటు ఈ లేడీస్ ద్వారా కూడా మళ్ళీ రీజనరేట్ అయినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ అందరినీ కూడా లేడీస్ని పెట్టానండి. అంటే వాళ్ళకి ఏంటంటే శాలరీ బేసిక్ అండి, వాళ్ళ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట.
1: వారికి శిక్షణ అన్నది ఏమైనా ఇవ్వడం జరుగుతుందా?
0: ఆ శిక్షణ నేనే ఇస్తానండి. కారణం ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్ మనం తీసుకురావచ్చు, మనమే కదా వర్క్ నేర్పు. సో ఆ రకంగా చాలామంది స్కిల్ డెవలప్ చేసుకున్నారు, వాళ్ళకి శాలరీస్ 9,000 వరకు వస్తుందండి ఒక్కొక్కరికి అయితే చేసండి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా మందిని ఇంచు పెంచాలని నా ఉద్దేశం అండి.
1: ప్రస్తుతం ఎంతమంది చేస్తున్నారండి?
0: ఇక్కడైతే 35 మంది చేస్తున్నారండి లేడీస్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా బేసిక్స్ నేర్పుతామండి. వాళ్ళలో స్కిల్ ఉంది, వీళ్ళు చాలా చురుగ్గా మనం చెప్పిన వర్క్ని క్యాచ్ చేస్తున్నారు. వీళ్ళు అన్స్కిల్కి ఏ వర్క్ అప్ చెప్పాలి, ఐ స్కిల్కి ఏ వర్క్ అప్ చెప్పాలి నేను డిసైడ్ చేసి వాళ్ళకి ఆ ఐటమ్స్ నేను బెతేస్తూ ఉంటానండి.
1: ఈ విధమైనటువంటి బొమ్మలు తయారు చేయాలన్నట్టయితే సృజనాత్మకత, కళాభిరుచి ఉండాలి కదా, మీకు ఏ విధంగా వచ్చింది అది?
0: ఇప్పుడున్న జనరేషన్కి అయితే అండి ఎప్పుడో పాతకాల బొమ్మలు అంటే ఎవరో లైక్ చేయట్లేదండి, కొంతమంది చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయండి, ఇంటీరియర్ డిజైన్స్ ఫర్నిచర్ వాడుతున్నారు, తర్వాత హౌస్కి సంబంధించి కొన్ని కొన్ని ఐటమ్స్ వాడుతున్నారు అనమాట. సో ఆ రకంగా మనం వెళ్ళిలో అంటే మార్కెటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, నేను అదే అబ్జర్వ్ చేశాను అనమాట. తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఒకటి, పూర్వం అయితే బాక్సులు, కుంకుమ బాక్సులు, తర్వాత బ్యాంగిల్స్, బాగా పూర్వం అయితే తీర్థాల్లోనండి అప్పుడు మెజర్మెంట్స్ ఇవి ఉన్నాయి కదండి, మెజర్ చేసి పప్పులు, పప్పు ధాన్యాలు, కొంచాలు, తవ్వలు ఇవి ఉన్నాయి కదండి అవి చేసేవారు అనమాట. ఇప్పుడు ఆ వస్తువులు పనికిరావండి, అంటే అంతా ఫ్యాషన్ మారిపోయింది కదండి. సో అందువల్ల బ్యాంగిల్స్లో కొత్త రకాలు, అలాగే చేతి వాచీలు, ఒక పెళ్లి కాన్సెప్టు, బ్రైడల్ సెట్టు, ఇలాంటి కొన్ని ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్కి అండి అలా చేయడం మొదలు పెట్టడంతో మార్కెటింగ్ చాలా బాగుందండి.
1: ఇప్పటికీ ఇప్పటికీ ఈ మార్కెటింగ్లో ఉన్న తేడా ఏమైనా గమనించడం జరిగిందా?
0: బాగా డెవలప్ అయిందండి మార్కెటింగ్ అయితే మాత్రం, హోప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, మన మార్కెటింగ్ డిమాండ్ ఉందండి. కానీ మన గవర్నమెంట్ నుంచి ఇంకా సపోర్ట్ ఉంటే ఇంకా బాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఏ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు?
0: అలా అయితే హ్యాపీ ఫీల్ అవుతారండి. కారణం ఏంటంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా స్కూల్లో చేర్పించుకొని వాళ్ళ ఫీజులు కట్టడానికని, తర్వాత హెల్త్ సంబంధించి ఏమైనా డిసీజర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు భర్త సంపాదన కొంత ఉంటుంది, భార్య కూడా తనతో పాటు కష్టపడింది అనుకోండి, తనకి డబ్బులు వస్తాయి కదా, నేడునే వర్క్ చేసుకోవచ్చు, ఎండలోకి వెళ్ళి పని లేదు. తర్వాత ఇది ఒక కళ, ఆ కళ నేర్చుకోవడంతో వాళ్ళకి హ్యాపీ అనేది ఉంటుంది. వీళ్ళకి పార్ట్ టైం జాబ్ లాగా డ్వాక్రా సంఘాలకి లోన్స్ కట్టుకోవడం అది దీన్ని కేటాయించుకుంటున్నారు.
1: చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం స్థాపించడంలో మీ యొక్క ఉద్దేశం ఏమిటి?
0: ఈ కార్నర్లోని ఎంచుకోవడానికి కారణం ఏంటి, చుట్టూ కొండలు అయి ఉంటాయండి, చల్లటి వాతావరణం, గాలి వేస్తుంది పీస్ఫుల్ కానీ. తర్వాత ఈ ఫ్యాక్టరీ కూడా డస్ట్ ఎలర్జీ రాకుండా ఎప్పటికప్పుడు దూలిపోవడానికి అనేసి అంత ఓపెన్గా పెట్టి చేయడం జరిగింది అనమాట. సో ఆ వర్క్ చేసే వాళ్ళకి స్ట్రెస్ అంటూ ఉండదు ఏమి.
1: 10 మందిని ప్రోత్సహించాలని మేము కోరుకుంటూ నమస్కారం అండి.
0: నమస్కారం.
2: పాడి వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడుతున్న ఏటికొప్పాక గ్రామంలో కళాకారుల కుటుంబాల వారు బొమ్మల తయారీని ఓ కుటీర పరిశ్రమగా చేసుకుని ఉపాధి పొంది జీవనం కొనసాగిస్తున్నారు.
1: ఇప్పుడు అక్కడ తయారీదారులతో మాటలు కలుపుదాం.
3: నా పేరు సత్యం.
1: ఏంటి, ఏం పని చేస్తున్నావు ఇక్కడ?
3: వినాయకుడి పాలు పడుతున్నాను. ఇది వినాయకుడండి. ఈ చేతులు ఒకరు పడతారు, ఈ కాళ్ళు ఒకరు పడతారు, ఈ ఇలాగ ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కొక్కరు పడతాం, ఒక బొమ్మ తయారవుతుంది. మాకు ఫస్ట్ నుంచి ఫస్ట్ వరకు చేస్తే నెల శాలరీ ఇస్తారు. అలాగే 40 మంది

0: కార్పొరేట్ కార్యాలయాల్లో అలంకరణలకు మొదలైన వాటికి ఈ బొమ్మలను విరివిగా వినియోగిస్తున్నారు.
1: ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ హస్తకళ రీతి ప్రాబల్యం భావితరాల వారికి కూడా అందుతుందని ఆశిద్దాం.
2: ఇంతవరకు మీరు హస్తకళా వైశిష్ట్యం, ఏటికొప్పాక బొమ్మలు, వాస్తవ శబ్దరూపకం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు, కె గాయత్రి. నిర్వహణ శ్రీ బేత రామసూర్యప్రకాశ్రావు. సహకారం శ్రీ ఎం వెంకటరమణ.
3: ఇప్పుడు వినబోయే అంశం ఉసిరి చెట్టు ఇల్లు కథానిక. రచయిత శ్రీ అద్దేపల్లి ప్రభాకరరావు.
4: ఉసిరి చెట్టిల్లు. సందుమొదట్లో ఇంటి ప్రహరీ గోడని ఆనుకుని చాటుగా నక్కి ఉన్నారు ఇద్దరు పిల్లలు. ఇంకో ఇద్దరు పిల్లలు చెట్టాపట్టాలు వేసుకుని నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. చూసి చూడనట్టుగా ఇంటివైపు చూశారు. పెంకుటిల్లు. ఇంటి ముందు పక్కన ఖాళీ స్థలం. ముందు ప్రహరీ గోడని ఆనుకుని ఒక ఉసిరి చెట్టు, దాని పక్కన ఒక జామ చెట్టు ఉన్నాయి. ఉసిరి చెట్టు గోడకు దగ్గరగా ఉండి కాండం వంకర తిరిగి లోపల వైపుకు వాలింది. గోడ ఎక్కితే చెట్టు ఎక్కవచ్చు. చెట్టు విపరీతంగా కాసి ఉంది. గుత్తులు గుత్తులుగా ఉన్న ఉసిరికాయలు, బంగారు రంగులో ఉన్న ఆకులు రాలి నేల మీద పడి ఉన్నాయి. అదే రంగు కాయలు చెట్టు మీద మాయాలోకపు మణుల్లా మెరుస్తున్నాయి. తలుపు దగ్గరగా వేసింది, అలికిడి లేదు. నడుస్తున్న కుర్రాళ్ళు వెనక్కి తిరిగి సైగ చేశారు. సందు మొదట్లో నక్కి ఉన్న పిల్లలిద్దరూ గబగబా నడుచుకుంటూ వచ్చి ఇంటి ముందు ఆగారు. ఒక పిల్లవాడు గోడను పట్టుకుని కోతిలాగా హుప్ మని ఎగిరి గోడ ఎక్కి చకచకా చెట్టు మీదకి పాకాడు. వాడి కాసింత బరువుకే ఆ కొమ్మ బరువుగా ఒకంత వాలింది. రెండో పిల్లవాడు కూడా అలాగే చేసి కిందకి దూకాడు. చెట్టు మీదున్న పిల్లాడు కొమ్మల్ని పట్టుకుని ఊపగానే కాయలు వడగళ్ల జల్లులా జలజల పడ్డాయి. కిందున్న కుర్రాను గబగబా ఏరేసి జేబులో పోసేసుకుంటున్నాడు. వాడి నిక్కర జేబులు, చొక్కా జేబులు పూర్తిగా నిండిపోయాయి. పైన కుర్రాడు కూడా చెట్టు దిగి జేబులు నింపుకున్నాడు. లోపల నుంచి ఎవరది అనే గొంతు వినపడింది. అంతే, పిల్లలిద్దరూ గేటు తీసుకుని ఉసిరికాయలు పడిపోకుండా చేతులతో జేబుల్ని కప్పుకుంటూ గుర్రపరుగు పెట్టారు. ఇంట్లోంచి సూర్యనారాయణ బయటకు వచ్చి చూసి గేటు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. సందు చివర నలుగురు పిల్లలు వెళ్ళిపోవడం కనిపించింది. మళ్ళీ గేటు వేసేస్తూ చెట్టు కింద చూశాడు. బోల్డు కాయలు పడి ఉన్నాయి. అతడు వంగి పెద్దగా ఉన్న ఒక కాయను తీసి ముందు పళ్ళతో కొరికాడు. పులుపు తగలగానే అసంకల్పితంగా ఒక కన్ను మూసుకొని పోయింది. కొరికిన కాయను విసిరేస్తూ లోపలికి వచ్చాడు. ఆ ఇంటికి రెండు వీధుల వెనక పెద్ద స్కూల్ ఒకటి ఉంది. ఆ పిల్లలందరికీ ఇంటి మీదే కన్ను. జామకాయల కోసం, ఉసిరికాయల కోసం పిల్లలు ఆ వీధిలో తిరుగుతూనే ఉంటారు. రోజులో 10-15 సార్లు ఏయ్ అంటూ గుమ్మం దగ్గరికి రావడం, పిల్లలు పరుగులు పెడుతూ పోవడం జరుగుతూనే ఉంటుంది. చాలాసార్లు పిల్లలు వెనక్కి తిరిగి విజయసూచకంగా వెక్కిరిస్తూ ఉంటారు. ఇల్లు గురించిన కళ చాలామందికి నిజమవదు. ఇలా ఇలా ఉండాలి ఇల్లు అనుకుంటారు. కానీ కాని ఖర్చు లేని ఈ కళని నిజం చేయాలంటే మాత్రం చాలా డబ్బు కావాల్సి వస్తుంది. ఈ విషయంలో సూర్యనారాయణ అదృష్టవంతుడు. వాళ్ళ నాన్న దగ్గర దగ్గర 500 గజాల స్థలంలో కట్టాడు ఇల్లు. చుట్టూ బోళ్లంత స్థలం, దానిలో ఉసిరి జామ చెట్లు ముందువైపు వేసి పక్కన స్థలంలో పనస, మామిడి, వేప వేశాడు. దొడ్డువైపు కొబ్బరి, అరటి చెట్లు. సూర్యనారాయణ 3 ఆడపిల్లల తర్వాత పుట్టినవాడు. అతను స్కూల్కి వెళ్లే వయసుకే జామ చెట్లు, ఉసిరి చెట్లు కాపుకొచ్చేశాయి. స్కూల్లో అందరికీ సూర్యనారాయణ చిన్నపాటి లీడరు. దానికి కారణం ఈ చెట్లే. పిల్లలంతా కలిసి ఉసిరికాయలు ఏరుకొని రాళ్ళొప్పును ఒక్కొక్కకి గుచ్చి తింటుంటే అబ్బా, వాళ్ల నాన్న అయితే జామ చెట్టును పెద్దోడని, ఉసిరి చెట్టును చిన్నోడని అనేవాడు. ఆ రెండూ పిల్లల కోసమే. ఆ పేటలో ఆ కాయలు తిన్న పిల్లలు లేనేలేరు. చెట్టు ఒక దశ వరకు పెరగడం బాగా తెలుస్తుంది. ఆ తర్వాత మనకు తెలియదో, మనం పట్టించుకోమో తెలియదు. సూర్యనారాయణ తల్లిదండ్రులు కాలం చేశాక సూర్యనారాయణ ఆ ఇంటికి యజమాని అయ్యాడు. ఉద్యోగంలోనూ జీవితంలోనూ పడి ఆ చెట్ల గురించిన ధ్యాసే ఉండేది కాదు. 3 పిల్లలు, వాళ్ల చదువులు, వాళ్ల ఉద్యోగాలు, రిటైర్ అయ్యి ఇంటి దగ్గర ఉండిపోయినప్పుడు మళ్ళీ ఆ చెట్లు అతనికి తోడయ్యాయి. పిల్లలిద్దరూ ఉద్యోగరీత్యా వేరువేరు నగరాల్లో ఉండి ఎప్పుడైనా వచ్చేవారు. కూతురు పెళ్ళై వేరే రాష్ట్రానికే వెళ్ళిపోయింది. ఇప్పుడు భార్య, తాను, ఈ పాతకాలపు ఇల్లు. కానీ ఈ చెట్లు తన చిన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. కొంచెం పెద్దవనిపిస్తున్నాయేమో.

ఋతువు రాగానే గుత్తుల కొద్దీ కాయలు, బెలబెలమంటూ పిల్లలు. మెల్లిగా వాళ్లతో ఆటలో పడ్డాడు సూర్యనారాయణ. ఊరికే వారిని బెదిరించేవాడు, వాళ్ళు వెక్కిరిస్తుంటే నవ్వుకునేవాడు. పెద్ద కొడుకు రామచంద్ర ఓసారి అన్నాడు కూడా, ఎందుకు నాన్న ఈ హైరాణ అంతా? ఏ కాయలు అమ్ముకునేవాడికైనా ఇచ్చేస్తే కాసిన డబ్బులైనా వస్తాయి కదా అని. ఛీ, ఉసిరికాయలు అమ్ముకోవడం ఏంట్రా నాన్సెన్స్! అవి పిల్లల కోసం, ఊరికే ఆట కోసం అలా అంటాను. కాయలు లేకుండా ఎవరు వెళ్ళరుగా, అదో సరదా. వాళ్ళు కాయలు సంపాదించుకుంటారు, చెట్టెక్కి కోసుకుని జేబులు నింపుకొని, అది వాళ్ళ కష్టార్జితం కదా. పైగా ఎంత ఖరీదైన చాక్లెట్కైనా ఈ ఉసిరికాయ రుచి ఎక్కడో వస్తుందిరా అనేవాడు నవ్వుతూ. ఇంటి పక్కనున్న 4-5 ఇళ్లను పడగొట్టి పెద్ద అపార్ట్మెంట్లు కట్టేశారు, 5 అంతస్తుల బిల్డింగ్. ఆ పేటలో చాలా ఇళ్ళు కూడగొట్టి అపార్ట్మెంట్లు కట్టేశారు, ఎక్కడా జానేడు జాగా లేదు. ఈ అపార్ట్మెంట్ పక్కన పెద్ద స్థలంలో చిన్న డాబా ఇల్లు, పాతకాలం నాటిది, నిండా చెట్లు. చెట్లన్నీ పెద్దవేమో, చెట్ల వెనక దయ్యంలా పెద్ద అపార్ట్మెంట్. మునుపట్లా పిల్లలు ఎక్కువ రావట్లేదు, కాయలన్నీ రాలి పడిపోతున్నాయి. ఉద్యోగస్తుడికైనా 10 గంటలు ఉంటాయేమో కానీ ఈ పిల్లల చదువుకి సమయాసమయాలు లేవు. ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు చదువే చదువు. అరుచుకుంటూ గెంతుకుంటూ ఆటలాడే పిల్లలు కనపడమే లేదు. తల్లిదండ్రులు ఉసిరికాయలు, కసర జామకాయలు లాంటి చెత్త తిండి తిననివ్వడం లేదు. ఒకవేళ కావాలంటే 10 రూపాయలు పారేసి కొనుక్కోవాలి, కానీ చెట్లెక్కడం ఏంటి? మొన్నే అపార్ట్మెంట్లో తల్లిదండ్రులు ఎవరో వచ్చి గొడవ గొడవ చేసిపోయారు. మా పిల్లలు ఈ చెట్ల వల్ల దొంగతనాలు నేర్చుకుంటున్నారు అంటూను. పిల్లల చెట్టెక్కి ఉసిరికాయలు కోసుకుంటే దొంగతనమా? సూర్యనారాయణకు ఒళ్ళు మండి అన్నాడు. పిల్లలు ఇలా కాయలు కోసుకోవడానికి దొంగతనం అని ఎవరు అనరు. అలా అంటే చిన్నకృష్ణుడు గోకులంలో చేసిందంతా ఏంటి అన్నాడు. ఇంట్లోనే ఉన్న మనవడు అరుణ్ అన్నాడు, తాతయ్య ఈ భాష వాళ్ళకి అర్థం కాదు అని నవ్వాడు. పైగా నువ్వు ఉసిరికాయలు పూస్తున్న పిల్లలు ఎవరనుకున్నావు? కాబోయే 3IIT లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లును. పిజ్జాలు బర్గర్లు తిని పబ్బుల్లో చిందులేయాల్సిన అలాంటి వాళ్ళకి నువ్వు చెట్లకు కాసే కాయల్ని మొప్పుతున్నావు అని విరగబడి నవ్వాడు. సూర్యనారాయణ కూడా నవ్వాడు. రంగురంగుల కొత్త అపార్ట్మెంట్ మధ్యలో పాతకాలపు ఇల్లు సినిమా స్టార్ల మధ్య వయసు అయిపోయిన డొక్కులా ఉంది. పైగా ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, ఎంత సైటు వేస్టు! ఊరికి నడిమధ్యలో ఉన్న సైటు, 500 గజాలు, దరిదాపు 1 కోటి రూపాయల ప్రాపర్టీ. మీరు కానీ ఓకే అంటే మీ నాన్నగారికి ఒకటి, మీకు తమ్ముడు గారికి, మీ చెల్లెల గారికి 2 చొప్పున ఫ్లాట్లు ఇస్తాం, దాంతోపాటు కొంత క్యాష్ కూడా. ఈ మబ్బు మీదకెక్కి రామచంద్రం పరవశంగా అన్న మాటలను విని మ్రాన్ పడిపోయాడు సూర్యనారాయణ. 60 సంవత్సరాలకు పైబడ్డ చెట్లను నరికేయడం, బెత్తడి జాగా లేకుండా అపార్ట్మెంట్ కట్టేయడం, ఆ మహాగోళ్లలో ఒక గూట్లో తానుండడం అనిపించి ఒళ్ళు జలధరించింది. కానీ వాళ్ళని తను ఆపగలడా? నివసించే ఇల్లు, నివసించే చోటు ఆస్తి అయ్యి అది వ్యాపారంలో లాభాలు తెచ్చే వస్తువు అయిపోతే ఆ సమ్మోహనాస్త్రానికి పడిపోకుండా ఉండే వరం భీష్ముడికి ఉన్నట్టు తమకు లేదు కదా. అతడు వణుకుతున్న గొంతుతో, మీ ఇష్టంరా, మీ అన్నదమ్ములు ఆలోచించుకోండి అని బయటకు వచ్చేశాడు. లోపల భార్య కొడుకుతో, మీ నాన్నకి ఇష్టం ఉండదురా అనడం వినిపించింది. కొడుకు సమాధానం వినకుండానే పనస చెట్టు కింద కుర్చీలో కూర్చున్నాడు. కడుపులో చెప్పరాని దిగులు బల్లలా పెరుగుతోంది. చేతులు వెనక్కి ముడుచుకొని అలా పైకి చూశాడు. ఈ పువ్వులు, ఈ లేత చిగుళ్ళు, పండిన పళ్ళ సువాసనలు, కనపడకుండా వినిపిస్తుండే చిన్ని చిన్ని పిట్టలు, ఎక్కి ఊగులాడిన కొమ్మలు, ఇవన్నీ తనతో పాటు, తన అక్క తమ్ముళ్ళతో పాటు కలిసి పెరిగినవి. అమ్మి పారేయడానికి ఇవి ఆస్తుల, క్యారీబ్యాగ్లో మూటకట్టిన ఎలక్ట్రానిక్ పరికరాల. కానీ లోకం అలా ఉంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల ఆధునిక జీవితంలో చెట్లేంటి, పిట్టలేంటి? మన అభివృద్ధి నమూనాలో వీటికి చోటు లేదు. చాలా డెవలప్డ్ కంట్రీస్ అంటూ మన వాళ్ళు చెప్పే ఏ దేశంలో అయినా, ఏ నగరంలో అయినా ఆకాశాన్ని తాకే బిల్డింగులు, ఎగిరే పాముల్లాంటి వంతెన్లు, స్కూలు పిల్లల్లా వరుసలో వెళ్లే వేలాది కార్లు తప్పితే ఎక్కడైనా కృష్ణదేవరాయలు వర్ణించిన మర్రి చెట్టు లాంటి చెట్టు కనిపిస్తుందా? కనిపించే ఆ 4 చెట్లు కూడా ఇనుప కత్తెర కోతల్లో బుద్ధిగా పెరిగి ఏ క్షణమైనా డబ్బుగా మారడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ ఇనుప నగరాల్లో, సిమెంటు గోళ్లలో చెట్టుకి పెట్టకే చోటు లేదు. అభివృద్ధి అనే భావజాలంలో ఇవి వెనకబడిపోయి మనం వదిలేయాల్సిన జాతులుగా మారిపోయాయి. చెట్టు పెరిగే జాగా ఖరీదు 1000 రూపాయలు, అన్ని వేలు వదులుకొని చెట్లెవడు పెంచుతాడు? బయట పిల్లలు గోడగెంతడం వినిపించింది, జలజల కాయలు రాలడం వినిపించింది. లేవలేదు కుర్చీలోంచి. కాయల్ని ఏరుతున్న పిల్లవాడు చూసి పారిపో సిద్ధంగా ఉండి మళ్ళీ చూశాడు. ముసలాయన కదల్లేదు. చూసి చూసి నింపుగా ఉన్న జేబుల్ని చూపిస్తూ అలా అలా నడుం

0: తిప్పుతూ వెక్కిరించి పరిగెత్తాడు. మనసులోనే నవ్వుకున్నాడు సూర్యనారాయణ. లేచి లోపలికి వెళ్ళాడు. కొడుకుతో, రాము, నేను ఒప్పుకోను, మీకు అమ్మేసే హక్కుంది, రైటే, కానీ నాకు నా హక్కుంది కదా, ప్రస్తుతానికి నా హక్కు ఉపయోగించని, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. డోంట్ బి సెంటిమెంట్ నాన్న అన్నాడు రామచంద్ర. కుదరదురా, ఐ విల్ బి సెంటిమెంటల్. సెంటిమెంట్ లేకుండా ఉండడానికి మనం జంతువులం కాం. అయినా నేనేం మిమ్మల్ని ఆపట్లేదు, నేను పోయాక మీ ఇష్టం అంటున్నా. కొద్దిసేపు ఆగి రామచంద్ర అన్నాడు, మీ కాలం వేరు నాన్న, ఇప్పటి కాలం వేరు, అన్నీ కాలంతో పాటు మారిపోతున్నాయి, మనము కాలంతో పాటు మారాలి తప్పదు. ఈ ఎల్లన్నా ఈ చెట్లన్నా నీకే కాదు మాకు మాత్రం ఇష్టం లేదా? నీ భుజం మీద ఎక్కి ఆడిన దానికన్నా ఆ చెట్ల కొమ్మల మీద ఆడిందే ఎక్కువ. ఆ చెట్ల వల్ల మన ఇంటికి ఒక వ్యక్తిత్వమే వచ్చింది. అవును, ఇవన్నీ మాకు తెలుసు, కానీ కాలం మారిపోయింది. మన చుట్టూ ఎవరూ లెక్క పెట్టిన వీటిని మనం ఎలా పెంచగలం? డబ్బు ప్రధానమైన ఈ కాలంలో కోటి రూపాయల ఆస్తిని చెట్ల కోసం పెట్ల కోసం వదిలేయడం సాధ్యం కాదు కదా నాన్న? చిన్నగా నవ్వాడు సూర్యనారాయణ. నవ్వి రామచంద్ర ముఖంలోకి చూసి, మంచిదా కాదా చెట్లా డబ్బులా అన్న సమస్య ఇప్పుడొచ్చిందిరా? నువ్వన్నట్టు అది మీ కాలం తెచ్చుకున్న సమస్య, నాకు ఆ సమస్య లేదు. ఏ కోణం నుంచి చూసినా ఆ చెట్లు నాకు డబ్బులా కనపడవు. ఆ చెట్లు మా నాన్నలాగా, నా చిన్నప్పటి స్నేహితులాగా, నా కొడుకులు మనవాళ్ళు ఆడుకున్న ఆటల్లాగా కనిపిస్తాయి, కాబట్టి అవి నాకు డబ్బుల్లా కనపడవు. నాకు సమస్య లేదు, బాధ లేదు. నీ సంగతి చూడు, నువ్వు వాటిని డబ్బు పక్కన పెట్టి చూస్తున్నావు, అసలు సమస్య అది. సరే, ఇది మీ కాలం కదా, అందుకని మీ కాలం పడాల్సిన సమస్యని బాధని నాకెందుకు ఎక్కించడం? నన్ను ఇలా పోని, తర్వాత నీ ఇష్టం అన్నాడు అని బయటకు వచ్చేశాడు. రాత్రి భోజనాలు చేస్తుండగా రామచంద్ర అన్నాడు, అరుణ్ కూడా ఒప్పుకోవట్లేదు నాన్న, నాకు కూడా ఎందుకు ఈ సమస్య తెచ్చుకోవడం అనే అనిపిస్తోంది. అరుణ్ ఏమన్నాడో తెలుసా? తాతయ్య దగ్గరికి రావడానికి అట్రాక్షన్ ఈ ఇల్లు, చెట్లే. ఇక్కడికి వస్తే మనం యంత్రాలం కాదో మనుషులు అని గుర్తొస్తుంది. అవే లేకపోతే జీవితంలో ఇంకేముంటుంది అని నాకు అదే అనిపించింది. నీతో ఇందానికి అమ్మేద్దామని అన్నానా, తర్వాత బయట తిరుగుతుంటే వాటిని చూసి ఏడుపొచ్చినంత పనైంది. సో ఐ ఆమ్ సారీ. సూర్యనారాయణ అన్నం చేత్తోనే లేచి అంత వయసున్న కొడుకు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.
1: ఉసిరి చెట్టు ఇల్లు కథానిక విన్నారు రచయిత శ్రీ అద్దేపల్లి ప్రభాకరరావు.

0: ఇంతవరకు కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

0: భలే భలే మగాడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్, నీ మగ సిరి గులాములో నీ అననే దానలోయ్.
1: I don't know what you say.

No need to hold back my dog. Hand in hand, let's sail, my dear.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మంత్రి పి నారాయణ. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలన వ్యయానికి 188 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ముసాన్ నగరంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో ఎపెక్స్ కొరియా పెట్టుబడిదారుల సహాయక అనుసంధాన విభాగాన్ని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా సంస్థలకు రాష్ట ప్రభుత్వానికి మధ్య ఎపెక్స్ కొరియా వారధిగా పనిచేస్తోందని తెలిపారు. ఇప్పటికే రాష్టంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియా సంస్థలకు అవసరమైన సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రహదారులు, భూ సమీకరణ పథకం, లేఅవుట్ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పనుల ప్రగతిపై వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, వర్షాకాలంలో పనులకు అంతరాయం కలగకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: కూడా యాక్చువల్ గా కింద పైప్ లైన్ వేస్తున్నాం, ఏదైతే వాటర్ వస్తుందో వాడుతుంటారు, ఇంట్లో వాడిన వాటర్ ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆ లైన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఉన్నాయి కాబట్టి ఇంత టైం, లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవాళ నేను యాక్చువల్ గా బిల్డింగ్స్ సంబంధించి రివ్యూ చేశాను. దాదాపు బిల్డింగ్స్ అన్ని అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ జరుగుతున్నాయి. మెజారిటీ పోర్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టైంకి 100% పూర్తి అవుతుంది.
0: చర్మకారుల సంక్షేమం, తోలు ఉత్పత్తుల ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట తోలు పరిశ్రమల అభివృద్ది సంస్థ లిట్క్యాప్ ఏర్పాటు చేసిన లెదర్ దుకాణాన్ని మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లెదర్ ఉత్పత్తులను పరిశీలించిన మంత్రులు లెదర్ వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం మంత్రి బాలా వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, లిట్క్యాప్ సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు చర్మకారుల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని, వారికి ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు. ఏలూరు జిల్లా పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు విడుదల చేశారు. పట్టిసీమలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులతో కలిసి మంత్రి గోదావరికి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, గోదావరి కృష్ణానదుల అనుసంధానానికి పట్టిసీమ పథకం కీలకంగా మారిందన్నారు. కృష్ణా డెల్టా రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పట్టిసీమ నుండి నీటి విడుదల ప్రారంభించినట్లు చెప్పారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్ గా గోదావరి, కృష్ణ, అదేవిధంగా అటు తుంగభద్ర, లేకపోతే అటు నాగావళి, ఇట్లా ఏవైతే మెయిన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇప్పటికీ ఇంకా వాటర్ ఇన్ఫ్లో లేనిటువంటి పరిస్థితి. గోదావరిలో అయితే మొన్ననే మేము అధికారులతో రివ్యూ చేస్తుంటే 70 సంవత్సరాల తర్వాత

తర్వాత ఇన్ఫ్లో లేకుండా ఉన్నది ఈసారే అని అనుకోవడం జరిగింది. ఏదో ఈ సైక్లోన్ ప్రభావం వల్ల మన గోదావరి పరివాహక ప్రాంతంలో కొంతమేర వర్షాలు రావడంతో ఈ రోజు ఇన్ఫ్లో 56,000 క్యూసిక్ల వరకు ఈ రోజు ఇన్ఫ్లో వస్తుంది. దగ్గర దగ్గర 1,00,000 క్యూసిక్ల వరకు కూడా ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది.

0: రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, పీఎంఎఫ్బీవై, పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల భీమా, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాలను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ రబీ సీజన్లో ప్రభుత్వం గుర్తించిన పంటల సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, భాగస్వామ్య సాగుదారులు పంటల భీమా పథకంలో నమోదు చేసుకోవాలని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన రైతులందరూ నిర్ణీత గడువులోపు బ్యాంకులు, కామన్ సేవా కేంద్రాలు, బీమా సంస్థలు లేదా జాతీయ పంటల బీమా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోటు నిర్వాహకుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 3 కోట్ల 15 లక్షల రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేసి ఆ కుటుంబాలకు అందిస్తున్నాం. ఇలా బోటు ప్రమాదం జరిగినప్పుడు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన పరిస్థితి లేదు. 10 లక్షల రూపాయలు చెప్పలు అందించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొకసారి ఈ రోజు 20,000 రూపాయలు చొప్పున బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఇంజిన్లు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ అన్ని కూడా అందించడం కూడా జరుగుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంయుక్త యోజన కింద 40% సబ్సిడీతో బోటు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారీ ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, తిరుపతిలో ఎస్బీఐ, బీహెచ్ఈఎల్, గెయిల్, ఓఎన్జీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎస్హెచ్జీలు తయారు చేసే ఉత్పత్తులను స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో 1వ తేదీ నుండి మార్కెట్లోనికి తీసుకురానున్నట్లు రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్టంలోని 26 జిల్లాల నుండి ఎంపిక చేసిన 65 ప్రత్యేక ఉత్పత్తులకు సెర్ప్ గుర్తించినట్లు చెప్పారు. వీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మంత్రి పి నారాయణ. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు BIS విజయవాడ.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వనిత ఆరోగ్య వికాసం, ఈ అంశం గురించి సుసర్ల మాధవి గారు అందించిన వివరాలు వినండి.
10: భూమి మీద సృష్టికర్త స్త్రీ. వనిత తాను ఈ సమాజ సృష్టికి, మానవజాతి ఆవిర్భావానికి మూలం. ప్రతి స్త్రీ తన శారీరక పెరుగుదల జరిగిన తర్వాత వివాహానంతరము బిడ్డకు జన్మనిస్తుంది. అలా జన్మనిచ్చినప్పుడే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుంది. బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ బిడ్డ ఆరోగ్యం జీవితాంతం కొనసాగుతుంది. శిశువు బాల్య దశలలోనే ఆరోగ్యం జీవితానికి సరిపడ బలం నిర్ణయించుకోవచ్చు. శిశువు బాల్య దశ సుమారుగా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత కౌమార దశ వస్తుంది. ఇది స్త్రీ జీవితంలో అయినా పురుషుల్లో అయినా ఇవే దశలు కొనసాగుతాయి. ప్రతి స్త్రీ తాను తొలుత అవగాహన లేకపోయినా వివాహానంతరము గర్భం ధరించినప్పుడైనా ఒక బిడ్డకు జన్మనిస్తున్నారు. ఆ సంతానం తమ జీవితానికి, వంశానికి వారసత్వం, ఒక వరం అని భావించి తల్లిగా తన ఆరోగ్యమును కాపాడుకొనటం, పౌష్టికాహారం తీసుకొనుట, సక్రమంగా క్రమానుసారంగా డాక్టర్ను సంప్రదించుట, డాక్టర్లు తెలియచేసిన వైద్య విధానం, మందులు క్రమం తప్పకుండా ఉపయోగించుట మొదలైన పనులు నిర్వహించాలి. ఆర్థికంగా గొప్పవారు తల్లి అయితే వారికి చాలా సంతోషంగా ఉంటుంది. నిజంగా బిడ్డకు జన్మనివ్వడం వరంగా భావిస్తారు. అన్ని రకాల సదుపాయాలు, అవకాశాలు, ఇతరత్ర విలాసాలు కూడా పొందుతారు. గొప్పవారైనంత మాత్రాన అన్నీ తెలుసు అని కొంచెం కూడా అలసత్వం వహించకుండా తమ వైద్యులకు అన్ని విషయాలు తెలియచేసి, అంటే గర్భిణీ స్త్రీ తన శారీరక, మానసిక ఆలోచనలు, ఒత్తిడులు, తమ భావాలు చెప్పి గర్భం ధరించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించాలి. సాధారణంగా గొప్పవారు సమాజంలో విద్యావంతులుగా ఉంటారు కనుక కొంచెం ఆరోగ్య అవగాహనతో మెలగాలి. విపరీతమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవటం కష్టం. వీరిలో BP, షుగర్, థైరాయిడ్ ఇలాంటి రుగ్మతలతో చిన్న వయస్సులోనే స్త్రీలు బాధపడేవారుంటారు. అలాంటి వారు గర్భం సమయంలో ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని వైద్యులతో సంప్రదించి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారో అలాగే మెలగాలి. ఆర్థికంగా వెనుకబడిన వారు, పేదవారు తల్లి అయితే మరీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీరిలో విద్య, ధనం రెండూ తక్కువగా ఉంటాయి కనుక ఆరోగ్య అవగాహన ఉండదు. వివాహం చిన్న వయసులోనే చేసుకుంటారు. గర్భమును ప్రత్యేకించి పట్టించుకోరు. సమాజంలో

మనం గమనిస్తూనే ఉంటాం. నిండు గర్భిణులు కూడా పనులకు వెళ్లి రోజుకూలి సంపాదించుకుంటారు. ఈ స్థితి గర్భస్థ శిశువు ఆరోగ్యం పట్ల తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాక వారు తరచూ డాక్టర్లను సంప్రదించరు, వారిచ్చిన మందులు వేసుకోరు. మనం ప్రతినిత్యం న్యూస్లో వింటూనే ఉంటాము, గుండె బయటికి వచ్చిన చిన్నారి, కాళ్లు చేతులు సక్రమంగా లేనివారు, కవలలైతే రెండు తలలు అతుక్కున్నవారు, మెదడు ఎదగనివారు, తల పెద్దగా ఉబ్బిన విషయాలు, ఇలాంటి ఎన్నో బాధాకర విషయాలు వింటూ ఉంటాం. వైద్యులు వీటిని హార్మోన్ల లోపము, విటమిన్ల లోపము, గర్భిణీ సమయంలో సరైన వైద్య పరీక్షలు చేయించుకోకపోవటము, గర్భం సమయంలో తల్లి విపరీతమైన మానసిక క్షోభ, శారీరక శ్రమ అని వైద్యులు చెబుతున్నారు. పేదవారు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా గర్భం ధరించటం, వైద్యుల్ని సంప్రదించకుండా బిడ్డల్ని కనటం అన్ని వేళలా మంచిది కాదు. ఏమిటి అంటే డబ్బు లేదు పేదవారం అంటారు. ఆ తర్వాత బిడ్డ పరిస్థితి బాగా లేకపోతే ఆసుపత్రికి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసి ఇంకా అప్పుల పాలవుతారు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. బిడ్డ పుట్టుక బాగా ఉంటే వారు పెరిగి పెద్దవారై ఆరోగ్యకరంగా ఉండి తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇస్తారు, ఆర్థికంగా సహాయపడతారు. ఏదో కడుపుతో ఉన్నమ్మ కనకపోతుందా అని అసలు వైద్యుని సంప్రదించకుండా మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. దాని ప్రభావమే ఈ అంగవైకుల్యాల జనాలు. దృష్టి దోషంతో ఉన్నవారు, దృష్టి లేనివారు, బధిరులు, మూగవారు, శారీరక వైకల్యం ఉన్నవారు, మానసిక వికలాంగులు, వీరందరినీ గమనిస్తే తల్లి జాగ్రత్త పడితే ఇలాంటి స్థితి సమాజానికి రాదు కదా అనిపిస్తుంది. ఏమైనా అంటే ప్రాప్తం పాపఫలం అంటారు. తల్లిదండ్రులు చేసిన పాపానికి బిడ్డలు శిక్షించబడాలా? ఈ వాదనను మానుకొని తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు, వనితలు చిన్న వయస్సు నుండే, అవసరమైతే వివాహం కాకముందు నుండే తల్లి కాబోయే వనితలుగా తాము ఏ వయస్సుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అవగాహనతో వివాహం చేసుకోవాలి, ఎలాంటి మానసిక ఆలోచనలు పెంచుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, యుక్త వయస్సులో ఉన్న వనితలకు రక్తహీనత ఎక్కువ, విటమిన్లు, ఖనిజ లవణాల లోపం ఎక్కువ, వీటిని ముందు నుంచే మందుల ద్వారా గాని, పౌష్టిక ఆహారం ద్వారా గాని పొంది ఆ లోపాలను సవరించుకుని వివాహానికి, అనంతరము గర్భం ధరించడానికి సిద్ధపడాలి. మరి పేదరికానికి ఇది కుదురుతుందా అంటే ప్రభుత్వం ఎన్నో పథకాలను ఏర్పాటు చేసి కిశోర బాలికలకు ఐరన్ మందులు, విటమిన్లు, పోషకాహారం ఉచితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం పంపిస్తోంది. ఆ మందులు ఎలా వాడాలో అడిగి ఉచిత పరీక్షలు చేయించుకుని వాటిని సక్రమంగా వినియోగించాలి. కానీ అలా చేయడం లేదు. ఈ స్థితి అంతా తర్వాత వారు గర్భం ధరించి పిల్లల్ని కనేటప్పుడు బిడ్డలకు కష్టంగా మారుతుంది. ఆరోగ్యవంతమైన శిశువు జన్మించిన వారు కూడా ఇక బిడ్డ పుట్టాడు పనైపోయింది అనుకోకుండా ఆ బిడ్డకు చేయించవలసిన అన్ని వ్యాక్సినేషన్లు ఇప్పించాలి. వీటి నిమిత్తం ప్రభుత్వం వారు ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇతర ఆసుపత్రులలో ఆ వివరాలను పొందుపరిచే కార్డులు మంజూరు చేసి వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు శ్రద్ధగా ఆయా నెలలలో వేయవలసిన మందులు గుర్తుంచుకోవాలి. అశ్రద్ధతో లేదా తీరిక లేక లేదా ఆ ఏమైంది బానే ఉన్నారు అని ఆ మందులు ఇప్పించకపోయినా తర్వాత ఆ బిడ్డ ఏదో రకమైన వైకల్యం పొందితే కష్టం. ఈ స్థితిని తొలగించాలంటే శ్రద్ధగా గుర్తుంచుకుని అన్ని మందులు వేయించాలి. సమయం లేదు అనుకోకుండా ఆ రోజు పని మానుకుని అయినా బిడ్డకి వైద్యం అందించాలి. ప్రభుత్వం వారి ఇమ్యూనైజేషన్ వ్యాక్సినేషన్లు తప్పకుండా ఇప్పించాలి. వైద్యం వ్యాక్సినేషన్లు ఇప్పించినా తమ బిడ్డ ఎదుగుదల ప్రతి తల్లి గమనించాలి. అప్పుడే పుట్టిన శిశువు ఆకారం ఎలా ఉంది, ఏ అవయవాలు ఎలా ఉన్నాయి నిశితంగా పరిశీలించాలి. కాలకృత్యాలు సక్రమంగా ఉన్నాయా, ఏ రంగులో ఉన్నాయి అని పరిశీలించాలి. ఏడుస్తున్నారా లేదా మూలుగుతున్నారా ఇది గమనించాలి. పాలు తాగుతున్నారా, తాగిన పాలు ఇముడుతున్నాయా, ఇది తల్లే గమనించాలి. ఇవన్నీ డాక్టర్లు అందరికీ గుర్తుంచుకుని చెప్పరు, వారికి కష్టం. తల్లి గమనించాలి. ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు, జననేంద్రియాలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నాయా అని గమనించాలి. మూడవ నెల వచ్చిన బిడ్డ బోర్లా పడుతున్నాడా, పడడానికి ప్రయత్నం చేస్తున్నాడా, అందరినీ చూస్తున్నాడా అని గుర్తించాలి. ఐదవ నెలలో పాకడానికి ప్రయత్నిస్తున్నాడా, ఊలు బాగా కొడుతున్నాడా, వస్తువులు ఉంచి తీసినప్పుడు చూస్తున్నాడా, చప్పట్లు కొడితే వింటున్నాడా, ఇక తర్వాత పాకటం, కూర్చోవటం, నడవటానికి ప్రయత్నించటం, లేచి నుంచోవడం అన్నింటికన్నా ముఖ్యమైనది తల. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం పెరగాలి,
శరీరం

సమతుల్య స్థితిలో ఉండాలి. తల ఏమాత్రం విపరీతంగా పెరగకూడదు. ఇవన్నీ డాక్టర్లో నర్సులో తెలుసుకోనక్కర్లేదు. తల్లి అంతకన్నా ఎక్కువగా గమనించవచ్చు. మాకు టైం లేదు, మేం పనికి వెళ్లాలి, అస్తమానం వీణ్ణి గమనిస్తే మా ఉద్యోగాలు ఎవరు చేస్తారు, రోజు కూలి ఎవరు ఇస్తారు అనేవారికి 9 నెలలు మోసి కని నా తల్లి కొద్దిసేపు పరిశీలించడం పెద్ద కష్టమేమీ కాదు. అదీ పని మానుకొనక్కర్లేదు. పనికి వెళ్లి వచ్చిన తర్వాత కొంతసేపు బిడ్డని అంటిపెట్టుకుని ఉంటే తల్లి బిడ్డల మధ్య అభిమానం బలపడుతుంది. అన్నీ గమనించి బిడ్డ పెరుగుదల వికాసం సక్రమంగా జరిగిన తర్వాత కూడా బిడ్డ సామాజిక వికాసంపై దృష్టి ఉంచాలి. 7-8 సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు ఒంటరిగా వెళ్లడం, రావడం, వారి హోంవర్క్ చేసుకోవడం, ఈ సందర్భంగా ఒంటరిగా వెళ్లేటప్పుడు మానసికంగా భయపడుతున్నారా, బాధపడుతున్నారా, బడికి ఆనందంగా వెళుతున్నారా, తల్లిదండ్రుల కోసం వెళుతున్నారా, కోపంగా వెళుతున్నారా, ఈ అంశాలను విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలి. వారికి ఆందోళన కలిగించే అంశం ఏది? స్కూల్ బాలేదా? తోటి విద్యార్థులు బాధిస్తున్నారా? ఉపాధ్యాయులు విసిగిస్తున్నారా? కొడుతున్నారా? ఆరోగ్యం సరిగా లేదా? లేదా తోటి విద్యార్థుల్ని అనుకరిస్తున్నారా? ఇది కొంచెం గమనించి వారికి సర్ది చెప్పి, చక్కటి ఆరోగ్యం ఉంటే చదువు వస్తుంది, ఆరోగ్యానికి మంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి అని వివరించి వారిలో మార్పు తీసుకురావాలి. లేకపోతే స్కూల్కి వెళుతున్నామని బయట ఎక్కడో తిరిగి ఇంటికి వచ్చేవారిని గురించి వింటూనే ఉంటాం. విద్య విషయంలో ఇతర విద్యార్థులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పోల్చకూడదు. తద్వారా వారిపై కోపం పెట్టుకోవటమే కాక తల్లిదండ్రులపై కోపం పెట్టుకుంటారు, మాట వినరు, పైగా సరైన ఆహారం తీసుకోకుండా ప్రతి పని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం ప్రథమ అంశం అయితే విద్య తర్వాత విషయం. తమ బిడ్డ స్థాయి ఇంతే, వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి అంటే ఆరోగ్యంగా మానసికంగా వారు బాగుండేలా చూడాలి. చిన్న వయస్సులో చదువు చెప్పించక పనికి పంపించేవారు, చదువుకోమన్నా చదువు ఆసక్తి లేక పనికి వెళ్లేవారు, ముఖ్యంగా చిన్నతనంలో పెద్ద పనులు చేయడం వలన శారీరక అవయవాలు వైకల్యం పొందుతారు లేదా సక్రమంగా పనిచేయవు, మానసికంగా మంచి విషయాలు తెలుసుకోకపోవడం వలన చిన్న వయస్సులోనే బాధ్యతలు లేక ఎక్కువై చెడు అలవాట్లకి ధూమపానం, మద్యపానం, గుట్కా నవలటం, ఇతర చెడు అలవాట్లకు లోనవుతారు. ఆ వయస్సులోనే డబ్బు రోజు కూలి వస్తుంది కనుక వారికి అడ్డుకునేవారు లేరు. చిన్న వయస్సులోనే వివాహం, వారికి ఉన్న చెడు అలవాట్లు, భార్య చిన్న వయస్సులోనే ఆమె శారీరక ఆరోగ్యం పరిపుష్టంగా లేకపోవడం, అయినా వెంటనే గర్భం ధరించడం, ఆ సంతానం సమస్యల వలయంలో చిక్కుకోవటం, ఇది నేటి గ్రామీణ ప్రజల స్థితి. వీరందరి కొరకు ప్రభుత్వం ఎన్నో పథకాలు, ముఖ్యంగా కిశోర బాలికలకు ఉచిత మందులు, బాలికల విద్య, వసతి, వాహన ఉచిత సదుపాయాలు, గర్భిణీ స్త్రీలకు ఉచిత మందులు, పౌష్టికతను పెంపొందించే ఆహారం కూడా ప్రభుత్వమే ఇవ్వటం, ఇలా ఎన్నో పథకాలను IRDP సమగ్ర గ్రామీణాభివృద్ది పథకంలోని భాగాలైన ICDS, అంగన్వాడీ, డ్వాక్రా, మహిళా శిశు సంక్షేమం, మాతా శిశు సంక్షేమం అని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ సదుపాయాలు వినియోగించుకునేవారు, వినియోగించుకోనివారు ఎవరైనా తమ బిడ్డ సమాజానికి అనుకూలంగా ఉండి మంచి సమాజాన్ని అందించేవారు కావాలి అని అనుకుని ఆరోగ్యంగా ఉంటే శిశువు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించగలడు అని తెలుసుకోవాలి. ఆరోగ్యం పెంపొందించుకొనడానికి ఆహారం విషయంలో ఉన్న భ్రమలు తొలగించుకుని ప్రతి కాలంలో వచ్చే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు వినియోగించాలి. ఆయా కాలానికి తగ్గట్టుగా ప్రకృతి మనకి వరాల్లాగా ఇచ్చే ఎన్నో ఆహార పదార్థాలని, ఆ పదార్థాలని ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఆ పండ్లను, కాయలను, కూరలను ఉపయోగించి తాజాగా వినియోగించే పదార్థాలు స్వీకరించాలి. నేడు సమాజంలో తినుబండారాల సంఖ్య పెరిగింది. అది బజార్లో తయారు చేసి అమ్మే స్థితి మరీ ఎక్కువైంది. వాటి పట్ల ప్రజలకు మోజు ఎక్కువైంది. ముఖ్యంగా పిల్లలకు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ ఏదో కొంత అమౌంట్ తీసుకువెళ్లి ఆ ఇన్స్టెంట్ ఐటెం కొని తినేసి రావడం, ప్యాక్ చేయించుకొని రావడం, అది ఇంట్లో ఉన్న పసికందులకు పెట్టడం పరిపాటి అయింది. వెంటనే ఆ పదార్థాలు ఏమాత్రం హాని కలిగించవు. మన శరీరంలోని రోగనిరోధక శక్తి సన్నగిల్లాక వాటి ప్రతాపాన్ని చూపిస్తాయి.
స్కూల్కి వెళ్లే పిల్లల విషయం నేడు తల్లిదండ్రులు ఈ అంశం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నేడు

0: చిన్న పిల్లల్లో అలర్జీలు, అసిడిటీలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చి వారి ఆరోగ్యం మందగిస్తోంది. వాటికి బదులుగా ఎన్నో తాజా పండ్లు, కాయలు, పండ్ల రసాలు తీసుకునే అలవాటు చేయాలి. ముఖ్యంగా నేటి ఆహారం ఆడపిల్లలకి 10-16 సంవత్సరాల మధ్య ఆడపిల్లలకి ఎక్కువ ఇవ్వటం వలన వారి ఆరోగ్యం ఎంతో దెబ్బతింటోంది. అలాంటి విషయాలన్నీ కూడా అవగాహనతో తెలుసుకుని తల్లిదండ్రులు ప్రవర్తించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం అమ్మ కడుపులో ఉన్నప్పుడు, తర్వాత పెద్ద అయిన తర్వాత, ఇలా అన్ని కాలాల్లోనూ ఆరోగ్యంగా ఉండగలగడం, ఉంచగలగడం అమ్మ కర్తవ్యం. అమ్మ చెప్పింది వినడం పిల్లల బాధ్యత. ఆరోగ్యకరమైన అన్ని విషయాలు, ప్రభుత్వ పథకాలు రేడియో టీవీలలో ప్రసారం చేయడం సమాజ బాధ్యత.
1: కార్యక్రమంలో మీరింతవరకు వనిత ఆరోగ్య వికాసం ఈ అంశం గురించి సుసర్ల మాధవి గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగా, అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మనలో చాలామంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదా అని గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలోగా చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఎరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతల పడేయటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పుపట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా? ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్కవేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది

వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది, దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్ కి పైన కవర్ లాగానో, ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్ని అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదు అనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలా మంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: విజయవాడ బ్రాంచ్.

అపో వై శాంతాశాంతాభిరేవాశుచకుంశమగతి సుమిత్రానా భవోషధయస్తంతు దుర్మిత్రాత్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

अरे भंग का रंग जमा हो चकाचक, फिर लो पान चबाए। आहा,

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు.

0: है बदल। जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, మధుబని చిత్రకళ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది? మధుబని చిత్రకళ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది? కార్యక్రమంలో ఇప్పుడు అమ్మాయి బాగుంది ఈ చిత్రానికి చిత్రపడిన కులశేఖర్ గీతం, సంగీతం ఎంఎం శ్రీలేఖ. ప్రశ్న మరొకసారి, మధుబని చిత్రకళ అంటే మధుబని పెయింటింగ్ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి పొందింది?

మరి ప్రేమ? మరి బెస్ట్ ఫ్రెండ్?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, మధుబని చిత్రకళ, మధుబని పెయింటింగ్ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ది పొందింది అని అడిగాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాదపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు, కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, కరెక్ట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి సత్యనారాయణ గారు, బట్టిప్రోలు సత్యనారాయణ గారు, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా ఉట్రిమిల్లు నుండి మంచం శేషగిరిరావు, భవానీ, పృథ్వీకుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు, కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, కరెక్ట్ ఆన్సర్. యాడికి నుంచి రంగం వెంకటస్వామి అన్నయ్య, కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ఒరహరి, యశోద, జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీశ్యాం, పావని, చిరంజీవి, సాయిరాం, తనూజ, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కోట మన్మధరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్, కరెక్ట్ ఆన్సర్. అజ్జరపు సీతారామంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటాచలపతి రమేష్ అనంతపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుండి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ, కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. సమీనా గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల ముంత పెద్దన్న, సూరేపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, డోకుపర్తి శివప్రసాద్, బండారి శంకరయ్య, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కెవీ రావు గారు తణుకు నుంచి, కరెక్ట్ ఆన్సర్. వన్నెంరెడ్డి ప్రభాకర్ గారు తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి, కరెక్ట్ ఆన్సర్. గుండుగల్ను నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. బిట్రా వీరరామ్మోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, దైదా చిన్మయి, దైదా ప్రీతం, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ గారు వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్.
మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం జిల్లా కనికల్లుపల్లి రాయదుర్గం నుంచి, రాయదుర్గం తాలూకా నుంచి లక్ష్మయ్య జంగమ్మ కుటుంబ సభ్యులు.

కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంచి రామమూర్తి గారు కుంచివాణిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాపిన్యేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్. కరెక్ట్ ఆన్సర్ ఫక్రుద్దీన్, ఫైజా, అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సు, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు గారు, చేతన్, దివిజ్, మాటూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పావని, అంజలి, కమల్, కార్తీక్, మోక్షిత్, దీక్షిత, గమల్లపాలెం, గూడూరు, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ కన్నా, సునీతారాజ్, భానురాజ్, అమ్మి. కరెక్ట్ ఆన్సర్ డి వాణి, డి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి పద్మావతి, తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ. కరెక్ట్ ఆన్సర్ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత. కరెక్ట్ ఆన్సర్ ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు, మంగళగిరి నుంచి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆల్రెడీ ఇందాక చదివానండి మీ పేర్లు, పంపించిన వాళ్లే మళ్లీ పంపిస్తున్నారు. తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ధర్మవరం బాలాజీనగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్ దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంతపురం జిల్లా కనకల్లపల్లి రాయదుర్గం నుంచి లక్ష్మయ్య గారు. ఆల్రెడీ మీ పేర్లు ఇందాక చదివానండి, మీరు మళ్లీ పంపించారు. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య, ఇనమడుగు నుంచి. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నేను అడిగిన క్విజ్ ప్రశ్న మధుబని చిత్రకళ, మధుబని పెయింటింగ్ లేదా మిథిలా చిత్రకళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ది పొందింది అని అడిగాను. బీహార్ రాష్ట్రంలో ప్రసిద్ది పొందింది. మధుబని చిత్రకళ అనేది భారతదేశంలోని బీహార్ మరియు నేపాల్ ప్రాంతానికి చెందిన పురాతనమైన జానపద కళ. ఇది బీహార్లోని మధుబని, మిథిలా ప్రాంతాలలో ఉద్భవించింది. ఈ చిత్రాలు కళను ఆకట్టుకునే రేఖాగణిత నమూనాలు, గీతలు మరియు ప్రకాశవంతమైన రంగులతో కూడి ఉంటాయి. ఈ చిత్రాలను కుంచెలు, వేళ్లు, పుల్లలు, కళాలు ఉపయోగించి పూలు, ఆకులు, పసుపు, బియ్యపిండి వంటి సహజ సిద్ధమైన రంగులతో చిత్రీకరిస్తారు. ఇందులో ఎక్కువగా హిందూ దేవతలు, ప్రకృతి, జంతువులు, వివాహాలు లేదా పండుగల వంటి సాంస్కృతిక కార్యక్రమాలను చిత్రీకరిస్తారు. కార్యక్రమంలో తరువాతి క్విజ్ ప్రశ్న నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు? నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు? కార్యక్రమంలో ఇప్పుడు స్వాతి కిరణం, ఈ చిత్రానికి వాణి జయరాం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కెవి మహదేవన్. ప్రశ్న మరొకసారి, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు అని అడిగాను. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఇందాక ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. కుంకలమ్మారు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్, కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, కరెక్ట్ ఆన్సర్. నేను రెండు కాలువల గురించి అడిగానండి, మీరు ఒక్క కాలువ గురించే పంపించారు. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. వెంకటాచలపతి రమేష్ అనంతపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా ఉట్రిమిల్లి నుండి మంచం శేషగిరిరావు, భవానీ, పృథ్వీ కుమార్, అభిరామ్ కుమార్, పుల్లారావు, కరెక్ట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. సత్యశ్రీదేవి వన్నెంరెడ్డి తాడేపల్లిగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భాను.

0: నూరాజ్ అమ్మి. కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునేరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్. విజయ కైలాష్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. యాడికి నుంచి రంగం వెంకటస్వామి అన్నయ్య. కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి. కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసురెడ్డి వారి కుటుంబ సభ్యులు. ఇందాకటి ప్రశ్నకి ఇప్పుడు ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఇంకొల్లు నుండి చిలుకూరి శ్రీనివాసరావు లక్ష్మీ శివకుమారి మోహన్ కృష్ణ రేవంత్ కుమార్ లక్ష్మి హారిక భవిష్య మిహిక సూర్యచరణ్. కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉదేవు గారు మలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర గారు తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్. సమీనా గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి ఎస్ చిదంబరరావు సరస్వతి సాయిజ్యోతి భానుతేజ. కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి దైదా చిన్మయి దైదా ప్రీతం. కరెక్ట్ ఆన్సర్. ఏలూరు జిల్లా పాలగూడెం నుంచి గరికపాటి నాగేంద్రరావు సుజాత ధర్మతేజ. కరెక్ట్ ఆన్సర్. కొత్త ముప్పర్రు ఏలూరు జిల్లా నుంచి రొంపిచర్ల రాఘవాచార్యులు అరుణకుమారి లక్ష్మీ నరసింహ మోహన్ కృష్ణ. కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ గారు వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. డి వాణి డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎం రామమోహన్ రావు సత్యవతి శ్రీనివాసరావు సూర్యతేజ మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేంద్రరెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత. కరెక్ట్ ఆన్సర్. దైద భిక్షం దైద వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి యశోద జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఇనమడుగు నుంచి ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. బిట్రా వీరరామ్మోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అన్నారు. నేను ఆ కాలువల్ని ఏమని పిలుస్తారు అని అడిగాను. వాటికి పేర్లు ఉన్నాయి కదా. ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతికా సిరీస్ గహానా స్నిగ్ధ లక్కవారం ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీగారు నరేందర్ రెడ్డి రామకృష్ణయ్య గారు మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, గురుగుంట నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ ధనుంజయ్ గారు, పెద్దమ్మ గుడి దగ్గర నుంచి, అనంతపురం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాపిన్యేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స. కరెక్ట్ ఆన్సర్ ధర్మవరం బాలాజీనగర్ నుంచి మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్. కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు. కరెక్ట్ ఆన్సర్ ఫక్రుద్దీన్ ఫైజా, అనంతపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప, రెబ్బన, కొమరంభీం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ శరత్ రెడ్డి గారు, పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ కుంచి రామమూర్తి గారు, కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి గారు, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్ పాత గుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి. కరెక్ట్ ఆన్సర్ భోగనాథిని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మాటూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ దాసరిపాలెం నుంచి పోలూరు శివదాసురెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ చేబ్రోలు రామకృష్ణయ్య, ఇనమడుగు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ, ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్ అనంతపూర్ సాయినగర్ నుంచి హర్నాథ్ బాబు గారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నేను అడిగిన క్విజ్ ప్రశ్న, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలను ఏమని పిలుస్తారు అని అడిగాను. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు మాజీ ప్రధానమంత్రులైన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారుల పేర్లు పెట్టారు. కుడి కాలువను జవహర్ కాలువ అని, ఎడమ కాలువను లాల్ బహదూర్ కాలువ అని పిలుస్తారు. కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా నల్గొండ, సూర్యాపేట, కృష్ణ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు సరఫరా అవుతుంది. ఈనాటి యువలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్లందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంస్కృత పాఠం కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీహి. ఆగచ్చ, ఉపవిశ. ఈనాటి సంస్కృత పాఠంలో మృచ్ఛకటికంలో 3వ అంక ప్రారంభం మనం చెప్పుకుని అందులో ఉండేటువంటి

0: శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలు వివరాలు చెప్పుకుందాం.
1: అలాగే గురువర్య,
0: తృతీయ అంకంలో చేటుడు అనగా ఒక సేవకుడు, సేవకుడిని చేటుడు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆ సేవకుడు వేదిక మీదకి వస్తున్నాడు, రంగం మీదకి వస్తూ ఇట్లా అనుకుంటున్నాడు, వాళ్ళ యజమాని ధనవంతుడు పేదవాడైపోయాడు, అయినా మంచివాడైతే యజమాని అతను చాలా అతని మీద ప్రేమ ఉంటుంది సేవకులకు.
1: అవును,
0: ధనవంతుడైనప్పటికీ వాడు దుర్మార్గుడైతే ఆ యజమాని మీద సేవకులకు ఇష్టం ఉండదు అనే విషయాన్ని ఇందులో చక్కని శ్లోకంలో చెబుతున్నాడు. సుజనః ఖలు భృత్యానుకంపకః,
1: సుజనః ఖలు భృత్యానుకంపకః,
0: స్వామీ నిర్ధనకోపి శోభతే,
1: స్వామీ నిర్ధనకోపి శోభతే,
0: పిశునః పునర్ద్రవ్య గర్వితః,
1: పిశునః పునర్ద్రవ్య గర్వితః,
0: దుష్కరః ఖలు పరిణామ దారుణః,
1: దుష్కరః ఖలు పరిణామ దారుణః.
0: దీనికి పదవిభాగం.
1: అలాగే గురువర్య,
0: సుజనః,
1: సుజనః,
0: ఖలు,
1: ఖలు,
0: భృత్య,
1: భృత్య,
0: అనుకంపకః,
1: అనుకంపకః,
0: సవర్ణ దీర్ఘ సంధి,
1: సవర్ణ దీర్ఘ సంధి,
0: స్వామీ,
1: స్వామీ,
0: నిర్ధనకః అపి,
1: నిర్ధనకః అపి,
0: విసర్గ సంధి,
1: విసర్గ సంధి,
0: శోభతే,
1: శోభతే,
0: పిశునః,
1: పిశునః,
0: పునః,
1: పునః,
0: ద్రవ్య గర్వితః,
1: ద్రవ్య గర్వితః.
0: ఇక్కడ పునర్ద్రవ్య గర్వితః అనేది రేపాదేశ విసర్గ సంధి అంటారు,
1: రేపాదేశ విసర్గ సంధి.
0: దుష్కరః,
1: దుష్కరః,
0: ఖలు,
1: ఖలు,
0: పరిణామ దారుణః,
1: పరిణామ దారుణః.
0: ఇది పదవిభాగం.
1: అలాగే గురువు,
0: ఆ తర్వాత ఈ పదములన్నింటినీ మనం ఒక అన్వయంలోకి పెడితే దాని అర్థాలు ఇలా వస్తాయన్నమాట. సుజనః,
1: సుజనః,
0: మంచివాడు,
1: మంచివాడు,
0: అనగా మంచివాడైన భృత్యానుకంపకః,
1: భృత్యానుకంపకః,
0: సేవకులయందు దయ కలవాడు,
1: సేవకులయందు దయ కలవాడు,
0: స్వామీ,
1: స్వామీ,
0: యజమానుడు,
1: యజమానుడు,
0: నిర్ధనకః అపి,
1: నిర్ధనకః అపి,
0: పేదవాడు అయినను,
1: పేదవాడైనను,
0: శోభతే ఖలు,
1: శోభతే ఖలు,
0: రాణించును కదా,
1: రాణించును కదా,
0: పిశునః,
1: పిశునః,
0: చాడీలు చెప్పువాడు,
1: చాడీలు చెప్పువాడు,
0: పిసినారి తగాదాలు పెట్టేవాడు, ఇటువంటివన్నీ అనమాట. అంటే మొత్తం మీద మనం వాడు చెడు స్వభావం కలవాడు,
1: చెడు స్వభావం కలవాడు.
0: పునః,
1: పునః,
0: ఇంకా,
1: ఇంకా
0: రాసావా,
1: రాసన్,
0: ఇంకా ద్రవ్య గర్వితః,
1: ద్రవ్య గర్వితః,
0: ధనము చేత గర్వించినవాడు,
1: ధనము చేత గర్వించినవాడు.
0: అంటే వాడి స్వభావం మంచిది కాదు, వాడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఇటువంటి లక్షణాలు కలిగిన యజమానుడు మంచివాడు కాదు. పరిణామ దారుణః,
1: పరిణామ దారుణః,
0: వీడు అనుగ్రహరహితుడు,
1: అనుగ్రహరహితుడు
0: అనగా వీడు ఎవరిని అనుగ్రహించడు, వీడు వాడి దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఎవరికి పైసా ఇవ్వడు అటువంటి వాడు. పేదవాడైనటువంటి యజమానుడు పేదవాడు అయినప్పటికీ కూడా సేవకుల్ని ప్రేమగా చూస్తాడు, ఆ తేడా వీళ్ళకి వీళ్ళు గమనిస్తారు. కనుక స్వామి,
1: స్వామి,
0: అటువంటి యజమాని దుష్కరః ఖలు,
1: దుష్కరః ఖలు,
0: సేవించుటకు సాధ్యుడు కాడు కదా,
1: సేవించుటకు సాధ్యుడు కాదు కదా.
0: దీని తాత్పర్యం ఏమంటే మంచివాడు,
1: మంచివాడు,
0: సేవకులయందు దయ కలవాడు ఆయన యజమాని పేదవాడైనా రాణిస్తాడు, దుష్ట స్వభావం కలవాడు, ధనగర్వం కలవాడు, అనుగ్రహం లేనివాడు ఆయన యజమానిని సేవించటం సాధ్యం కాదు కదా అని అనుకుంటున్నాడు ఆ చేటుడు. అట్లా అనుకుంటూ అతడు రంగం మీదకి వచ్చాడనమాట. ఇంకా ఏమనుకుంటున్నాడంటే ఈ తర్వాత శ్లోకం

0: లోకంలో దీని గురించినటువంటి ఎటువంటి మన ఒక మనిషి యొక్క స్వభావాన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేస్తాం అందరం, కానీ కొన్ని మార్చడానికి వీల్లేనివి ఉంటాయి అని అనిపిస్తుంది అని అతడు చెబుతున్నాడు. వీడు ఎంత చెప్పినా వినడు అని మనం అంటూ ఉంటాం కదా.
1: అవును గురు.
0: అటువంటి వారు కొంతమంది ఉంటారు, చెబితే వినేవాళ్ళు కొంతమంది, ఎంత చెప్పినా వినని వాళ్ళు కొంతమంది ఉంటారు. మూడవ అంకంలో రెండవ శ్లోకంలో చేటుడు వీడిని మార్చడం సాధ్యం కాదు అని అనుకుంటున్నాడు. ఎవరినో అది చూద్దాం. సస్యలంపట బలీవర్దో,
1: సస్యలంపట బలీవర్దో,
0: నశక్యో వారయితుం,
1: నశక్యో వారయితుం,
0: అన్య ప్రసక్త కలత్రం,
1: అన్య ప్రసక్త కలత్రం,
0: నశక్యం వారయితుం,
1: నశక్యం వారయితుం,
0: ద్యూత ప్రసక్త మనుష్యః,
1: ద్యూత ప్రసక్త మనుష్యః,
0: నశక్యో వారయితుం,
1: నశక్యో వారయితుం,
0: యోపి స్వాభావిక దోషః,
1: యోపి స్వాభావిక దోషః,
0: నశక్యో వారయితుం,
1: నశక్యో వారయితుం.
0: ఇట్లా ఈ శ్లోకంలో వారించడానికి అంటే మార్చడానికి వీల్లేని వాళ్ళు నాలుగు రకాలైనటువంటి విశేషాలని ఇందులో చెబుతున్నాడు. వీళ్ళని మార్చడం ఎవరి వల్ల కాదు అని. ఇప్పుడు దీనికి పదవిభాగం సస్యలంపట బలీవర్ధ,
1: సస్యలంపట బలీవర్ధ,
0: న శక్యః వారయితుం,
1: న శక్యః వారయితుం,
0: అన్య ప్రసక్త కలత్రం,
1: అన్య ప్రసక్త కలత్రం,
0: న
1: న
0: శక్యం,
1: శక్యం
0: వారయితుం,
1: వారయితుం,
0: ద్యూత ప్రసక్త మనుష్యః,
1: ద్యూత ప్రసక్త మనుష్యః,
0: న
1: న
0: శక్యః,
1: శక్యః
0: వారయితుం,
1: వారయితుం,
0: యః
1: యః
0: అపి,
1: అపి
0: స్వాభావిక దోషః,
1: స్వాభావిక దోషః,
0: న
1: న
0: శక్యః,
1: శక్యః
0: వారయితుం,
1: వారయితుం.
0: ఇది పదవిభాగం. దీనిలో నుంచి ఒక అన్వయంతో మనం ప్రతిపదార్థ తాత్పర్యాల్ని తెలుసుకుంటే ఈ శ్లోకంలో ఉండే విశేషం మనకు తెలుస్తుంది.
1: అలాగే గురువర్య,
0: ఇప్పుడు పశువులను బెదిరించి భయపెట్టి కర్రతో కొట్టి ఏదైనా వాటిని మనం ఒక అదుపులో పెట్టగలం. కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని మన మాట వినవవి. అది ఎప్పుడు అంటే ఒక ఎద్దుని తీసుకున్నట్లయితే బలీవర్ధ,
1: బలీవర్ధ,
0: బలీవర్ధ అంటే ఎద్దు,
1: ఎద్దు.
0: ఆ ఎద్దు ఎటువంటి ఎద్దు అంటే సస్యలంపట బలీవర్ధ,
1: సస్యలంపట బలీవర్ధ
0: అనగా చేలో పంటను తినటంలో నిమగ్నమైన అన్నమాట.
1: పంటను తినడంలో నిమగ్నమైన
0: ఎద్దును, ఎద్దు,
1: ఎద్దు.
0: వారయితుం,
1: వారయితుం,
0: నివారించుటకు,
1: నివారించుటకు,
0: న శక్యః,
1: న శక్యః,
0: శక్యము కాదు,
1: శక్యము కాదు.
0: అందులో పడి తినేటప్పుడు దాన్ని కొట్టడం, దాన్ని వారించడం ఎవరి వల్ల కాదు, ఎంత చెప్పినా వినదన్నమాట. అది ఒకటి. తర్వాత అన్యప్రసక్త కలత్రం,
1: అన్యప్రసక్త కలత్రం
0: అనగా వేరే పనుల యందు నిమగ్నమై ఉన్న కలత్రం భార్యను,
1: వేరే పనుల యందు నిమగ్నమై
0: ఉన్న కలత్రం భార్యను,
1: భార్యను
0: వారయితుం,
1: వారయితుం,
0: మార్చుటకు,
1: మార్చుటకు,
0: నశక్యం,
1: నశక్యం,
0: సాధ్యము కాదు,
1: సాధ్యము కాదు.
0: ద్యూత ప్రసక్త మనుష్యః,
1: ద్యూత ప్రసక్త మనుష్యః,
0: జూదమునందు నిమగ్నమైన మానవుని,
1: జూదమునందు నిమగ్నమైన మానవుని,
0: వారయితుం,
1: వారయితుం,
0: నివారించుటకు,
1: నివారించుటకు,
0: నశక్యః,
1: నశక్యః,
0: సాధ్యుడు కాడు,
1: సాధ్యుడు కాడు.
0: యహ అపి,
1: యహ అపి,
0: ఏది అయినప్పటికీ,
1: ఏది అయినప్పటికీ,
0: స్వాభావిక దోషః,
1: స్వాభావిక దోషః,
0: స్వభావముగా ఉన్న దోషము అయి ఉంటుందో,
1: స్వభావముగా నున్న దోషము అయి ఉంటుందో

0: దానిని
1: దానిని
0: వారయితుం
1: వారయితుం
0: నివారించుటకు
1: నివారించుటకు
0: నశక్యః
1: నశక్యః
0: సాధ్యము కాదు
1: సాధ్యము కాదు.
0: దీనికి తాత్పర్యం ఏమంటే ఈ శ్లోకంలో నాలుగు రకాలైన విషయాలు చెబుతున్నారు. ఒకటి, చేలోపడి తింటున్నటువంటి ఎద్దుని నివారించడం ఎవరి వల్ల కాదు, దానికి దూరంగా ఉన్నప్పుడు దాన్ని గట్టిగా బంధించి అటు వెళ్లకుండా చేయొచ్చు, కానీ వెళ్ళి పడి తింటున్నప్పుడు ఎవరు ఆపలేరు.
1: అవును,
0: ఎవరు అది చెప్పిన వాడు యజమాని ఎంతటి వాడైనా ఏం చేసినా అది ఆ సమయంలో అది వినదు.
1: అవును గురువర్య.
0: అలాగే తాను భర్త యొక్క ఇంటి పనులు, భర్తకు చేసి పెట్టవలసిన పనులు ఎందు నిమగ్నం కావలసినటువంటి భార్య వేరే పనులు ఎందు నిమగ్నమై ఉంటే ఆమె ఎంత చెప్పినా వినదు, ఆమెను వారించడం సాధ్యం కాదు. అట్లా వేరే పనుల్లో నిమగ్నం అవ్వడం అనేది ఇందులో ఉండే ఒక ప్రత్యేకత అన్నమాట. అట్లాగే ఆ పశువు మేత తినటం మొదలు పెట్టేసింది, ఆమె దాన్ని ఆపలేరు. అలాగే జూదం ఆడటం అనేవాడు ఉన్నాడు. జూత ప్రసక్త మనుష్య, అనగా వాడి జూదానికి అలవాటు పడిపోయాడు. జూదం లేకుండా ఇప్పుడు జూదం ఆడుతూ ఉంటాడు అనుకోండి, వాడిని మార్చడం ఎవరి వల్ల కాదు. ఇటువంటి వాటికి మనకి కథలు కూడా చెబుతూ ఉంటారు వాళ్ళు. మన చమత్కారంగా వాళ్ళు ఎవరు నీ తల్లి చచ్చిపోయింది అంటే ఇటే తీసుకుపోతారు, కానీ వాడు ఆ చెట్టు ఎక్కడైతే జూదం ఆడుతున్నాడో అక్కడే ఉంటాడు తప్ప వెళ్ళి అయ్యో అమ్మ అని చూడ్డానమాట. ఎందుకంటే జూదం అనేది అటువంటి వ్యసనం.
1: అవును గురువుగారు.
0: అని అది ఏవైతే ఇటువంటి స్వాభావిక దోషములు ఉన్నాయో వాటిని నివారించడం సాధ్యం కాదు అని చేటుడు అనుకుంటున్నాడు అని ఇందులో చెప్పడం జరిగింది. స్వస్తి.
1: ధన్యవాదాలు గురువర్య.
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె. కృష్ణ సాకేత్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి రాజగిరి వెంకటరత్నం బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి రాచగిరి వెంకటరత్నం బృందం పాడిన జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా రాహుల్ నంబియర్ ధర్మనా పాడిన అతిథి చిత్ర నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో ఇప్పుడు రాహుల్ నంబియర్ చిత్ర పడిన మిరపకాయ చిత్రం నుంచి పాట, సంగీతం తమన్, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

హాయ్ అండి, యువ శ్రోతులందరికీ నమస్కారం. ఎప్పట్లాగానే సరికొత్త విశేషాలతో మీ ముందుకు వచ్చేసాం. వర్షాలు మొదలయ్యాయి, వాన పడితే మనం గొడుగు వేసుకొని బయటకు వెళ్తాం. కానీ ఆ వర్షపు నీటిని భూమిలోకి ఎలా పంపించాలి అనే విషయం గురించి మాత్రం చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అందుకే ఈరోజు మనం ఇంకుడు గుంతలు, భవిష్యత్తు కోసం ఈరోజే ఒక మంచి అడుగు అనే అంశంపై మాట్లాడుకుందాం. మిత్రులారా, మనకు నీరు ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేసవిలో చాలా ప్రాంతాలలో తాగునీటి సమస్య, బోర్లు ఎండిపోవడం, భూగర్భజలాలు తగ్గిపోవడం చూస్తూనే ఉంటాం. కానీ వర్షాకాలంలో పడే ప్రతి నీటి చుక్కను భూమిలోకి ఇంకేలా చేస్తే ఈ సమస్యలను చాలా వరకు తగ్గించవచ్చు. అందుకే ఇంకుడు గుంతలు చాలా అవసరం. వర్షపు నీరు నేరుగా కాలువల్లోకి వెళ్లకుండా భూమిలోకి చేరేలా చేసే చిన్న నిర్మాణాన్నే ఇంకుడు గుంత అంటారు. ఇంకుడు గుంత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భూగర్భ జలాల మట్టం పెరుగుతుంది, బోర్లు బావుల్లో నీరు నిల్వ ఉంటుంది, వర్షపు నీరు వృధా కాదు, రోడ్డుపై నీరు నిల్వ ఉండటం తగ్గుతుంది, వరద ప్రభావం కొంతమేర తగ్గుతుంది. ఇంకుడు గుంతలు ఎక్కడ ఏర్పాటు చేయాలి అంటే ఇళ్ల ఆవరణాలు

0: పాఠశాలలలో, కార్యాలయాల్లో, ప్రభుత్వ భవనాలలో, రైతు పొలాల వద్ద, పార్కుల్లో, దేవాలయాల ఆవరణల్లో, ఖాళీ స్థలాలలో ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యంగా ఇంటి పైకప్పు నుంచి వచ్చే వర్షపు నీటిని పైపు ద్వారా ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇంకుడు గుంత నిర్మాణం కూడా చాలా సులభం. స్థలాన్ని బట్టి 1 మీటర్ నుంచి 2 మీటర్ల లోతు వరకు గుంత తవ్వి అందులో పెద్దరాళ్ళు, కంకర, చిన్నరాళ్ళు, ఇసుక వంటి పొరలు వేస్తారు. ఇలా చేస్తే నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకిపోతుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఇంకుడు గుంతలను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. చెత్త, ప్లాస్టిక్, ఆకులు పెరిగిపోతే నీరు సరిగా ఇంకదు. కాబట్టి ప్రతి ఏడాది వర్షాలు రాకముందే వాటిని పరిశీలించి శుభ్రం చేయాలి. రైతు సోదరులకు కూడా ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడతాయి. పొలాలలో వర్షపు నీరు నిల్వ కాకుండా భూమిలోకి వెళ్లి భూగర్భజలాలను పెంచుతుంది. దీనివల్ల బోర్లలో నీరు ఎక్కువ కాలం అందుబాటులో ఉంటుంది. మిత్రులారా, ఒక చిన్న ఇంకుడు గుంత 1000 లీటర్ల వర్షపు నీటిని భూమిలోకి చేరుస్తుంది. మనం ఈరోజు చేసే చిన్న ప్రయత్నం రేపటి నీటి సమస్యకు పెద్ద పరిష్కారంగా మారుతుంది. మన గ్రామంలో, మన కాలనీల్లో, మన ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని అందరికీ తెలియజేద్దాం. పిల్లలకు కూడా నీటి విలువలను నేర్పిద్దాం. వర్షపు నీటిని వృధా కాకుండా కాపాడుకుందాం. వర్షం కురవడం ప్రకృతి వరం. ఆ నీటిని భద్రపరచడం మన బాధ్యత. ప్రతి ఇంటికి 1 ఇంకుడుగుంత, ప్రతి గ్రామానికి నీటి భద్రత అనే లక్ష్యంతో ముందుకు సాగుదాం. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం.
1: మహర్షి చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు.

0: ఎంచు ఎంచుకోండి.
1: పాట విన్నారు కదండి. ఇప్పుడు మన చేతిలో ఎప్పుడూ ఉండేదే మొబైల్ ఫోన్. సమాచారం కావాలన్నా, వినోదం కావాలన్నా, స్నేహితులతో మాట్లాడాలన్నా అన్నిటికీ మొబైల్నే ఆశ్రయిస్తున్నాం. కానీ ఈ డిజిటల్ ప్రపంచంలో నెమ్మదిగా మనకు దూరం అవుతున్న ఒక మంచి అలవాటు ఉంది, అదే పుస్తక పఠనం. ఒక మంచి పుస్తకం మనకు స్నేహితుడిలా ఉంటుంది. మనం అడగకుండానే ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, మన ఆలోచనలను విస్తృతం చేస్తుంది, జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు కొత్త కోణంలో ఆలోచించేలా చేస్తుంది. పెద్దలు ఒక మాట చెప్తారు, పుస్తకం మాట్లాడదు కానీ జీవితాంతం మనతోనే ఉంటుంది అని. నిజంగా ఒక మంచి పుస్తకం చదివిన తర్వాత మనలో వచ్చే మార్పు మాటల్లో చెప్పలేం. మన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, మాట్లాడే తీరు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అన్నీ క్రమంగా మెరుగుపడతాయి. ఈ రోజుల్లో యువతకు అవకాశాలు ఎన్నో ఉన్నాయి, కానీ పోటీ కూడా అంతే ఎక్కువగా ఉంది. ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ఉన్నత చదువులు, ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కేవలం సోషల్ మీడియా సమాచారం సరిపోదు. లోతైన అవగాహన కావాలంటే పుస్తకాలు చదవడం చాలా అవసరం. పుస్తకాలు చదవడం వల్ల భాషపై పట్టు పెరుగుతుంది, కొత్త పదాలు నేర్చుకుంటుంటాం, మాట్లాడే నైపుణ్యం మెరుగుపడుతుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఏ విషయాన్నైనా విశ్లేషించే అలవాటు ఏర్పడుతుంది. మిత్రులారా, ఒక మంచి పుస్తకం మనకు ప్రపంచాన్ని చూపిస్తుంది. మనం ఎప్పుడూ వెళ్ళని దేశాల గురించి తెలుసుకోవచ్చు, గొప్ప వ్యక్తుల జీవితాలను చదవవచ్చు. శాస్త్రం, చరిత్ర, సాహిత్య విజ్ఞానం, వ్యవసాయం, వ్యాపారం, ఇలా ఎన్నో రంగాల్లో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. చాలామంది చదవడానికి సమయం లేదు అంటుంటారు, కానీ రోజుకు కేవలం 15 లేదా 20 నిమిషాలు కేటాయించినా ఏడాది చివరికి ఎన్నో పుస్తకాలు పూర్తవుతాయి. చిన్నగా ప్రారంభించండి, మీకు ఆసక్తి ఉన్న అంశంతో మొదలు పెట్టండి. తరువాత చదవడం ఒక మంచి అలవాటుగా మారిపోతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చిన్నప్పటినుంచే కథల పుస్తకాలు, విజ్ఞాన పుస్తకాలు అందిస్తే చదివే అలవాటు పెరుగుతుంది. పాఠశాలలు, కళాశాలలు కూడా గ్రంథాలయాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. స్నేహితులతో కలిసి బుక్ క్లబ్లు ఏర్పాటు చేసుకుని చదివిన పుస్తకాల గురించి చర్చిస్తే మరింత ఆసక్తి పెరుగుతుంది. పుస్తకాలు కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చిపెట్టవు, జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పిస్తాయి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పిస్తాయి. విజయవంతమైన వ్యక్తులతో చాలామంది రోజు పుస్తకాలు చదవడం తమ జీవితంలో ముఖ్యమైన అలవాటని చెప్తుంటారు. మిత్రులారా, మొబైల్లో గంటల తరబడి గడిపే సమయం నుంచి కొత్త సమయాన్ని పుస్తకాలకు కేటాయిద్దాం. ఒక మంచి పుస్తకం మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. చదివిన ప్రతి పేజీ మన జ్ఞానాన్ని పెంచుతుంది, ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. అయితే ఈరోజు నుంచే ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ప్రతి నెల కనీసం ఒక మంచి పుస్తకం చదవాలని, మీకు నచ్చిన పుస్తకాన్ని మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. చదివిన మంచి విషయాలను ఇతరులతో పంచుకోండి, ఎందుకంటే జ్ఞానం పంచుకుంటేనే మరింత పెరుగుతుంది. పుస్తకాలు మనకు కేవలం సమాచారం ఇవ్వవు, స్ఫూర్తిని ఇస్తాయి, ఆలోచనలను మారుస్తాయి, జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. కాబట్టి పుస్తకాన్ని స్నేహితుడిలా చేసుకుందాం, చదివే అలవాటును జీవితంలో భాగం చేసుకుందాం. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం.
2: మగధీర చిత్రం నుండి డాలర్ మహందీ, గీతామాధురి పాడిన పాట వింటారు.

పాఠం విన్నారు కదండి. ఇప్పుడు దాకా మనం ఎంతో మంచి విశేషాలు తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు మరో మంచి ఆసక్తికరమైన విశేషాలతో మీ ముందుకొస్తాము. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం గడువులోగా పూర్తవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీలను 10% పెంచాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ శాఖల మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట సచివాలయంలో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇస్తున్న మెస్ ఛార్జీల్లో 10% పెంచాలని నిర్ణయించామన్నారు. హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందన్నారు. దీనికి తగినట్టుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలన్నారు. మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం నిర్ణయించిన గడువులోగా పూర్తవుతుందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 4026 నిర్మాణాలు, ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఐకానిక్ భవనాలు, హైకోర్టు భవనాల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఎమ్మెల్యే భవనాలు, 30వ తేదీ నాటికి ఎమ్మెల్సీలు, అధికారుల భవనాలు సిద్దమవుతాయని మంత్రి వెల్లడించారు. అనంతరం అమరావతి రైతు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. రాజధాని అమరావతి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున రాష్ట ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈరోజు వరకు గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో పరిహారాన్ని అందించామన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొంటూ,
1: చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి సెర్చింగ్ లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది.
0: దక్షిణ కొరియా బుసాన్లో వసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపొనెంట్ అండ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. విశాఖపట్నంలో డిజైన్ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. అలాగే బుసాన్లోని షూఆల్స్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు. బూయంగ్ గ్రూప్ సీఈఓ ర్యాన్ కాంగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్సన్లతో బుసాన్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బూయంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ విండో విధానంలో అనుమతులతో పాటు రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు. హింసకు గురైన మహిళలకు సఖీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్, రాష్ట మహిళా కమిషన్ సంయుక్తంగా నెల్లూరులో ఈరోజు 14 జిల్లాల సఖీ వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆపదలో ఉన్న మహిళలకు సఖీ కేంద్రాలు చివరి ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలను ఒకే చోట అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఈరోజు పూజలు చేసిన ఆయన మోటార్లను ప్రారంభించి పోలవరం కుడి కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-19లో 1300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ నేడు 50,000 కోట్ల రూపాయల ఆదాయం సృష్టించిందన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా రాష్ట్ర వ్యవసాయానికి గణనీయమైన ప్రయోజనం చేకూరిందని పేర్కొంటూ,
2: గోదావరి ఎగువన వచ్చినటువంటి వర్షాల వల్ల ఆఖరి ఎకరం వరకు అందించాలి, ప్రతి వ్యక్తికి త్రాగునీరు అందించాలని, రాత్రి పోలవరాన్ని టచ్ చేస్తే, ధవళేశ్వరాన్ని టచ్ చేస్తే వెను వెంటనే పట్టిసీమ ఆన్ చేసి, తాడిపూడిని ఆన్ చేసి ఆ ప్రతి నీటి బిందువును కూడా ఒడిసి పెట్టి జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం జలధార జలహారతలో మనకు కలిగింది.
0: పర్వదినాలు ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 30వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. 14 జూలై కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17 ఆణివార ఆస్థానం, 22 ఆగస్టు పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 24 పవిత్రాల సమర్పణ, 8 సెప్టెంబర్ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ బీఎల్ఓకు ఈ నెల 14వ తేదీలోగా సమర్పించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే 21 జూలై ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఉంటాయన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె ఈరోజు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఫారం అందనివారు లేదా ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు వెంటనే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో చర్మకారుల అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట తోలు పరిశ్రమ అభివృద్ది సంస్థ లిడ్ క్యాప్ లెదర్ దుకాణాన్ని మంత్రి ఎస్ సవితతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, చర్మకారుల ఉపాధి కల్పనకు మార్కాపురం జిల్లా ఎడవల్లి, కృష్ణా జిల్లా జి కొండూరులో లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కుల వృత్తిదారులకు ఏడాది పొడుగునా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు సేవా కేంద్రాల్లో

0: ఎరువుల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. రాజా మండలం బొద్దాం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఈ రోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను పరిశీలించి రైతులకు ఎరువుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతంగా ఎరువులను పంపిణీ చేయాలని ఆదేశించారు. లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా ముంబై నుంచి బయలుదేరాల్సిన రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాలను రైల్వే అధికారులు మార్చారు. ముంబై సీఎస్ఎంటీ నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన కొనార్క్ ఎక్స్ప్రెస్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే లింక్ రైలు ఆలస్యం కావడంతో ఈ రైలును రాత్రి 10:15 బయలుదేరనుంది. చెన్నై ఎగ్మూర్ వెళ్లాల్సిన సూపర్ ఫాస్ట్ రైలు ఇవాళ రాత్రి నిర్ణీత సమయం రాత్రి 10:52 బదులుగా రాత్రి 11:30 ఆలస్యంగా బయలుదేరనుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం గడువులోగా పూర్తవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః ఇండోనేషియా దేశస్య యోగ్యకర్తా నగరె యునెస్కో వైశ్విక సాంస్కృతిక అభిలేఖ స్థలస్య ప్రంబానన్ మందిరస్య ఐతిహాసికం భ్రమణం. ప్రతిపాదితం యత్ మందిరస్య సంరక్షణె భారతస్య సహభాగిత ద్వయోః దేశయోః సాంస్కృతిక న్యాసం ప్రకటీకరోతి. కేంద్రీయ గృహమంత్రి అమితశాహ జలాప్లావితేన ప్రభావితానాం రాజ్యానాం ముఖ్యమంత్రిభిః సాకం దూరభాషేన సంభాషణం విధాయ కేంద్ర సర్వకార పక్షతః సంభావ్య సర్వవిధ సహాయస్య ఆశ్వాసనం అయచ్చత్. భారతీయ ఋతు విజ్ఞాన విభాగానుసారం దేశస్య మధ్య పూర్వీయ భాగేషు అతివృష్టేః మేఘగర్జనస్య చ సంభావనా వర్తతే. అమెరికీ రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ ఉదఘోషయత్ యత్ ఇరాన్ దేశేన సాకం యుద్ధ విరామాయ కృతం సంధి జ్ఞాపనం సంప్రతి సమాప్తిపదం ఏతి. వైశ్విక భూరాజనైతిక చింతన ప్రభావాత్ భారతీయ షేర్ విపణౌ భీషణ హ్రాస. సెన్సెక్స్ నిఫ్టీ సూచకాంకౌ 2.5-శతాత్మికా అపచితిః దృశ్యతే. అపి చ ఫీఫా విశ్వకప్ పాదకందుక్ ప్రతిస్పర్ధాయాం స్విట్జర్లాండ్ దళేన కొలంబియా దళం పరాభూయ ప్రాగుపాంత్య చరణే అర్జెంటీనా దళేన సహ క్రీడా సునిశ్చితా కృతా. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య ఇండోనేషియా దేశస్య యోగ్యకర్తా నగరే సంస్థితే యునెస్కో విశ్వ న్యాస స్థలే ప్రంబానన్ మందిర పరిసరే ఇండోనేషియా రాష్ట్రపతినా ప్రబోవో సుబియాంతో ఇత్యమునా సాకం భ్రమణం అకరోత్. తత్ర పారంపరిక గ్యామెలిన్ సంగీత ధ్వనిభిః శాస్త్రీయ నృత్యైశ్చ ప్రధానమంత్రిణః అభూతపూర్వం అభినందనం విహితం. నవమశతాబ్ద్యాః అస్య మందిర పరిసరస్య అవలోకనావసరె ప్రధానమంత్రిణా ముఖ్య శివ మందిరే విశేష పూజార్చనా కృతా. సహైవ భారత ఇండోనేషియా దేశయోః సహయోగేన మందిరస్య సంరక్షణ ప్రయాసాః దృష్టాః. ఏకస్మిన్ సంయుక్త వక్తవ్యే రాష్ట్రపతినా ప్రబోవో ఇత్యమునా ప్రతిపాదితం యత్ ప్రంబానన్ మందిరం భారత ఇండోనేషియా దేశయోః శతశః వర్షాణాం ప్రాచీన సభ్యతాయాః ప్రతీకభూతం వర్తతే. మందిరస్య పునరుద్ధారాయ చ తేన భారతాయ కార్తజ్ఞ్యం ఆవిష్కృతం. అత్రావసరే ప్రధానమంత్రిణా నిగదితం यदियं यात्रा अतीव आध्यात्मिकी अविस्मरणीया च अजायत।

0: ఆచార్యస్య ఉత్తరదాయిత్వం ప్రత్యక్షతయా నైవ అంగీకృతం. అద్య భారతీయ షేర్ విపణౌ మహతీ విక్రయ ప్రతిస్పర్ధా దృష్టా, యస్య ప్రభావాత్ సెన్సెక్స్ నిఫ్టీ ఇత్యేతో ఉభావపి ప్రముఖ సూచకాంకౌ శత ప్రతిశతం సార్ధ ద్వి ప్రతిశతాత్మికా అపచితిః అభవత్. జమ్మూ కశ్మీర ప్రశాసనేన అద్య శ్రీ అమరనాథజీ యాత్రాముద్దిశ్య ఏకా నవీన నిర్దేశిక ప్రసారితా, యస్యాం సర్వైః తీర్థయాత్రిభిః పంజీకరణ ప్రక్రియాయాః అథ సురక్షా మార్గదర్శికానాం నిష్ఠాపూర్వకం దృఢతాపూర్వకం చ పాలనం కర్తుం సమాదిష్టం. ఆకాశవాణ్యాః జమ్మూ వార్తాహరైః విజ్ఞాపితం యత్ సర్వోచ్చన్యాయాలయస్య నిర్దేశానుసారం నిర్ధారితా యాత్రిణాం ప్రతిదినస్య సంఖ్యాసీమా సంప్రత్యపి పూర్ణతో ప్రవృత్తా వర్తతే. శ్రద్ధాలవః పరామృష్టాః యత్ యాత్రా ప్రారంభాత్ పూర్వమేవ అగ్రిమ పంజీకరణం కరణీయం, అథ అనుమతిపత్రే ఉల్లిఖితే దినాంకే ఏవ యాత్రా ఆరంభణీయా. ప్రశాసనేన స్పష్టీకృతం యత్ అనుపదమేవ పంజీకరణస్య సువిధా అత్యంతం సీమిత సంఖ్యాసు ఏవ ఉలబ్ధా వర్తతే. ఫిఫా విశ్వకప్ ఫుట్బాల్ ప్రతిస్పర్ధాయాం ఫ్రాన్స్ మొరక్కో నార్వే ఇంగ్లాండ్ స్పెయిన్ బెల్జియం అర్జెంటీనా స్విట్జర్లాండ్ దేశైః రౌండ్ ఆఫ్ 16 ఇత్యాఖ్యే ద్వంద్వే విజిత్య అంతిమాష్టమేషు స్వస్థానం సురక్షితం. శుక్రవాసరే తావత్ ప్రథమే ప్రాగుపాంత్యచక్రే రాత్రౌ సార్ధైకవాదనే ఫ్రాన్స్ దేశస్య స్పర్ధా మొరక్కో దేశేన సహ భవిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పల్లెసిమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధారావాహికలు, పిల్లల్లో గుండె జబ్బులు అనువంశికత డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు.
1: గుండె జబ్బులు లక్షణాలు, చికిత్సా విధానాలు ఈ ధారావాహికలో డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారు ప్రతి వారం కొత్త కొత్త అంశాలపైన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఈ వారం పిల్లల్లో గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, వాటికి కారణాలు, ఆనువంశిక లక్షణాలు ఏమైనా ఉంటాయా, ఈ వివరాలన్నీ గురించి వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: పిల్లల్లో గుండె జబ్బులు రావడం అనేటటువంటిది ఎంత శాతం ఉంటుంది, అసలు ఎందుకు వస్తాయి వారిలో?
2: మనం ఇప్పుడు గుండె జబ్బులు తీసుకుంటే మనం పుట్టిన దగ్గర నుంచి 60-70 ఏళ్ళ వయసు వరకు రకరకాల వయసులో రకరకాల గుండె జబ్బులు అనేవి రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పిల్లల్లో గుండె జబ్బులు అనేది చాలామందికి పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బులు ఉంటాయి. పుట్టుకతోనే ఎందువల్ల గుండె జబ్బులు వస్తాయి అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, మదర్కి గర్భిణీ స్త్రీలలో వాళ్ళు సరైన పోషకాహారాలు అంటే ప్రాపర్గా ఫోలిక్ యాసిడు, ఐరన్ ఇటువంటి రకరకాల పోషకాలు వాళ్ళకి సరిగ్గా అందని పరిస్థితుల్లో పుట్టుకతోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు రుబెల్లా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి గర్భిణీగా ఉన్నప్పుడు వాళ్ళకి గనక ఈ ఇన్ఫెక్షన్స్కి లోనైతే దానివల్ల కూడా ఈ పిల్లల్లో ఈ సిఫిలిస్, రుబెల్లా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల అది పిల్లలకు కూడా వచ్చి కడుపులో ఉన్నప్పుడే దానివల్ల కూడా ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మేనరికం, ఒకవేళ వాళ్ళ పెళ్ళి కనుక మేనరికం అయినట్టయితే వాళ్ళకి కలిగే పిల్లల్లో కూడా ఇలా పుట్టుకతోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గుండె జబ్బులు పిల్లల్లో వచ్చే జబ్బులు రకరకాలు ఉంటాయి. వీటిని

లాస్ట్గా మనం చూసినట్లయితే ఎసైనోటిక్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అనే ఒక భాగం ఉంటుంది, సయనోటిక్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అని ఒక భాగం ఉంటుంది. ఎసైనోటిక్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటే నేను ఇదివరకు చెప్పినట్లు గుండెలో రంధ్రం ఏర్పడటం. రంధ్రం అంటే ఏఎస్డి, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. వీటిల్లో ఏమవుతుందంటే మనకి ఎడం వైపు మామూలుగా చెడు రక్తం, మంచి రక్తం. చెడు రక్తం అనేది మనకు కుడివైపు గుండెలో ఉంటుంది, మంచి రక్తం అనేది ఎడం వైపు గుండెలో ఉంటుంది. చెడు రక్తం అనేది మనకి ఏంటంటే ఆక్సిజన్ తీసేసిన, ఆక్సిజన్ లేని రక్తాన్ని చెడు రక్తం అంటాం. ఇది ఊపిరితిత్తులకి వెళ్ళి మళ్ళీ ఆక్సిజన్ అయ్యాక ఎడం వైపుకి చేరుతుంది అనమాట. ఎడం వైపు నుంచి బాడీ అంతా రక్తం అనేది సరఫరా అవటం అనేది చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎడం వైపు ఉన్న రక్తం, కుడివైపు ఉన్న రక్తం కలిసిపోవటం అనేది రంధ్రం ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు మనకు ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా రక్తం వెళ్ళి హార్ట్ ఫెయిల్యూరు, ఇవన్నీ అంటే ఊపిరితిత్తుల్లో నీరు ఎక్కువ చేరటం, పిల్లల్లో ఆయాసం రావటం, ఇవన్నీ మనకి ఎసైనోటిక్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ కిందకి వస్తాయి అన్నమాట. సయనోటిక్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటే ఇప్పుడు ఈ పిల్లలు నీలంగా మారిపోవటం, అంటే ఈ చెడు రక్తం అనేది బాడీ అంతా మనకి సరఫరా అయినప్పుడు దాన్ని సైనోటిక్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. ఇందులో మనకి రకరకాల జబ్బులు ఉన్నాయి, వాటిని ముఖ్యంగా కామన్గా చూసేది టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటాం, టాఫ్ అంటాం. ఈ టాఫ్ అనే జబ్బులో మనకి చెడు రక్తం బాడీ అంతా స్ప్రెడ్ అవటం మూలాన, బాడీ అంతా సరఫరా అవటం మూలాన పిల్లలు నీలంగా మారిపోవటం అనేది చూస్తూ ఉంటాం. దీన్నే సైనోటిక్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. గ్రాస్గా చూసుకుంటే ఈ రెండు. ఇప్పుడు ట్రీట్మెంట్ విధానం కంటే ముందు అసలు ఎలా గుర్తించవచ్చు, అంటే అసలు పిల్లలకి గుండె జబ్బు ఉంది అనేది ఎలా గుర్తించవచ్చు, ఎలా తెలుస్తుంది అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం. మనం ఎలా గుర్తించవచ్చు అంటే ముఖ్యంగా ఎసైనోటిక్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటే గుండెలో రంధ్రం ఉంటే గనక పిల్లలకి మనకు పాలు పట్టే సమయంలో వాళ్ళు పూర్తిగా ప్రాపర్గా పాలు తీసుకోలేకపోవటం, పాలు తీసుకునేటప్పుడు ఆగి ఆగి తీసుకోవాల్సి రావటం, కంటిన్యూస్గా 1 పావుగంట 20 నిమిషాలు పాలు తీసుకోలేకపోవటం. సో తల్లికి అర్థమవుతుంది అనమాట వాళ్ళు సరిగ్గా పాలు తీసుకోలేకపోతున్నారు అనేది పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకు గుండె జబ్బు ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఫోర్ హెడ్ మీద చెమటలు పట్టడం, పిల్లలకు ఊరికినే ఫోర్ హెడ్ మీద చెమటలు పట్టడం. తర్వాత ఏడ్చేటప్పుడు అప్పుడు డొక్కలు ఎగరేయటం బాగా, లేకపోతే పాలు తీసుకునేటప్పుడు డొక్కలు బాగా ఎగరేయటం, ఇటువంటివి చూసినప్పుడు పిల్లలకి గుండె జబ్బు ఉండే అవకాశం ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళకి గనక ఈకో టెస్ట్ చేసినట్లయితే గుండె జబ్బులు ఏమైనా ఉంటే మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. తర్వాత సయనోటిక్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటే ఎవరికైతే ఈ చెడు రక్తం బాడీ అంతా సరఫరా అయ్యి వీళ్ళకి బాడీ అంతా నీలంగా మారిపోతుందో వీళ్ళు కూడా గుండె జబ్బులు ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు. వీళ్ళకి ఏంటంటే మనకు బాగా ఏడ్చినప్పుడు, లేకపోతే కొంచెం ఎదిగిన పిల్లలైతే బాగా పరిగెత్తినప్పుడు, స్కూల్లో గేమ్స్ ఆడేటప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒకేసారి ఒళ్ళంతా నీలంగా మారిపోయి కళ్ళు తిరిగి పడిపోవటం, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఈ గుండె జబ్బు ఉన్నట్లు మనం ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళని ఇమీడియట్గా ఒకసారి కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళని ఎకో టెస్ట్ చేసినట్లయితే మనకి గుండె జబ్బులు అనేది ఐడెంటిఫై అవుతుంది. తర్వాత వీటికి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఇలా పిల్లల్లో జబ్బులు అంటే ఐడెంటిఫై చేస్తే వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది మనకు ఉంది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఎసైనోటిక్ హార్ట్ డిసీజెస్ అంటే గుండెల్లో రంధ్రం ఉన్నట్లయితే ఇప్పుడు ఏఎస్డి, విఎస్డి అంటాం. చాలా వరకు ఇదివరకు ఒకప్పుడు ఏంటంటే ఇలా రంధ్రం ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండానే చిన్న చిన్న పరికరాలు అంటే డివైస్ క్లోజర్ అంటాం, అంటే చిన్న చిన్న గొడుగులాగా ఒక చిన్న పరికరం ఉంటుంది, అది మనం తొడ ద్వారా పంపించి ఈ రంధ్రాన్ని ఆపరేషన్ అవసరం లేకుండా, అసలు కుట్లు అనేవే లేకుండా తొడ నుంచి ఈ డివైస్ని పంపించి ఆ రంధ్రాన్ని మనం పూర్తిగా కంప్లీట్గా పూర్తి చేసే అవకాశం ఇప్పుడు ఉంది. అలాగే ఇంకా నవజాత శిశువులు అంటే మనకి ప్రీటర్మ్ బేబీస్ అంటాం. నార్మల్గా మనకి పూర్తిగా హార్ట్ అనేది కంప్లీట్గా మనకి డెవలప్ అవ్వటానికి కనీసం 32 వారాలు టైం అనేది గడిస్తే హార్ట్ అనేది పూర్తిగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు 32 వారాల కంటే ముందు అంటే కొంతమంది వేరియస్ కారణాల వల్ల లేకపోతే కాంప్లికేషన్స్ వల్ల 32 వారాల లోపే జన్మించడం అనేది మనం చూస్తూ ఉంటాం కొంతమందిలో.
వీళ్ళలో కూడా పీడిఏ అంటే పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసస్ అంటాం, అటువంటి ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా మనకి పుట్టిన తర్వాత 24 గంటల లోపు అది క్లోజ్ అయిపోవటం అనేది

0: చూస్తూ ఉంటాం. కానీ కొంతమందికి అది క్లోజ్ అవ్వనప్పుడు దాన్ని కూడా మనం క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఒక ఆపరేషన్ అవసరం లేకుండానే చిన్న పరికరంతో మనం అది క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ సైనోటిక్ కంజనైటల్ హార్ట్ డిసీజ్, అంటే నేను ఇందాక చెప్పినట్టు ముఖ్యంగా టాఫ్, టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటాం, ఈ డిసీజ్ కూడా ముందుగానే గుర్తించినట్లయితే దీనికి ఆపరేషన్ అనేది మనం చేయించినట్లయితే పిల్లల్లో ఎర్లీగా వాళ్ళు తర్వాత లైఫ్లో ఇబ్బంది పడకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.
1: ఎక్కువ సందర్భాల్లో ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేసే ప్రమాదం ఉంది కదా, తెలియక చిన్నవాళ్ళలో పల్లెటూళ్ళలో అట్లా జరుగుతాయి, ఇవన్నీ ఏదోలే అనుకుంటారు. కానీ ఇంత చిన్నపిల్లాడికి గుండెకు సంబంధించి వ్యాధి ఉంటుందని అట్లా అనుకోరు కదండి డాక్టర్ గారు, మరి అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతాయి?
0: ఎక్కువగా మనం ఏంటంటే నేను ఇందాక చెప్పిన లక్షణాలు ఏమన్నా ఉన్నా చిన్నపిల్లల్లో, తర్వాత పిల్లల ఎదుగుదల సరిగ్గా లేకపోయినా, అంటే నార్మల్గా మనకి కొన్ని మైల్ స్టోన్స్ అంటాం, మనకి పిల్లలు నార్మల్గా ఎదిగేటప్పుడు ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్కటి చేయాల్సింది ఉంటుంది. 5 నెలలకి పాకటం, 10 నెలలకి నిలబడటం, 12 నెలలకి సపోర్ట్తో నడవటం, కొంచెం ఇలా మైల్ స్టోన్స్, నార్మల్ మైల్ స్టోన్స్ అనేవి పిల్లల ఎదుగుదలలో మనకు కామన్గా అది నార్మల్గా జరిగే ప్రాసెస్ అన్నమాట. అలా నార్మల్గా ఎదుగుదల లేకపోయినా, ఏజ్కి తగ్గట్టు హైట్ పెరగకపోయినా, ఏజ్కి తగ్గట్టు బరువు పెరగకపోయినా, అంటే లో బర్త్ వెయిట్ ఇటువంటి ఉన్నా సరే, మీరు ఒకసారి ముందు పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టర్ గారి దగ్గర ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉండాలి. అంటే మీరు పిల్లలు పుట్టాక పీరియాడికల్గా వ్యాక్సినేషన్ కోసం వీటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బరువు హైట్ అన్నీ చూస్తూ ఉంటారు. అటువంటి చెక్ చేసినప్పుడు ప్రాపర్గా ఎదుగుదల లేకపోయినట్లయితే వాళ్ళు పరీక్ష చేస్తారు. మామూలుగా పరీక్ష చేసినప్పుడు వాళ్ళకి అనుమానం ఉంటే గనక, ఇలా గుండె జబ్బు ఉందేమో అనే అనుమానం ఉంటే, వాళ్ళు ఒకసారి కార్డియాలజిస్ట్ దగ్గర చెకప్ చేయించుకొని రమ్మని సలహా ఇచ్చినప్పుడు ఆ ఈకో టెస్ట్ మనం చేసినట్లయితే ఒకవేళ ఈ గుండె ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అన్నమాట.
1: మరి ఇలాంటి సందర్భాల్లో మరి వాళ్ళకి ట్రీట్మెంటల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఎలా తీసుకుంటారు?
0: ఇప్పుడు నేను చెప్పినట్టు ఇదివరకు ఏంటంటే పిల్లల్లో గుండె జబ్బులు చాలా, అంటే మామూలుగా పెద్దవారిలో చేయటం కంటే పిల్లల్లో చేయటం అనేది ప్రొసీజర్స్ చాలా కష్టతరం. ఎందుకంటే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, వాళ్ళ గుండెలు కూడా చాలా చిన్నగా ఉంటాయి, వాటికి చేయటం అనేది కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనకు అవైలబుల్ డివైజెస్ కానీ వీటన్నిటితో చాలా ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రంధ్రాలు క్లోజ్ చేయటం అనేది చాలా కామన్గా చేసే ప్రొసీజర్ అయిపోయింది. ఇదివరకు వాటికి కూడా ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. తర్వాత ఈ టాఫ్ అనేది కూడా ఇప్పుడు పూర్తిగా, ఇదివరకు దీనికి ప్రాపర్గా సర్జరీ అనేది అవైలబుల్గా ఉండేది కాదు. ఇప్పుడు చాలా సెంటర్స్లో ఈ టాఫ్ కూడా సర్జరీ అనేది పూర్తిగా కంప్లీట్ కరెక్షన్ అనేది చేయటం జరుగుతుంది. మనకు గవర్నమెంట్లోనే ఇప్పుడు శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్ అని మనకు తిరుపతిలో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ పిల్లల గుండెల జబ్బుల కోసమే ఒక హాస్పిటల్ను కూడా పెట్టడం జరిగింది మన టీటీడీ సంస్థ. అక్కడ పూర్తిగా మనకి గుండె జబ్బులు ఎక్స్క్లూజివ్గా పిల్లల గుండె జబ్బులకే మనకు ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుతూ ఉంది. సో ఈ పిల్లల జబ్బులు, పిల్లలకు వచ్చే గుండె జబ్బులు ఇదివరకట్లా కాకుండా చాలా వరకు పూర్తిగా ఆపరేషన్ కానీ లేకపోతే ఆపరేషన్ లేకుండా డివైజులతో కానీ చాలా వరకు ఇప్పుడు క్యూర్ చేసే అవకాశం ఇప్పుడు మనకి లభిస్తుంది.
1: డాక్టర్ గారు, ఈ మేనరికాల గురించి మీరు చెప్పారు, మేనరికాల్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇట్లాగా కంజనిటల్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది అని. కానీ కొంతమంది కొట్టిపడేసి అట్లా అట్లా చేసుకుంటారు, ఆస్తి బయటకు పోకూడదు లేదా ఇంకొకటి అని. ఈ మేనరికాలు చేసుకోవడం దాని ద్వారా వచ్చేటటువంటి పరిణామాలు గుండెకి కానీ మిగతా వాటికి కానీ చెప్పండి.
0: డెఫినెట్గా అండి, మేనరికం వల్ల చాలా వరకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి పిల్లల్లో ఈ జెనెటిక్ డిఫెక్ట్స్. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ రాయల్ ఫ్యామిలీ చూసుకుంటే వాళ్ళందరూ ఏంటంటే రాయల్టీ అనేది మనకి బయటకు వెళ్ళకూడదని చెప్పి మీరు అన్న కాన్సెప్ట్లోనే ఈ ఇంగ్లీష్ రాయల్ ఫ్యామిలీస్ అన్నీ వాళ్ళల్లో వాళ్లే పెళ్లి చేసుకోవటం, వాళ్ళ ఫ్యామిలీస్లో చేసుకోవటం వల్ల వాళ్ళందరికీ హీమోఫీలియా అని ఒక జబ్బు మనం ఉందని చాలా చోట్ల చదివే ఉంటాం. ఈ హీమోఫీలియా ఏంటంటే అది ఒక బ్లీడింగ్ డిజార్డర్. మనకి ఎక్కడైనా కట్ కానీ ఏమన్నా దెబ్బ తగిలినా బ్లీడింగ్ ఆగకపోవటం, ఇటువంటి జబ్బు మనకి రాయల్ ఫ్యామిలీస్లో చూసాము. అలాగే ఎప్పుడైనా సరే మనకి ఈ మేనరికం అనేది జరిగితే గనక వాళ్ళల్లో గుండె ప్రాబ్లమ్స్ అనే కాదు, రకరకాల ప్రాబ్లమ్స్, వేరే ప్రాబ్లమ్స్, అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇప్పుడు జెనెటిక్ డిఫెక్ట్స్, టర్నర్ సిండ్రోమ్ అంటాం, ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అంటాం, బుద్ధిమాంద్యం, మెంటల్ రిటార్డేషను, లేకపోతే డౌన్ సిండ్రోమ్ అంటే పొట్టిగా ఉండటం, వాళ్ళు ఎదుగుదల లేకపోవటం, కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం, కొంతమంది పిల్లలు పొట్టిగా ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోతూ ఉంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలామందికి మేనరికాల్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు మేనరిక మ్యారేజెస్ అనేది అవాయిడ్ చేయటమే బెటర్.
1: అలాగే షాక్ కి ఎట్లైనా గురైనా కొంత కొంతమంది పిల్లలు, ఎక్స్ప్లాయిటేటెడ్ చిల్డ్రన్, అలాంటి వాళ్ళు ఏదైనా చూడకూడనటువంటివి చూడడం, ఇంట్లో ఎక్కువగా వైలెన్స్ ఉండి బాగా బాల్యంలోనే వాళ్ళు చాలా ఎక్కువ ఇబ్బందులకి గురైనటువంటి వాళ్ళలో కూడా ఏదైనా అంటే గుండెకి కానీ లేదా మిగతా వాటికి కానీ సంబంధించినటువంటివి వస్తాయా?
0: డెఫినెట్గా అండి. అంటే పిల్లల్లో ఏమైనా షాక్కు గురవటం, లేకపోతే బాల్యంలో వాళ్ళు ఏమన్నా అంటే అధిక స్ట్రెస్కి లోనవటం, అంటే ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోయినా, అంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ కానీ ఇటువంటి వారిలో ఏంటంటే మానసిక ఇబ్బందులు అధికంగా ఉండే అవకాశం. ఇలా ఇటువంటి మానసిక ఇబ్బందులు ఉంటే వీళ్ళు పెద్దయిన తర్వాత రకరకాల హ్యాబిట్స్కి అలవాటు పడటం, స్మోకింగ్, డ్రగ్ అబ్యూజు, లేకపోతే ఆల్కహాలు, వీటన్నిటికీ అలవాటు పడటం, వాటికి బానిసలు అవటం, దానివల్ల గుండె జబ్బులు రావటం అనేది మనం చూస్తూ ఉంటాం.
1: తర్వాత డాక్టర్ గారు, ప్రెగ్నెంట్ లేడీస్ బాగా హారర్ మూవీస్ చూడటము, లేకపోతే అగైన్ వాళ్ళు కూడా అగైన్ షాక్కి ఏదైనా గురి అవటము, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ అట్లా చూడటము, ఇంకా ఇలాంటివి ఏమైనా జరగరానటువంటి విషయాలు జరిగినా, యాక్సిడెంట్స్కి ఏదైనా గురైనా, అలాంటి సందర్భాల్లో కూడా ఏమైనా ఈ కంజెనిటల్ డిజార్డర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా?
0: ప్రెగ్నెంట్ లేడీసు అంటే షాక్కి గురవటం, ఎక్కువ పెద్ద పెద్ద శబ్దాలకి ఎక్స్పోజ్ అవటం, ఇటువంటి జరిగినప్పుడు ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువగా అంటే మనకి నెలలు నిండక ముందే డెలివరీ అవటం అనేది మనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి బేబీ అనేది పూర్తిగా తయారయ్యి పూర్తిగా అన్ని అవయవాలు ప్రాపర్గా తయారవడానికి కనీసం 32 వారాలు అనేది మనకి చాలా వరకు అవసరం. 32 వారాల లోపు డెలివరీ అయినట్లయితే మనకి ఊపిరితిత్తులు, గుండె ఇవన్నీ పూర్తిగా తయారవకుండానే బయటికి రావటం జరుగుతుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం అందులో కూడా అడ్వాన్స్డ్ కేర్ అనేది, నియోనేటల్ కేర్ అంటాం, అడ్వాన్స్డ్ నియోనేటల్ కేర్ సెంటర్స్ ఉండి వాళ్ళని ఏంటంటే ఇంక్యుబేటర్లో అది పెట్టి వాళ్ళని ప్రాపర్గా నెలలు నిండే వరకు వాళ్ళని జాగ్రత్తగా కేర్ ఇచ్చి వాళ్ళు చేయటం వల్ల చాలా వరకు నవజాత శిశువులకు కూడా ఒకవేళ ఏమైనా ఇబ్బందులున్నా చాలా మందికి మనం క్యూర్ చేయటం అనేది జరుగుతుంది.
1: కాబట్టి కంజెంటల్ డిజార్డర్స్ లో కొంత ఏదైనా కొన్ని కొన్ని హ్యాపెనింగ్స్ వల్ల కూడా జరగచ్చు, లేదా మ్యాన్రికాల వల్ల జరగచ్చు, ఏదైనా కానీ ఎక్కువగా అంటే సర్జికల్ గానే ఎక్కువగా మీట్ అవుతారండి?
0: సర్జికల్ గా చేయొచ్చండి. అంటే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుందండి. ముఖ్యంగా ఈ రంధ్రాలు అనే మెయిన్గా ఏఎస్డి, విఎస్డి, పీడిఏ, ఈ రంధ్రాలు ఏదైతే ఉన్నాయో చాలా వరకు 90% వాటికి ఆపరేషన్ అవసరం లేకుండానే చికిత్స ఇప్పుడు లభ్యం అవుతుందండి. ఈ సైనోటిక్ కంజనేటల్ హార్ట్ డిసీజెస్ ఏదైతే, కాంప్లెక్స్ కంజనేటల్ హార్ట్ డిసీజెస్కి మాత్రం ఆపరేషనే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఆపరేషన్ కూడా చాలా తక్కువ కాంప్లికేషన్స్తో చేసే సెంటర్స్ వచ్చేసినాయి. పూర్తిగా ఎక్స్క్లూజివ్గా పీడియాట్రిక్ గుండె జబ్బులే చూసే వైద్యులు కూడా ఇప్పుడు ఉన్నారు. అంటే ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు కార్డియాలజీ గుండె జబ్బులు విభాగంలోనే ఎక్స్క్లూజివ్గా పిల్లల జబ్బుల వరకే చూసే స్పెషలిస్టులు కూడా ఇప్పుడు ఉన్నారు. కాబట్టి ఎటువంటి జబ్బునైనా సరే ట్రీట్ చేసే అవకాశం ఇప్పుడు ఉంది.
1: పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ లేదా కార్డియో సర్జన్స్ కూడా,
0: పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నారు. కాబట్టి ఎటువంటి జబ్బునైనా సరే ట్రీట్ చేసే అవకాశం ఇప్పుడు ఉంటుంది.
1: డాక్టర్ గారు చాలా ధన్యవాదాలండి. ఈ ధారావాహికలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. వచ్చే కార్యక్రమంలో గుండె లయలో ఇబ్బందులు, పర్యవసానాలు, చికిత్స, ముఖ్యంగా ఈ పేస్ మేకర్స్ వాటిలో రకాలు, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చే లక్షణాలు విషయాల గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటామండి. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు గుండె జబ్బులు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధారావాహికలో పిల్లల్లో గుండె జబ్బులు, అనువంశికత, డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం విన్నారు.

0: ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: నిషేధించే సస్యరక్షణ మందులకు ప్రత్యామ్నాయాలేంటో తెలుసుకుందాం. మన ప్రభుత్వం తాజాగా 27 రకాల రసాయన మందులను నిషేధించడానికి సమాయత్తం అవుతోంది. ఈ 27 రసాయన మందుల్లో 7 కలుపు నివారణ కోసం, 11 పురుగుల మీద, 9 తెగుళ్ల నివారణకు వాడుతూ ఉంటారు. ఈ మందులను వివిధ పంటల్లో గత 4-5 దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే పర్యావరణానికి, మనుషులకు, జంతువులకు దీర్ఘకాలంలో హాని కలిగించే స్వభావం కలిగి ఉండటం వల్ల వీటిని పంటల మీద ఉపయోగించేందుకు మన దేశంలో ఆంక్షలు విధించబోతున్నారు. అట్రాజిన్, బ్యూటాక్లోర్, 2,4-D ఆక్సిఫ్లోరోఫెన్, పెంటిమిథాలిన్, సల్సో సల్ఫిరాన్ వంటి కలుపు మందులు, ఎసిఫేట్, మోనోక్రోటోఫాస్, కార్బోబ్యూరాన్, డైఫెన్థురాన్, క్లోరిఫైరిఫాస్, క్వినాల్ఫాస్, థయోడికార్బ్, డెల్టామెథ్రిన్, మలాథియాన్, డైకోపాల్ వంటి క్రిమిసంహారక మందులు, అలాగే క్యాప్టాన్, కార్పండిజమ్, డైకోపాల్, డినోక్యాప్, మాంకోజబ్, థయోఫానిట్, మిథైల్, థైరామ్, జినెబ్, జైరమ్ వంటి తెగుళ్ల మందులు ఈ జాబితాలో ఉన్నాయి. నిషేధించే కలుపు మందులకు ప్రత్యామ్నాయాలను కనుక మనం చూసుకున్నట్లయితే, అట్రాజిన్ ఇప్పటి వరకు మొక్కజొన్న, జొన్న, చెరకు పైర్లలో వాడుతూ ఉన్నారు. దీనికి బదులుగా మొక్కజొన్న, జొన్న పైరు విత్తిన వెంటనే ఎకరాకు 1.5 నుంచి 2 లీటర్ల అలాక్లోర్ 50% ద్రావకం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చెరుకు పంటలో ముచ్చలు నాటిన వెంటనే లేదంటే 1-2 రోజుల్లో ఎకరాకు 1 కిలో మెట్రిభుజన్ 70% పొడి మందు లేదంటే అలాక్లోర్ 50% ద్రావకం, అంటే వీటిలో ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. బ్యూటాక్లోర్ ఎక్కువగా వరి, వేరుశనగ, అపరాలు వంటి అనేక పైర్లలో వాడుతూ ఉంటారు. దీనికి బదులుగా వరిలో కలుపు నిర్మూలన కోసం ప్రిట్లాక్లోర్, అనిలోఫాస్, ఆక్సడయార్జిలు వంటి మందులు సిఫార్సు చేసిన విధంగా వాడుకోవచ్చు. వేరుశనగ అపరాలు విత్తిన వెంటనే ఎకరాకు 1.5 నుంచి 2 లీటర్లు అలాక్లోర్ 50% ద్రావకం లేదా ఇమిజితాఫిర్ 10% ద్రావకం, అంటే పెర్ష్యూట్, వీటిల్లో ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వాడుకోవచ్చు. 2,4-D, దీన్ని 2,4-D సోడియం సాల్ట్, 2,4-D అమైనో సాల్ట్ ద్రావకం రూపంలో ఎక్కువగా వరి, చెరకు, మొక్కజొన్న, జొన్న మొదలైన పంటల్లో వెడల్పాటి మొక్కల నిర్మూలన కోసం వాడుతూ ఉంటారు. దీనికి బదులుగా వరిలో బిస్పైరిబాక్ సోడియం, ఇథాక్సి సల్ఫిరాన్, మెట్ సల్ఫిరాన్, మిథైల్, దీంతోపాటు క్లోరిమిరాన్, ఇథైల్ వంటి మందులు సిఫార్సు చేసిన విధంగా వాడుకోవచ్చు. చెరకులో 4 రోజులప్పుడు ఎకరాకు 500 గ్రాముల మెట్రిభుజన్ 70% పొడి లేదంటే మెట్ సల్ఫిరాన్, మిథైల్, దీంతోపాటు క్లోరిమిరాన్, ఇథైల్ 20% పొడి, అంటే ఆల్ మిక్స్, వీటిల్లో ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కజొన్న విత్తిన 20-25 రోజుల

ఉన్నప్పుడు ఎకరాకు 24 మిల్లీలీటర్ల టాప్రామిజోన్ 33.6% ద్రావకం లేదా 120 మిల్లీలీటర్ల టెంబోట్రియాన్ 34.4% పొడి, వీటిల్లో ఏదో ఒకదాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆక్సిఫ్లోరోఫిన్ను ఎక్కువగా ఉల్లి వెల్లుల్లి పైరలు విత్తిన వెంటనే లేదంటే నాటిన తర్వాత వాడుతూ ఉంటారు. దీనికి బదులుగా ఉల్లి వెల్లుల్లిలో విత్తిన లేదంటే నాటిన వెంటనే ఎకరాకు 600 మిల్లీలీటర్ల ఆక్సాడయార్జిల్ 6% ద్రావకం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పిండి మిథాలిన్ను ఎక్కువగా అపరాలు, పత్తి, మిరప, వేరుశనగ మెట్ట, వరి మొదలైనటువంటి అనేక పైర్లలో విత్తిన వెంటనే కలుపు రాకుండా విరివిగా వాడుతూ ఉంటారు. దీనికి బదులుగా ఆయా పైర్లలో సిఫార్సు చేసిన మందులు వాడాల్సి ఉంటుంది. సల్ఫోసల్ఫ్యూరాన్ను గోధుమ పంటల్లో వచ్చే గడ్డిజాతి మొక్కల నిర్మూలన కోసం వాడుతూ ఉన్నారు. దీనికి బదులుగా గోధుమలో ఫినాక్సిడన్ వంటి అనేక మందులున్నాయి. ఇక తెగులు మందులకు ప్రత్యామ్నాయాలు కనుక మనం చూసుకున్నట్లయితే, వరిలో విత్తన శుద్ధికి క్యాప్టాన్ లేదా థైరామ్ లేదా కార్బన్ డీజమ్లకు బదులుగా కార్బాక్సిన్ 2 గ్రాములు లేదంటే ట్రైసైక్లోజోల్ 2 గ్రాములు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయడం ద్వారా విత్తనం నేల ద్వారా సంక్రమించి తెగుళ్లను అదుపులో ఉంచుకోవచ్చు. పట్టకుళ్ళు, మానిపండు తెగుళ్ల నివారణ కోసం కార్బన్ డీజం బదులు ప్రోపికొంజోల్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కజొన్నలో విత్తన శుద్ధి కోసం మాంకోజెబ్ లేదంటే థైరామ్ లేదంటే క్యాప్టాన్ బదులుగా కిలో విత్తనానికి ట్రైకోడర్మా 10 గ్రాములు కలిపి శుద్ధి చేసి లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు. టర్సికం ఆకు ఎండు, తుప్పు తెగులు, పాముపడ తెగుళ్ల నివారణ కోసం మాంకోజెబ్ లేదంటే కార్బన్ డీజమ్లకు బదులుగా ప్రోపికొంజోల్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. జొన్నలో విత్తన శుద్ధి కోసం థైరామ్ లేదంటే క్యాప్టాన్ బదులుగా ట్రైకోడర్మా 10 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి. గింజబూజు, బంకకారు తెగుళ్ల నివారణ కోసం క్యాప్టాన్ లేదంటే మాంకోజెబ్ బదులుగా ప్రోపికొంజోల్ 0.5 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సజ్జలో విత్తన శుద్ధికి థైరామ్ బదులుగా ఆప్రాన్ SD 35 కిలో విత్తనానికి 6 గ్రాముల చొప్పున కలిపి విత్తుకోవాలి. తేనె బంక తెగులు నివారణ కోసం మాంకోజబ్ లేదంటే కార్బన్ డీజం లేదా థైరామ్ బదులు ప్రోపికొంజోల్ 0.5 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కందిలో వెర్రి తెగులు వ్యాప్తి చేసే నల్లి నివారణ కోసం కెరాథన్ బదులు 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని 1 లీటర్ కలిపి వారానికి ఒకసారి చొప్పున 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పెసర్లో విత్తన శుద్ధి కోసం థైరామ్ లేదా క్యాప్టాన్ లేదంటే మాంకోజెబ్ లేదా కార్బన్ డీజంలకు బదులు ట్రైకోడర్మా 10 గ్రాములు చొప్పున కిలో విత్తనానికి కలిపి తెగుళ్ల బారి నుండి పంటను రక్షించుకోవచ్చు. బూడి తెగుళ్ళ నివారణ కోసం కార్బన్ డీజం లేదా థయోఫానెట్ మిథైల్ లేకపోతే కెరాథేన్ బదులు హెక్సాకొంజల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రోపికొంజల్ 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు మందులు మార్చి పిచికారీ చేసుకోవాలి. సెర్కోస్పెరా ఆకుమచ్చ తెగుళ్ల నివారణ కోసం కార్బన్ డీజం లేదంటే థయోఫానెట్ మిథైల్ బదులు 2 మిల్లీలీటర్ల హెక్సాకొంజోల్ లేదా 1 మిల్లీలీటర్ల ప్రోపికొంజోల్ చొప్పున 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. మినుములో కార్బన్ డీజం లేదా మాంకోజెబ్ బదులు కిలో విత్తనానికి ట్రైకోడర్మా 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేస్తే తెగుళ్ల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. కొరినోస్పొరా ఆకుమచ్చ తెగుళ్ల నివారణ కోసం మాంకోజెబ్కు బదులు కాపరాక్సిక్లోరైడ్ను 3 గ్రాములు లేదా ప్రోపికొంజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొంజోల్ 2 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రోపికొంజోల్, హెక్సాకొంజోల్ మందులు ఆంత్రాక్నోస్ తెగుళ్లను కూడా నివారిస్తాయి. తుప్పు తెగులకు మాంకోజెబ్ డినోకాబ్ బదులు బేలిటాన్ 1 గ్రాము 1 లీటర్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఇక శనగలో అయితే థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా కార్బన్ డీజంకు బదులు 1.5 గ్రాముల టెబ్యూకొంజోల్, ఆ తర్వాత 10 గ్రాముల ట్రైకోడర్మా పొడిని కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసి విత్తినట్లయితే విత్తనం నేల ద్వారా ఆశించే తెగుళ్లను చాలా వరకు అరికట్టుకోవచ్చు. పశువుల ఎరువులో వృద్ధి చేసిన ట్రైకోడర్మాను ఆఖరి దిక్కులో కలపడం ద్వారా వేరుకుళ్ళు తెగుళ్లను తగ్గించుకోవచ్చు. వేరుశెనగలో అయితే మాంకోజెబ్కు బదులుగా టెబ్యూ కొంజలు 1 గ్రాము లేదంటే ట్రైకోడర్మా 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. తిక్క ఆకుమచ్చ తెగుల నివారణ కోసం మాంకోజెబ్ కార్బన్ డీజంలకు బదులు క్లోరోథలోనిల్ 2 గ్రాములు లేదా హెక్సా కొంజల్ 2 మిల్లీలీటర్లు లేదా టెబ్యూ కొంజలు 1 మిల్లీలీటర్ చొప్పున 1 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. తుప్పు తెగుల నివారణ కోసం మాంకోజెబ్ బదులు క్లోరోథలోనిల్ 2 గ్రాములు వాడుకోవాలి. కుళ్ళు తెగులకు కార్బన్ డీజం

0: 5 గ్రాముల డైఫెన్ కొంజోల్ కానీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. బూజు తెగులు నివారణ కోసం మెట్లాక్సిల్ మాకోజెబ్ మిశ్రమం బదులు కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి. చెరుకులో అనాసకుళ్ళు తెగులు అరికట్టడానికి ముచ్చెలను కార్బన్ డీజం బదులు ప్రోపికొంజల్ 0.2 మిల్లీలీటర్లు లేదా ట్రయాడిమినాల్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి, అంటే 60 మిల్లీలీటర్లు 300 లీటర్ల నీటిలో కలిపి నాటడానికి ముందు 15 నిమిషాలు ముంచి శుద్ధి చేసుకోవాలి. వలయ పుచ్చ తెగులు నివారణ కోసం కార్బన్ డీజం లేదా మాంకోజెబ్ బదులు కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాముల చొప్పున, తుప్పు తెగులకు మాంకోజెబ్ బదులు ప్రోపీన్ నెబ్ 2.5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా ప్రత్యామ్నాయ మందులతో పాటు సమగ్ర సస్యరక్షణ పాటించడం ద్వారా కలుపు తెగుళ్లు నివారించి అధిక ఫలసాయం పొందటానికి రైతులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రసార విశేషాలు వింటారు. 7:15 పంట సిములు కార్యక్రమంలో తొలకరిలో జీవాల సంరక్షణలో మెళకువలు. ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ ప్రొఫెసర్ హెడ్ ఎల్పిఎం విభాగం డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నన్నం మధు. అనంతరం వివిధ పంటల్లో బోరాన్ ధాతు లోపం సవరణ వివరాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరత కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో గాడ్జెట్ ఎడిక్షన్ ఇన్ యూత్ అండ్ ఇట్స్ రెమెడీస్ శ్రీమతి బూర్గుల షర్మిల గారి ప్రసంగం. 8:15 తిరిగి 10:45 చిత్రగీతాలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 భలే మాస్టారు నాటిక రచన శ్రీ వేమూరి రామకృష్ణ నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం వింటారు. కుమారి ఎస్ అనూష గారు వయోలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజ్ గారు ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రసార విశేషాలు విన్నారు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: అది హంసధ్వని.
2: ఇది హింసధ్వని.
1: ఈ రెండింటిలో మీరెటువైపు?
2: అహింసా పరమో ధర్మః అన్నారు పెద్దలు.
1: సర్వే జనా సుఖినో.

ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం గుర్తుంచుకోండి. ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్టేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం కొరత అంచనా వేసిన జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నిన్యో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్టేలియా పర్యటన ఈవేళ ప్రారంభమవుతోంది. ఇరు దేశాల మధ్య వారధిగా ఉన్న ప్రవాస భారతీయులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ప్రధానమంత్రి పర్యటన ముఖ్య ఉద్దేశం. 3 రోజుల పాటు ఇండోనేషియాలో విజయవంతంగా పర్యటన జరిపిన అనంతరం ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం ఆస్టేలియాకు వెళ్లే మార్గంలో ఉన్నారు. తన 3 రోజుల ఆస్టేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఆ దేశ ప్రధాని యాంథనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్టేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇరు దేశాల నాయకుల మధ్య జరిగే చర్చల్లో క్రిటికల్ మినరల్స్, సైబర్ సెక్యూరిటీ రంగం, సప్లై చైన్స్ నిలకడ, కొత్తగా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే భారత్ ఆస్టేలియా సీఈఓల ఫోరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార ప్రముఖుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి యోగ్యకర్తలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రాంబణన్ ఆలయాన్ని సందర్శించారు. ఇద్దరు నేతలు 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించగా ప్రధానమంత్రి అక్కడి ప్రధాన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ప్రభువు మాట్లాడుతూ ప్రాంబణన్ ఆలయం భారత ఇండోనేషియా దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత బంధాలకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఈ ఆలయ సముదాయ పరిరక్షణ పునరుద్దరణకు భారత్ అందిస్తున్న మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ ఆలయ సందర్శన తనకెంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని ఇచ్చిందని అభివర్ణించారు.
1: యోగ్యకర్తా కే ఇస్ భవ్య మందిర్ కాంప్లెక్స్ అబ్ జబ్ హమ్ పునర్నిర్మాణ కా కామ్ కర్నే జా రహే హై ఔర్ యే యునెస్కో కా వరల్డ్ హెరిటేజ్ హై దునియా కే దూర్ దూర్ క్షేత్రో మే కహీ పర్ భీ జాయే హమే కహీ న కహీ భారత్ కే సాంస్కృతిక విరాసత్ కే దర్శన్ హోతే హై యే పూరే సౌత్ ఈస్ట్ ఏషియా కా దూసరా సబ్సే బడా హమారీ విరాసత్ కీ పెహచాన్ హై.
0: నిన్న జకార్తాలో ఇద్దరు దేశాల నేతలు రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని అక్కడున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి ఆస్టేలియా పర్యటన గురించి మెల్బోర్న్కు చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్, ఆరోగ్య సంరక్షణ రంగ నాయకుడు, మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్టేలియా గ్రహీత దీపక్ సంఘ్వి ద్వైపాక్షిక సంబంధాలు ఒక సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్ ఆస్టేలియా భాగస్వామ్యం నిర్మాణాత్మకమైన పద్దతిలో అక్కడి అద్భుతమైన భారతీయ ప్రవాస సమాజం సాధించిన విజయాలపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో భారతీయులు కేంద్రీకృతమై ఉన్న నగరాల్లో మెల్బోర్న్ కూడా ఒకటిగా నిలిచిందని సంఘ్వి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహం ప్రవాస భారతీయులకు గుర్తింపును, సామాజిక ఉనికిని ప్రాథమికంగా పెంపొందించిందని ఆయన చెప్పారు. ఒక భారతీయుడిగా ఉండడంలో ఉన్న గర్వాన్ని, గౌరవాన్ని మోదీ బహిరంగ సమాజంలోకి తీసుకొచ్చారని, ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను, ఇంజనీరింగ్ నిపుణులను నిరంతరం తయారు చేస్తూ వారు ఆస్టేలియాలో ఉన్న కీలకమైన సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన శుభాకాంక్షలను యువరాజుకు అందించినట్లు విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. భారత్ కువైట్ దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కువైట్ యువరాజు చూపిస్తున్న నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నందుకు గాను విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు న్యూఢిల్లీలో ఎల్ నీనియో ప్రభావంపై జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 175కి తగ్గిందని వ్యవసాయ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జులైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని ఆయన చెప్పారు.
2: జులై కి అచ్చి బారిస్ సే బోని కి సంభావనాయే బడ్ గయి హై, అబ్ బోని ఔర్ తేజీ సే హోగి. కల్ తక్ 350,85,000 హెక్టర్ మే బోని హుయి హై. మాన్సూన్ మే దేరీ కే కారణ్ తువర్, సోయాబీన్ ఔర్ కపాస్ పర్ థోడా ప్రతికూల్ బోని పర్ ప్రభావ్ పడా హై. అబ్ కిసానో కి యే సలహ ది జా రహీ హై కి ఇన్కి జగహ్ మక్కా, బాజరా ఔర్ మూంగ్ జైసీ ఫసల్ జో కమ్ సమయ మే ఆ జాతీ హై ఉన్కి బువాయి కో ప్రాథమికతా దే.
0: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, ఝార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. జూలై నెలలో వర్షాలు మరింతగా ఊపందుకుంటాయని, తద్వారా ఖరీఫ్ విత్తన సాగు పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. తమ కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సైట్స్ వ్యవస్థ ద్వారా చందాదారుల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈపీఎఫ్ఓ తన సభ్యుల రికార్డుల మొత్తం డేటాబేస్ ను పాత వికేంద్రీకృత వ్యవస్థ నుంచి కొత్త కేంద్రీకృత డేటాబేస్ కు మార్చే ప్రక్రియను పూర్తి చేసిందని కూడా మంత్రి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా ఈపీఎఫ్ సభ్యులు ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ను ఉపయోగించుకోవచ్చు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం అనంతరం ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్టును 15 రోజుల్లోగా సమర్పించాలని శ్రీగంగానగర్ జిల్లా మ్యాజిస్ట్రేట్, పోలీస్ సూపరింటెండెంట్లను కమిషన్ ఆదేశించింది. సమగ్రమైన, వేగవంతమైన విచారణ జరిగేలా చూసేందుకు పోలీస్, వైద్య అధికారులు, ఫారెన్సిక్ ఏజెన్సీలతో సహా సంబంధిత అన్ని సంస్థల మధ్య సమన్వయం ఉండవలసిన అవసరాన్ని కూడా కమిషన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పింది. ఇప్పటివరకు 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను కూడా త్వరగా అరెస్ట్ చేయాలని, నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణను పూర్తి చేయాలని జాతీయ కమిషన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ వేదిక కానుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ రోజు ఈ విషయం తెలియజేశారు. దేశంలోని యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా గేమ్స్ అద్భుతమైన వేదికను అందిస్తాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తృణమూల స్థాయి నుంచి క్రీడా ప్రతిభను పెంపొందించాలనే ప్రధానమంత్రి దృక్పథం ఆధారంగానే ఈ చొరవ ముందుకు సాగుతోందని మంత్రి తెలియజేశారు. ఫీఫా ప్రపంచ కప్ సాకర్ క్వార్టర్ ఫైనల్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా

0: స్విట్జర్లాండ్ జట్లు చివరిది 8 స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నాయి. నాకౌట్ దశ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ఇందులో ప్రతి జట్టు సెమీఫైనల్స్ లో స్థానాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఆడనుంది. శుక్రవారం జరిగే మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 1:30 ప్రారంభమవుతుంది. అలాగే శనివారం అర్దరాత్రి దాటిన తర్వాత జరిగే మ్యాచ్లో స్పెయిన్ బెల్జియంతో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్ నినియో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15 నాటికి పూర్తవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో తొలకరిలో జీవాల సంరక్షణలో మెలకువలు ఈ అంశం గురించి గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీనన్నం మధు.
1: ఈరోజు అందుకు చూసుకున్నట్లయితే రైతు సోదరులకి మరీ ముఖ్యంగా ఈ జీవాలు సాగు చేసుకుంటూ ఉన్నటువంటి రైతు సోదరులకి తొలకరిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి ఈరోజు చర్చ చేసుకుందాం సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన వాతావరణ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎల్లిలో అంటున్నారు దీని వల్ల కూడా వర్షాలు కూడా ఒక పిల్లలు కాదు తగ్గుతాయని మనకు వాతావరణ చెప్తున్నా సార్. అసలు జీవ సంరక్షణ చేపట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి ఒకసారి ముందుగా చెప్తాను. సాధారణంగా అంటే వేసవికాలం నుంచి వర్షాకాలం ప్రారంభమయ్యేటప్పుడు వాతావరణ మార్పులు చెబుతూ ఉంటాయండి. మనకి ప్రధానంగా వర్షాకాలం మొదలయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే గాల్లో తేమ అట్లానే ఎక్కువ ఈ వర్షాలం వల్ల పశువుల్లో రకరకాలైనటువంటి వ్యాధులు పొందే అవకాశం ఉంటుందండి. ప్రధానంగా ఏంటంటే ఈ పక్షి కలుషితం కావడం కానీ మేత నీరు కలుషితం కావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి రైతు సోదరులు ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళ జీవాలని పరిరక్షించుకోవచ్చు. అలాగే ఏదైనా అనేటటువంటి ఈ ప్రభావం ఉన్నప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు గొర్రెల మేకలు తీసుకున్నట్లయితే దాని నుంచి కూడా మనం బయటపడవచ్చు. సార్, రైతు సోదరులు ముందుగా ఈ వర్షాకాలం ప్రారంభం అవడానికి ముందు ఈ గొర్రెల శ్రద్ధ ఉంటాయి కదా, ఇందులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సాధారణంగా ఈ గొర్రెలు మేకలు అనేటివి వర్షానికి తెచ్చినప్పుడు వాటిలో వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుందండి. వర్షం చలి వీటి వల్ల ఏమవుతుందంటే గొర్రెలు ఫ్రీక్వెంట్ గా వర్షాకాలంలో తగ్గడం వల్ల అనేటువంటి న్యూమోనియా అనేటువంటి ప్రధానమైనటువంటి సమస్య వస్తుంది. కాబట్టి ముందుగానే మనం షెడ్లో ఏదైతే కాలుతున్నాయో వాటన్నింటి కూడా శుభ్రంగా రిపేర్ చేసుకోవాలి. అట్లానే ఈ ద్వారాలు కూడా చెమ్మలాగే కాకుండా శుభ్రంగా రిపేర్ చేసుకోవాలి. ప్రధానంగా ఈ గాలి నిలుపులు ధారాళంగా ఉండేటట్టు ముఖ్యంగా శుభ్రంగా ఉన్నప్పుడు లేకుండా చూడాలి.
2: ఈ మురుగుని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటారు?

0: వాళ్ళు ఏ విధంగా క్లీన్ చేస్తారు?
1: ఇది చాలా ముఖ్యం. వర్షాకాలంలో కలుషితంగా అయినప్పుడు ఏమని జరుగుతుందంటే వ్యాధికారక క్రిములన్నీ వేసుకోవాలండి. అలానే మనం గనక పాక నేల గనక అయినట్లయితే దాన్ని వర్షాకాలం ముందుగానే కనీసం ఉన్నట్లయితే బాగా ఉంటుంది. అట్లానే షెడ్ల చుట్టూ కూడా మురుగునీరు కానీ నిలవకుండా దూరంగా వెళ్లేటట్లు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మలమూత్రాలు కూడా దూరంగా మనం ఏదైతే ఉంటుందో గుంట తీసి గుంట లోపల వేయాలన్నమాట.
0: తర్వాత సార్, ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ గొర్రెలకి మేత అలాగే ఏదైనా దాణా కూడా ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలంటారు రైతులు?
1: సాధారణంగా ఈ వర్షాకాలంలో గొర్రెలు మేకలు బయటకు వెళ్ళినప్పుడు నీరు నిలబడి ఉంటుందండి. అలాంటి ప్రదేశాల్లో మేపకూడదు. మేపినప్పుడు ఏమవుతుందంటే ఆ నీరంతా కూడా కలుషితమై ఉంటుంది. ఈ చుట్టూ మలమూత్రాలతో కలుషితమై వాటి ద్వారా రకరకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వర్షాకాలంలో లేత పచ్చిగడ్డి ఉంటుంది. ఈ లేత పచ్చిగడ్డిని మనం ఎక్కువగా మేపకూడదు. వాటిని మేపడం వల్ల అంటే గొర్రెలు మేకల్లో రకరకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అజీర్తి సమస్య అనేది వస్తుంది. ఎందుకు అజీర్తి వస్తుందంటే ఇవి లేతగా ఉంటాయి కాబట్టి అవి ఫెర్మెంటేషన్ తొందరగా కావడం వల్ల ఈ కడుపులో ఏదైతే ఈ గ్యాస్ ఉత్పత్తి అనేది ఎక్కువగా జరిగి తద్వారా అసౌకర్యానికి గురవుతూ ఉంటాయన్నమాట.
0: తర్వాత తాగునీరు కూడా అంతే ఇంపార్టెంట్ కదా.
1: అవునండి,
0: ఈ తాగునీటి విషయంలో రైతు సోదరులు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సాధారణంగా గొర్రెలు బయట నీరు తాగకుండా చూడాలండి. గొర్రెల్ని మేకల్ని బయటకు వదిలేటప్పుడే షెడ్లలో పూర్తిగా వారు నీరుని పెట్టాలి. నీరుని పెట్టి మాత్రమే బయటకు వదలాలి. సాధ్యమైనంత వరకు అవి నిలబడి ఉన్నటువంటి నీళ్లనే తాకూడదు. అలాంటి నీళ్లలో జలగరోగాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అట్లానే రకరకాల వ్యాధికార క్రిములు కూడా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా పరిశుభ్రమైన నీటినే ఇవ్వాలి. ఒకవేళ కనుక నీరు అనుమానం కనుకున్నట్లయితే మనం బ్లీచింగ్ పౌడర్ ని కలుపుకోవచ్చు అన్నమాట. క్లోరిన్ ద్రావణం అంటారు, కలుపుకొని చేసుకోవచ్చు
0: సార్. అలాగే వర్షాకాలంలో మనకి గొర్రెల్లో ఎక్కువ చూసే ఈ నట్టలు అనేది చూస్తూ ఉంటాం కదా, ఈ నట్టల నివారణ ఏ విధంగా చేసుకోవాలంటారు?
1: సాధారణంగా వర్షాకాలంలో అతిపెద్ద సమస్య ఏంటంటే అంతర్పరాన్న జీవులు అండి, నట్టలు. ఇవి ఏం చేస్తాయంటే వర్షాకాలం ఎప్పుడైతే మొదలవుతుందో గాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. అట్లానే తేమ ఈ టెంపరేచర్ కూడా 20-30 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఏదైతే ఉందో అవి గుడ్ల నుండి లార్వా అనేది ఉత్పత్తి కావడానికి మంచి అవకాశం అనేటువంటి అనువైనటువంటి కాలం అన్నమాట. ఈ విధంగా గుడ్లన్నీ కూడా పిగిలి లార్వాలు అవుతాయి. ఈ లార్వాలు ఏం చేస్తాయి అంటే ఈ వర్షపు నీరు ద్వారా డిస్పర్స్ అయిపోతాయి. మొత్తం డిస్పర్స్ అయిపోయి వాటి పచ్చికంతా కూడా పట్టేస్తాయి. పట్టేసిన తర్వాత ఏదైతే ఈ మనం జీవాల్ని బయటకు వదులుతామో ఆ పచ్చికను మేసినప్పుడు ఆ లార్వాలు అనేవి వాటి లోపలికి వెళ్లిపోయి అవి పరాన్న జీవులుగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా గొర్రెలు మేకలు మేసేటప్పుడు ఇవన్నీ కూడా ఆకులకి అట్లానే మొదళ్ల ప్రదేశంలో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ లార్వాలు ఇవన్నీ కూడా లోపలికి వెళ్లిపోయి తద్వారా వీటిల్లో 3 రకాలైనటువంటి ఈ పరాన్నజీవులు ఉంటాయి. ఏలిక పాములు లేదా గుండ్రటి పురుగులు అంటారు, అట్లానే బద్ది పురుగులు అంటారు, ఈ కార్జిపు జలగలు అంటారు. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి వ్యాధులను కలుగజేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీటి నివారణ చర్యలు అనేవి రైతులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.
0: ఎలా చేస్తారు సార్? ఈ నట్టల నివారణకి మందులు గానీ టీకాలు గానీ ఉన్నాయా?
1: ఉన్నాయండి. సాధారణంగా రైతులు ఈ వర్షాకాలం మొదలయ్యేటప్పుడే ముందుగానే వాటికి ఏ లోపల పారాసైట్ ఉందనేది ఈ పెంటికల్ని పరీక్ష చేయించుకోవాలండి. పెంటికల్ని తీసుకెళ్లి మనం లోకల్ గా ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్స్ దగ్గర వాళ్ళు పరీక్ష చేస్తారు. పరీక్ష చేసినప్పుడు ఏ పురుగు ఉందనేది చెప్తారనమాట. దానికి సంబంధించినటువంటి మందులు అనేవి చెప్తారనమాట. ముఖ్యంగా ఆల్బెండజోల్ లేదా ఫెన్బెండజోల్ అనేవి ఈ గుండ్రటి పురుగులు వాటికి వాడతారు. అది 5 నుంచి 10 మిల్లీగ్రాములు పర్ కేజీ బాడీ వెయిట్కి వాడాలన్నమాట. అట్లానే ఈ జలక్ గనక ఉన్నట్లయితే ఆక్సిక్లోజనైడ్ అనేటటువంటి మందును వాడుకోవచ్చు. రఫాక్సినైడ్ అనేటువంటి మందుల్ని అది కూడా 5 నుంచి 10 మిల్లీగ్రాములు వాడుకోవాలి. అట్లానే సిస్టోనిల్ అనేటువంటి బద్ది పురుగులు ఇట్లాంటివి ఉన్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా పశు వైద్యుని సలహా తీసుకుని వాడుకోవచ్చు అనమాట. తప్పనిసరిగా ఒకసారి చేయాలి. అలానే వర్షాకాలం మధ్యలో కూడా వీటి పెంటికలను మళ్ళా పరీక్ష చేయించుకొని, ఎందుకంటే అవి రోజు బయటకు వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి నీళ్లు మేత తీసుకుంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ నట్టల నివారణకి చేసుకోవాలండి
0: సార్. అలాగే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గొర్రెల్లో చిటుకు వ్యాధి బాగా ఇబ్బంది పెడుతుంది, ఎందుకు వెంటనే చనిపోయే అవకాశం ఉంది, రైతులకి తీవ్ర నష్టం కూడా వస్తూ ఉంటుంది.
1: అవునండి.
0: ఈ చిటుకు వ్యాధి ఎక్కువగా వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా నిర్మూలించుకోవచ్చు అంటారు?
1: సాధారణంగా చిటుకు వ్యాధి అనేది ముఖ్యంగా తొలకరి వర్షాలు పడిన తర్వాత ఎక్కువగా గొర్రెలు చనిపోతూ ఉంటాయండి. చిటుకు అనేది మనం చిటుకు వేసేంత టైంలో చచ్చిపోతాయండి అవి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ తొలకరిలో పచ్చగడ్డి పెరుగుతుందో ఆ పచ్చగడ్డిని తిన్నప్పుడు పొట్ట లోపల ఏమవుతుందంటే ఆ లేత గడ్డి ద్వారా ఎక్కువ గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుందండి పశువు.

0: అట్లానే ఈ జీవాలు అనేవి వేసవకాలం అంతా మేత దొరకదు. అప్పుడు ఎప్పుడైతే ఈ పచ్చబడుతుందో బాగా ఎక్కువగా తింటాయి. ఈ విధంగా తిన్నప్పుడు లోపల క్లాస్ట్రిడియం పర్ఫరిన్జెన్స్ టైప్ డి అనే టైప్ ఒక క్రిమి ఉంటుందన్నమాట, బ్యాక్టీరియా సూక్ష్మజీవి. ఈ సూక్ష్మజీవి అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది లోపల, అంటే ఎక్కువగా ఫెర్మెంటేషన్ జరగటం, అట్లానే ఎక్కువ గడ్డి తిన్నప్పుడు అది బాగా ప్రబలంగా పెరిగిపోయి టాక్సిన్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎంత బలంగా ఉంటాయంటే టాక్సిన్స్, వెంటనే చచ్చిపోతుంది అది. ఈ చిటికి వేసే అంత టైంలోనే చచ్చిపోతుంది అనమాట. అందుకే దీన్ని చిటికి వ్యాధి అని అంటారు. అందుకని రైతులు ప్రధానంగా ఏం చేయాలంటే, వర్షాకాలంలో జీవాల్ని బయటకు వదిలేటప్పుడు తప్పనిసరిగా వాటికి ఎంతో కొంత ఎండు గ్రాసాన్ని, ఎక్కువ ఫైబర్ ఉన్నటువంటి గ్రాసాన్ని ఇచ్చి బయటకు వదిలినట్లయితే అవి ఎక్కువగా ఇవి తినవు బయట పచ్చికని. అట్లానే పచ్చికని కూడా కంట్రోల్ గా మేపాలండి, ఎక్కువగా మేపకూడదు. ఈ లేత పచ్చిక అనేది చాలా డేంజర్ వాటికి, కాబట్టి మనం తగిన మోతాదులో మేపాలి. అన్నిటికంటే ముఖ్యమైనది వ్యాక్సిన్. దీనికి మంచి వ్యాక్సిన్ ఉంది. 2-3 వారాల ముందు, అంటే తొలకర స్టార్ట్ అయ్యే 2-3 వారాల ముందు గనక ఈటీ వ్యాక్సిన్ అంటారు, ఇంట్రోటాక్సిమియా వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ గనక చేయించుకున్నట్లయితే సుమారు 2-3 నెలల వయసు ఉన్నటువంటి పిల్లల నుంచి ఇది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకున్నప్పుడు వాటిలో ఈ వ్యాధి రాకుండా చూస్తుంది అనమాట. అట్లానే 1 నెల తర్వాత బూస్టర్ డోసు కూడా వేయించుకున్నట్లయితే ఇది కనీసం 1 సంవత్సరం పాటు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరీ కాపాడుతుంది అనమాట.
1: సార్, డాక్టర్ వెంకటశేషయ్య గారు, ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. మనకు ఇదే విధంగా వర్షాకాలంలో పశువులు కూడా బయట మేయడానికి వెళ్తాయి, పచ్చిగడ్డి తీసుకుంటాయి, వాటిల్లో ఎందుకు ఈ చిటుకు వ్యాధులు చూడడం మనం?
0: సాధారణంగా పెద్ద పశువుల్లో చిటుకు వ్యాధి రాదండి. ఎందుకు రాదు అని అంటే, సాధారణంగా ఈ చిటుకు వ్యాధికి సంబంధించినటువంటి ఏదైతే క్లాస్ట్రిడియం పర్ఫరిన్జెన్స్ టైప్ డి ఉంటుందో, ఈ టైప్ డి అనేది ఎక్కువగా కూడా ఈ లేతగడ్డి ఏదైతే ఈ గొర్రెలు మేకలు మేస్తాయో, మేసిన తర్వాత ఆ గడ్డి అంతా కూడా ఎక్కువగా తిన్నప్పుడు అది తొందరగా లోయర్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోతుందండి. లోయర్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోయి ఆ లోయర్ ఇంటెస్టైన్ లో ఏదైతే ఈ క్రిమి ఉంటుందో అది పెరిగి దానికి టాక్సిన్స్ ఉత్పత్తి చేస్తుంది. ఈ పెద్ద పశువుల్లో ఏం జరుగుతుందంటే, సాధారణంగా వాటికి రూమెన్ పెద్దగా ఉంటుందండి, కాబట్టి అవి ఈ గడ్డి తిన్నా గాని వీటికి వాటికి సంబంధించినటువంటి ఆ క్రిమి పెరగడం అనేది జరగదు. అందువల్ల వాటిలో
1: సార్, తర్వాత వర్షాకాలంలో వచ్చే మరొక వ్యాధి చూసుకున్నట్లయితే గొంతు వాపు వ్యాధి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని ఎలా నివారించుకోవాలి?
0: గొంతు వాపు వ్యాధి సాధారణంగా ప్యాస్టరల్లా మల్టోసైడా అని చెప్పి ఒక ఆర్గానిజం క్రిమి ఉంటుందండి. ఈ క్రిమి పశువుల యొక్క శ్వాసనాళాల్లోనే ఉంటుంది. ఇది ఎప్పుడైతే పశువులు ఈ వర్షం వల్ల, అట్లానే వాతావరణ మార్పు వల్ల ఒత్తిడికి లోనవుతాయి, ఒత్తిడికి లోనప్పుడు రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ అంటారు అది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందో ఇవి ప్రబలి వాటిలో ఈ గొంతు వాయడం, తట్లానే ఈ ముక్కులు కారడం ఇవన్నీ కూడా మొదలవుతాయి అనమాట. ఒక్కొక్కసారి ఈ గొంతు బాగా వాచిపోయి శ్వాస కూడా తీసుకోవడం కష్టమైపోయి చచ్చిపోతాయి అనమాట గొర్రెలు. వీటికి కూడా మంచి టీకాలు ఉన్నాయండి. ఈ వర్షాకాలం ప్రారంభానికి ముందే వీటికి హెచ్ఎస్ వ్యాక్సిన్ అంటారు. ఈ వ్యాక్సిన్ ని తప్పనిసరిగా గొర్రెల కాపర్లు వేయించుకోవాలండి. 4 నెలలు వయసున్న దాటినటువంటి పిల్లలన్నిటికీ కూడా, పెద్దవాటికి అన్నిటికీ కూడా తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ చేయించుకున్నట్లయితే ఇది కూడా 1 సంవత్సరం పాటు మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా గొర్రెలను కాపాడుతుంది.
1: అలాగే సార్, మరొకటి గిట్టల కుళ్ళుడు రోగం అంటున్నారు రైతులు, మరి ఇది ఏ విధంగా నిర్మూలించుకోవాలి?
0: సాధారణంగా ఈ వర్షాకాలంలో వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి అండి. ఈ గొర్రెలు మేకలు అనేవి ఎక్కువ ఈ వర్షపు నీళ్లలో తిరిగినప్పుడు గిట్టలు బాగా నానిపోతాయండి. నానినప్పుడు ఈ గిట్టల మధ్య ఉన్నటువంటి, గిట్టల మీద ఉన్నటువంటి చర్మం అనేది బాగా మెత్తగా అయిపోతుంది. ఎప్పుడైతే సాధారణంగా చర్మం అనేది ఈ పశువుల్లో వివిధ రకాలైన వ్యాధులు లోపలికి వెళ్లకుండా ఉండేటటువంటి ఒక బ్యారియర్, ఈ అడ్డుగోడ ఎప్పుడైతే మెత్తబడిపోతుందో రకరకాలైనటువంటి క్రిములు లోపలికి వెళ్లిపోతాయండి. ఏదైతే గిట్టల మధ్య గాలాడక అక్కడ మొట్టమొదటిగా ఈ ఫంగస్ అనేది పెరుగుతుందండి, పాచిపోతాయి. ఎప్పుడైతే పాచిపోతాయో, ఏదైతే గాయాలవుతాయో వాటిలో నుంచి ఫ్యూసోబాక్టీరియం నెక్రోఫోరస్ అనే ఒక బ్యాక్టీరియా అనేది పెరుగుతుందండి. అది పెరిగి మొత్తం కూడా ఈ గిట్టల లోపలంతా కూడా కంప్లీట్ గా తినేస్తుంది. అది దానివల్ల ఏమవుతుందంటే పుళ్ళు పడతాయి, గిట్టలు ఊడిపోతాయి కూడా ఒక్కొక్కసారి, అసలు జీవాలు నడవలేవు, విపరీతమైన దుర్వాసన వస్తుంది. మరి ఇలాంటి ఒక్కొక్కసారి అవి గనక బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏదైతే జీవాలు ఉంటాయో ఆ టాక్సిన్స్ అనేవి రక్తంలోకి కలిసిపోయి చచ్చిపోతాయి కూడా అండి. కాబట్టి తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. గొర్రెల ఫారం బయట అవి లోపలికి వెళ్లేటప్పుడు గాని బయటకు వచ్చేటప్పుడు గాని మైలితుత్త ద్రావణంతో 5% కాపర్ సల్ఫేట్ అంటారు, ఇది బయట దొరుకుతుంది మనకి, కాపర్ సల్ఫేట్ తోటి గోరువెచ్చని నీళ్లు గాని మామూలు నీళ్లైనా పర్లేదు ఒక ఫుడ్ బాత్ అనేది ఏర్పాటు చేసుకోవాలని, అంటే గొర్రెలు దానిలో నుంచి నడిచే విధంగా రైతులు అమర్చుకోవాలన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కాపర్ సల్ఫేట్ అనేది లోపల ఉన్నటువంటి ఈ క్రిములన్నింటినీ కూడా తినేస్తుంది అనమాట. కాబట్టి ఇబ్బంది ఉండదు. సాధ్యమైనంత వరకు ఈ బురదలో గాని లేకపోతే తడిలో గాని గొర్రెలను మేపకుండా చూసుకోవాలి, ఎత్తైన ప్రదేశంలోనే మేపేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ప్రతిరోజు వీటిని గమనించాలి. ఏదైనా కనుక కుంటుతుంటే వెంటనే దాన్ని వేరు చేయాలి.

0: ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సాధ్యమైనంతవరకు ఈ వ్యాధిని మనం నివారించుకోవచ్చు.
1: అలాగే సార్, మూతుపుండ్ల వ్యాధిని ఏ విధంగా నివారించుకోవాలి?
0: ఇది దీన్నే పీపీఆర్ వ్యాధి అని కూడా అంటారండి. ఈ మూతుపుండ్ల వ్యాధి అనేవి పశువుల్లో, ముఖ్యంగా జీవాల్లో, ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటటువంటి వ్యాధి ఇది. వర్షాకాలంలో ఒత్తిడి వల్ల ఎక్కువగా ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి ఈ వ్యాధి వస్తుంది అన్నమాట. ఇది వైరస్ ద్వారా వచ్చేటటువంటి వ్యాధి కాబట్టి తప్పనిసరిగా ఈ వ్యాధి లక్షణాలు ఏముంటాయంటే మూతి చుట్టూ కూడా పుళ్ళి ఏర్పడటం, విపరీతమైన జ్వరం ఉండటం, నోరు దుర్వాసన వస్తుందండి గొర్రెలకి మేకలకు గాని, తర్వాత విపరీతంగా పారతాయి కూడా, చచ్చిపోతాయి అన్నమాట. ఇవి వీటికి మంచి వ్యాక్సిన్ ఉందండి. అయితే ఈ వ్యాక్సిన్ ఇంకొకటి ఏంటంటే మన భారత ప్రభుత్వం వారు ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పశువైద్యశాలల్లో ఫ్రీగా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. ఈ వ్యాక్సిన్ ని తప్పనిసరిగా వేయించుకోవాలి. ఒకసారి గనక వేయించుకుంటే 3 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి గొర్రెల మేకలు. పీపీఆర్ వ్యాక్సిన్ అంటారండి.
1: తర్వాత సార్, వర్షాకాలంలో గొర్రెలకి కడుపుబ్రం వస్తుంది అంటారు, ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా నివారించుకోవాలి?
0: సాధారణంగా అండి వర్షాకాలంలో ఈ కడుపుబ్రం రావడానికి ప్రధానమైన కారణం లేత పచ్చిక. బయట బాగా లేత పచ్చిక ఎక్కువగా తీసుకున్నందు వల్ల ఆ లేత పచ్చిక అనేది డైజెస్టబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే జీర్ణం అయ్యేటటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది. వెంటనే ఒకసారి జీర్ణమైనప్పుడు ఫెర్మెంటేషన్ తొందరగా అయినప్పుడు లోపల గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుందండి. ఈ గ్యాస్ ఏం చేస్తుందంటే వీటిలో శాపోనిన్స్ అని కొన్ని పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు అన్ని కూడా ఒక నొరగలాగా ఏర్పడతాయి అన్నమాట లోపల ఏర్పడి ఆ గ్యాస్ బయటికి పోకుండా మొత్తం గాలి బుడగల్లో నిల్వ చేస్తాయి. దీనివల్ల పొట్ట బాగా విపరీతంగా ఉబ్బిపోతుంది అన్నమాట. ఒక్కొక్కసారి పొట్ట బాగా ఉబ్బిపోయి శ్వాస ఆడకు కూడా చచ్చిపోతాయి అన్నమాట జీవాలు. ఇది ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా తినకుండా చూడాలి. ప్రధానంగా వాటిని బయటకు వదిలేటప్పుడే ఏదైనా ఒక ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఎండు పశుగ్రాసం గానీ, లేకపోతే బాగా ముదిరిన పశుగ్రాసం గానీ, కొంచెం ముదిరిన పశుగ్రాసం మేపినట్లయితే ఈ గొర్రెలు నమ్ములుతాయండి. నమిలినప్పుడు లాలాజలం అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం ఏదైతే ఉందో అది లోపల ఈ గ్యాస్ ఏదైతే ఫామ్ కాకుండా నిరోధిస్తుంది. కాబట్టి వెళ్లే ముందు గనక కొంచెం మనం గనక ఎండు గ్రాసాన్ని ఏదైనా గనక ఇచ్చినట్లయితే అవి ఎక్కువ మేయలేవు, ఎందుకంటే పొట్ట కొంతవరకు ఫిల్ అయి ఉంటది కాబట్టి తప్పనిసరిగా ఈ సమస్య అనేది తగ్గిపోతుంది అన్నమాట.
1: ఏదేమైనా రైతు సోదరులు ఈ వర్షాకాలం అప్పుడు ఎంత తక్కువగా అంటే మేయకుండా చూసుకోవాలి ఈ పచ్చిగడ్డిని.
0: అవునండి
1: సార్. తర్వాత 2 ప్రధానమైన వ్యాధులు చూసుకున్నట్లయితే తెల్లపారుడి వ్యాధి అలాగే రక్త విరోచనాలు కూడా చాలా ప్రధానంగా ఉన్నాయి కదా ఈ గొర్రెలు జీవాలలో.
0: అవునండి.
1: ఈ తెల్లపారుడు వ్యాధి గురించి చెప్పండి సార్, ఇది ఎలా నివారించుకోవాలి?
0: సాధారణంగా ఈ తెల్లపారుడు అనేది ముఖ్యంగా పిల్లల్లో వస్తుందండి. గొర్రె పిల్లల్లో చాలా ఎక్కువగా వచ్చేటటువంటి వ్యాధి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వర్షాకాలంలో తల్లి పొదుగులు అనేవి కలుషితం అవుతాయి. ఈ బురదకి ముఖ్యంగా అపరిశుభ్రమైనటువంటి ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే కలుషితమైన పొదుగుల నుంచి పాలు తాగుతాయో ఇన్ఫెక్షన్ అనేది లోపలికి పోతుంది అన్నమాట. అట్లానే ఈ వర్షాకాలంలో ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది గొర్రెపిల్లల్లో ఈ తడవడం వల్ల. ఎప్పుడైతే ఈ రెండు కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, కలుషితమైనటువంటి పొదుగుల నుంచి పాలు తాగడం వల్ల వాటిలో ఈకోలై అనేటువంటి ఒక బ్యాక్టీరియా అనేది పెరుగుతుందండి. ఏదైతే ఈ బ్యాక్టీరియా పెరిగి లోపల పాలు ఏదైతే జీర్ణ వ్యవస్థ ఉందో వాటిలో మొత్తం కూడా తెల్లగా అవి అరక్క పారతాయి అన్నమాట. దీన్ని తెల్లపారుడు వ్యాధి అని అంటారు. చాలా దుర్వాసనతో కూడినటువంటి పారుడు ఉంటుందన్నమాట. పిల్లలు ఎక్కువగా చచ్చిపోతూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో వర్షాకాలంలో గొర్రెలు పెంచే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లల ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యం అండి. ముఖ్యంగా పాలు తాగేటటువంటి పిల్లలు ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి మొదట జున్ను పాలు బాగా తాగించాలి. అట్లానే తాగించే ముందు పొదుగు బాగా పరిశుభ్రంగా గోరువెచ్చని నీళ్ళలో పొటాషియం పరమాంగనేట్ వేసేసి శుభ్రంగా గోరువెచ్చని కడిగి బాగా పరిశుభ్రమైన పొదుగుల నుంచి పాలు తాగించాలి. పాలు తాగించే సమయం కూడా ఒకటే ఉండాలి. అట్లానే పాలు కూడా పరిమాణం కూడా ఎక్కువ తక్కువ కాకుండా జాగ్రత్తగా తాగించినట్లయితే ఈ సమస్య నివారించుకోవచ్చు అండి.
1: అలాగే రక్త విరోచనాలు కూడా వస్తుంటాయి కదా సార్, ఇదేలాగా?
0: సాధారణంగా ఈ రక్త విరోచనాలు కూడా ఏంటంటే అండి వర్షాకాలంలో తేమ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఐమీరియా అనేటటువంటి ఒక పరాన్నజీవి ద్వారా ఈ రక్త విరోచనాలు కలుగుతాయండి. ఈ ఐమీరియా పరాన్నజీవులు బాగా పెరగడానికి వేడిమి ఏదైతే ఉందో, వర్షం, తేమ, ఈ రెండు కూడా అనుకూలమైనటువంటి సమయం అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఏదైతే ఈ మేతని నీళ్లని కలుషితం చేస్తాయండి. కలుషితం చేసి తద్వారా

0: వాటిలో లోపలికి వెళ్లిపోయి పేగుల్లో చిన్న చిన్న పుళ్ళు కలగజేస్తాయి. ఈ పుళ్ళ నుంచి రక్తం స్రావం అయ్యి అది మలం ద్వారా బయటకు వచ్చి రక్త విరోచనంగా మనకి కనపడతాయి. దానివల్ల ఈ జీవాలు అనేవి, ముఖ్యంగా పిల్లలు, చచ్చిపోతా ఉంటాయి అన్నమాట. తప్పనిసరిగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవాలను ఉంచే దగ్గర తడి ఉండకూడదండి, మొట్టమొదటిగా పొడిగానే ఉండాలి, పొడి ప్రదేశంలోనే ఉంచాలి. పొడి ప్రదేశంలో ఉంచినట్లయితే ఇవి సమస్య రాదు. ఒకవేళ కనుక తడిగా ఉన్నట్లయితే ఏదైనా ఊకను గానీ లేకపోతే సున్నాన్ని, సున్నం కూడా మరి ఈ తేమను పీలుస్తుంది, సున్నం చల్లడం గానీ ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలండి. తప్పనిసరిగా ఏదైతే మనం ముందు జాగ్రత్తలు తీసుకునేవే ముఖ్యం అండి. వ్యాధి రాకుండా ముందుగానే ఏదైతే ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటామో నష్టం అనేది మనం నివారించుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ రక్త విరోచనాలను కూడా మనం అరికట్టవచ్చు.
1: డాక్టర్ వెంకటశేషయ్య గారు, చివరిగా ఈ జీవాలు పెంచుకున్నటువంటి రైతు సోదరులు తొలకర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని పాయింట్లు చెప్పండి సార్.
0: మొట్టమొదటిగా జీవాలకి మంచి గృహవస్తి అనేది కల్పించాలండి. వాటిలో వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గకుండా, ముఖ్యంగా వర్షానికి చలికి గురి కాకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రెండు, మేత నీరు కలుషితం కాకుండా చూసుకోవాలండి. ప్రధానంగా వాటికి ఇచ్చేటటువంటి ఏదైతే ఈ వర్షం ద్వారా ఎక్కువగా కలుషితం అవుతాయి కాబట్టి అవి చూసుకోవాలి. అట్లానే మేపుకు బయటకు వెళ్లేటప్పుడు నీళ్లు నిలబడి ఉన్నటువంటి ప్రదేశాల్లో నీళ్లు తాగించకూడదు. అట్లానే ముందుగానే వెళ్లే ముందే వాటికి నీరు ఇవ్వడం, పరిశుభ్రమైన నీరు ఇవ్వడం చేయాలి. ముఖ్యంగా లేతగడ్డిని బాగా ఎక్కువగా మేపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లానే మనం ముందు చెప్పుకున్నటువంటి వ్యాధులన్నిటికీ కూడా టీకాలు ఉన్నాయండి. ఈ టీకాల్ని తప్పనిసరిగా వేసుకోవాలండి. వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలానే తల్లికి టీకాలు వేసినప్పుడు ఈ జున్ను పాల్లో కూడా వాటి యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఆ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు అండి. కాబట్టి ప్రతి రైతు టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలండి. ఇవే కాకుండా ఏదన్నా గనక ఒక వ్యాధి గాని లేక ఒక సమస్య గాని వచ్చినప్పుడు వెంటనే వేరు చేసుకుని దాన్ని పశు వైద్యం గనక చూపించుకున్నట్లయితే ఆ వ్యాధి వేరే వాటికి అంటకుండా మరి జాగ్రత్తలు తీసుకోవచ్చండి.
1: డాక్టర్ వెంకటశేషయ్య గారు, ధన్యవాదాలండి. తొలకరిలో జీవాల సంరక్షణలో రైతు సోదరులు ఎటువంటి మెళకువలు పాటిస్తే వాళ్ళు వాటికి రోగ నిరోధక శక్తిని పెంచిన వాళ్ళు అవుతారు, అలాగే వాటికి జబ్బులు రాకుండా కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. రైతు సోదరులందరూ ఈ జాగ్రత్తలు పాటించి జీవాల సంరక్షణలో మెళకువలు తెలుసుకుంటారని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.
2: సార్ మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: వివిధ పంటల్లో బోరాన్ ధాతు ఆవశ్యకత, లోప లక్షణాలు, యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. మొక్కలకు అవసరమయ్యే సూక్ష్మ పోషకాల్లో బోరాన్ అతి ముఖ్యమైనది. అతి తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ మొక్కల్లో జరిగే అనేక రసాయనిక చర్యలకు దీని యొక్క అవసరం ఎంతో ముఖ్యమైనది. పూలు ఫలదీకరణ చెందటానికి, హార్మోన్ల కదలిక, ఇంకా కాయల తయారీలో బోరాన్ కీలక పాత్ర వహిస్తుంది. బోరాన్ బోరిక్ యాసిడ్ అనే లభ్యస్థితిలో మొక్కలకు అందుబాటులో వస్తుంది. ఇది మొక్కల్లో నేలలో దాదాపుగా నిచ్చల స్థితిలో ఉంటుంది. మొక్కల్లో కొత్తగా వచ్చే వేర్లు లేత ఆకుల కణజాలాల్లోని శిఖరాగ్రాన ఉంటూ నూతన కణాలని పెంపొందిస్తుంది. కణ పొర నిర్మాణంలోనూ, ఇంకా కణ గోడల నిర్మాణంలో పాలు పంచుకుంటూ జీవద్రవజాలాన్ని, కణాల మధ్య కదలికలను నియంత్రిస్తూ కణ విచ్ఛిత్తి, ఇంకా కణాల ఎదుగుదలలో తోడ్పడుతుంది. పూలల్లో ఉండే పుప్పొడి సక్రమంగా అభివృద్ధి చెంది ఫలదీకరణ చెందటానికి ఉపయోగపడుతుంది. మొక్కల్లో జరిగే వివిధ ప్రక్రియలకు అవసరమైన ఎంజైమ్లు, హార్మోన్ల ఉత్పత్తి కదలికలను ప్రభావితం చేస్తాయి. కాయ అభివృద్ధి దశలో కాయలు సక్రమంగా అభివృద్ధి చెందటానికి బోరాన్ చాలా అవసరం. మొక్కల్లో కణజాలం అభివృద్ధి చెందటానికి న్యూక్లిక్ ఆమ్లం తయారీకి బోరాన్ అవసరమవుతుంది. బోరాన్ లోపానికి గురైన మొక్కల్లో చిగుర్లు వికృతాకారంలో ఉంటాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపుల మీద ఉంటాయి. దీనివల్ల మొక్క కొరచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుండి కొమ్మలు ఏర్పడవు. లేత ఆకులు, ఈనెల మధ్య భాగాలు పసుపు లేదా తెలుపు రంగు చారలుగా మారతాయి. ఆ తర్వాత ముడుచుకొని పోతాయి. ఇక వివిధ పంటల్లో బోరాన్ ధాతువు లోప లక్షణాలను మనం చూసుకున్నట్లయితే, ముందుగా వరి పంటను చూసుకుంటే లేత ఆకుల చివరిలో తెల్లగా మారి వంకరలు తిరుగుతాయి. వరి పొట్టదశ నుండి ఈనిక దశలో పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజ గట్టక, కుదురులో పిలకలు తాలుగా మారతాయి. మొక్కజొన్నలో అయితే లేత ఆకుల పరిమాణం తగ్గి హరిత వర్ణాన్ని కోల్పోతాయి. జల్లు చిన్నవిగా ఉండి మొక్క నుండి బయటికి రావు. లోప తీవ్రత ఎక్కువగా గనక ఉంటే వంకర్లు తిరిగి గింజలు చివరి వరకు విస్తరించి ఉండవు. ఇక వేరుశనగలో అయితే బోరాన్ లోపం వల్ల పూత ఆలస్యంగా వస్తుంది. లేత ఆకులు పసుపు రంగులోకి మారి దళసలిగా కనిపిస్తాయి. ఊడలు తక్కువగా వస్తాయి. కాయలు డొల్లగా తయారవుతాయి. పప్పు నల్లబడుతుంది. పొద్దుతిరుగుళ్ళలో అయితే లేత ఆకుల్లోనూ, మధ్య ఆకుల్లోనూ చివర్లు గుండ్రంగా మారి మొగ్గ ఏర్పడక చనిపోతాయి. తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి. కొబ్బరిలో ఈ బోరాన్ ధాతువు లోపం వల్ల ఆకులపైన ముడతలు ఏర్పడి రిబ్బన్లాగా రెపరెపలాడుతూ ఉంటాయి. మట్ట కూడా వంగిపోవడం, దీంతో పాటుగా ఆకులు వంకరలు తిరిగి ఉండటం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా పువ్వు సరిగా అభివృద్ధి చెందకపోవడం కూడా జరుగుతుంది. ఇంకా కాయల విషయానికి

0: కూర్చున్నట్లయితే పింద సరిగ్గా కట్టకపోవడం, కొబ్బరి శాతం పడిపోవడం, కాయల్లో నీరు కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ బోరాన్ లోపాన్ని సవరించుకోవటానికి ఏం చేసుకోవాలంటే, భూసార పరీక్షల నిర్ధారణ తర్వాత బోరాన్ లోపం కలిగినటువంటి నేలల్లో 4 కిలోల బోరాక్స్ను ఎకరానికి దుక్కిలో వేసి కలిదునుకోవాలి. సేంద్రియ ఎరువులను క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉండాలి. పంటకాలంలో పంటల మీద లోపాన్ని గమనించినట్లయితే 1 గ్రామ్ బోరాక్స్ను లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకుంటూ ఉండాలి. వాణిజ్య పంటల్లో 0.1% బోరాక్స్ ద్రావణాన్ని మొలకెత్తిన 30వ రోజు, 40వ రోజు, 60వ రోజు, ఇంకా 90 రోజులప్పుడు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ బోరాన్ ధాతువు లోపల లక్షణాలను సవరించుకోవటానికి వీలవుతుంది. మీరు ఇంతవరకు వివిధ పంటల్లో బోరాన్ ధాతువు లోపం సవరణ ఈ అంశం గురించి విన్నారు.
1: ఈనాటి పంట సీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి మనకు తెలియజేయడానికి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారు మన ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్లో మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ పథకాల గురించి మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రవిశంకర్ గారు.
4: అందరికీ నమస్కారం అండి.
3: రవిశంకర్ గారు, ముఖ్యంగా ఈ సామాన్య ప్రజల విషయానికి వస్తే, ఒకటి వారి భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా బీమా అనేది ఒకటి ముఖ్యమైనదండి. రెండోది పెన్షన్, అంటే వారికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే వృద్ధాప్యంలో పెన్షన్ కూడా చాలా ముఖ్యం. ఈ రెండు విషయాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కదండి. అసలు ఈ పథకాలకి నాంది ఎప్పుడు పడింది, ఎలా మొదలయ్యాయండి?
4: మనకి కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఈ 2014 ప్రధానమంత్రి జన్ధన యోజన కార్యక్రమం ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ప్రధానమంత్రి జన్ధన యోజన ప్రోగ్రాం కింద ఈ రెండు బీమా పథకాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఈ మూడు పథకాలని కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఒక మిషన్ మోడ్లో ప్రారంభించడం జరిగిందండి. 28 నుంచి ఇది దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది.
3: రవిశంకర్ గారు, ఈ పథకాల్లో ముఖ్యమైనది ఇక బీమా విషయం తీసుకున్నట్లయితే, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం ఉంది కదండి, ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎప్పుడు ప్రారంభించారండి?
4: ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మనకి జీవిత బీమా అంటారండి, షార్ట్ ఫామ్ లో PMJJBY అంటారు. ఇది మనకి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హత ఉంది. ఇది సహజ మరణం, ఏదైనా వ్యక్తి సహజ మరణం చెందితే ఆ వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుంది. దీనికి మనం ప్రతి అన్ని బ్యాంకుల్లోనూ, అన్ని కోఆపరేటివ్ బ్యాంకుల్లో, అలాగే పోస్టాఫీసుల్లో అన్నిట్లోనూ ఈ పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది అమల్లో ఉందండి.
3: ఈ పథకం ద్వారా ఎంత బీమా లభిస్తుందండి?
4: దీనికి అర్హత వచ్చేసి భారతీయ పౌరుడై ఉండాలి, అలాగే వయసు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. వారి బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారానే ఈ పథకాన్ని వారు పొందడానికి అవకాశం ఉందండి.
3: ఎంతవరకు దీంట్లో ప్రయోజనం కలుగుతుందండి వాళ్ళకి?
4: పథకంలో చేరడానికి 50 సంవత్సరాలు వయసు పెట్టారు. ఈ పథకంలో చేరిన వాళ్లు, దీన్ని జీవిత బీమా అంటారు కాబట్టి, సహజ మరణం చెందితే నామినీకి 2 లక్షల రూపాయల దాకా బీమా వచ్చే అవకాశం ఈ పథకం కింద ఉంటుందండి. 2 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతుంది, నామినీ ఖాతాకి నేరుగా కేంద్ర ప్రభుత్వం వారు వేస్తారు.
3: ఇప్పటికే జీవిత బీమా ఉందనుకోండి, ఈ పథకంలో చేరవచ్చా, వాళ్ళకు కూడా లభిస్తుందా?
4: ఎన్ని బీమా పథకాలు ఉన్నప్పటికీ మనం ఈ బీమాలో చేరడానికి అవకాశం ఉంది. దానికి మిగతా బీమాలతో ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే బ్యాంకు ఖాతా ఒక ఖాతాకి ఒక బీమా పథకమే వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి రెండు ఖాతాలు ఉన్నప్పుడు జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఒక ఖాతాకే వర్తిస్తుంది, ఆధార్ అనుసంధానమైన ఒక ఖాతాకి వర్తిస్తుంది.
3: ఇది సంవత్సరానికి ఎంత చెల్లించాల్సి ఉంటుందండి?
4: బీమా ప్రీమియం సంవత్సరానికి 436 రూపాయలు చెల్లించాలండి. ఈ 436 రూపాయలు దీని కాల పరిమితి ఎలా ఉంటుందంటే జూన్ 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు దాకా కాల పరిమితి ఉంటుంది.

0: నెలలో వీరు ఆ 436 రూపాయలు బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే సరిపోతుంది. బ్యాంకు వారు ఆటో డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. నేరుగా వాళ్ళకి వాళ్ళ సెల్ ఫోన్లకి, అలాగే వాళ్ళ బ్యాంకు ఖాతా స్టేట్మెంట్లో కూడా 436 రూపాయలు డెబిట్ అయినట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. తద్వారా వాళ్ళ పథకంలో చేరినట్టుగా వచ్చేస్తుంది.
1: మన ఖాతాలో నుంచి ఆ డబ్బులు కట్ అయితే చాలు, అదే మనకి ప్రూఫ్ అన్నమాట.
0: అదే మనకి ప్రూఫ్. ఇంకా
1: ఎవరైనా చేరొచ్చండి,
0: ఎవరైనా చేరొచ్చండి దీని పథకంలో, అందరూ చేరచ్చు. అతనికి వయసు ఒకటే దీనికి అర్హత. 18 నుంచి 50 సంవత్సరాల వయసులో వాళ్ళు అందరూ చేరడానికి పథకంలో అవకాశం ఉందండి.
1: సార్ ఇంకొకటి, ఏదైనా ప్రీమియం చెల్లించడం ఆ సమయంలో డబ్బులు లేవనుకోండి, కొంతకాలం తర్వాత ఏమైనా చెల్లించే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశం ఏమైనా ఉందా వాళ్ళకి?
0: ఉందండి. మనకి మే నెలలో వాళ్ళు డెబిట్ ఆటో డెబిట్ చేస్తారు కాబట్టి మే నెలలో ఒకవేళ డబ్బులు లేకపోయినప్పటికీ మీరు తర్వాత మనము బ్యాంకు శాఖకు వెళ్లి ఆ డబ్బులు కట్టి కూడా మనం ఈ బీమా సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉందండి.
1: ఇక మరో పథకం గురించి మాట్లాడుకుందామండి. ఈ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అన్నారు కదా, అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటండి?
0: ఈ పథకం కూడా ప్రధానమంత్రి జన్ధన యోజన భాగంలో ఈ పథకం, ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రమాద బీమా అంటారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన, ఒక వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందిన, ఒక వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందినా కూడా ఈ బీమా అతనికి వర్తిస్తుందండి.
1: ఈ పథకంలో చేరడానికి అర్హతలు ఏంటండి, అంటే వయోపరిమితి ఏమన్నా ఉంటుందా? ఎవరెవరు చేరవచ్చు ఈ పథకంలో?
0: ఈ పథకంలో చేరడానికి అర్హత భారతీయ పౌరుడై ఉండాలి. వయసు 18 నుంచి 70 సంవత్సరాల లోపు 100 వ్యక్తులు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉంటుందండి.
1: సార్ ఈ పథకానికి వార్షిక ప్రీమియం ఎంత చెల్లించాలండి?
0: ప్రమాద బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి వార్షిక ప్రీమియం సంవత్సరానికి 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాగానే బ్యాంకు ఖాతాలో ఆ 20 రూపాయలు ఉంచితే బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతుంది. మన ఫోన్ కి సంక్షిప్త సమాచారం వస్తుంది, మన బ్యాంకు స్టేట్మెంట్ లో కూడా అది చూపిస్తుంది మనకి. అప్పుడు ఆ పథకం మనం పొందినట్టుగా భావించుకోవచ్చు.
1: ఏదన్నా ప్రమాదవశాత్తు మరణం గనక సంభవించినప్పుడు వీరి నామినీకి ఎంత డబ్బులు వస్తాయండి?
0: సురక్ష బీమా కింద బీమా మొత్తం వచ్చేసి 2 లక్షల రూపాయలండి. ఒకవేళ వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయలు వస్తాయి. ప్రమాదంలో ఆ వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందితే అతనికి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందితే అతనికి 1 లక్ష రూపాయలు వస్తాయి. ఈ రకంగా వాళ్ళకి వాళ్ళ ఖాతాలో
1: ప్రయోజనం కలుగుతుంది,
0: పొందుతారు సార్.
1: క్లెయిమ్ ప్రక్రియ అనేది ఏదైనా ముఖ్యంగా ఈ ప్రమాదాల విషయంలో అండి, ఇది కొంచెం అంటే అప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, ఎలా వాళ్ళు పొందగలుగుతారండి?
0: దీని క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మన బ్యాంకు శాఖకు వెళ్లి బ్యాంకు శాఖ వారికి విషయాన్ని తెలిపి వారు అడిగిన పత్రాలు, ప్రధానమైన పత్రాలు ఈ ప్రమాద బీమాలకు సంబంధించి పోలీసు ఎఫ్ఐఆర్ రిపోర్టు, ఒకవేళ అతను ప్రమాదంలో మరణించి ఉంటే సేవ పంచనామా రిపోర్టు, అలాగే మరణించిన యొక్క పాస్బుక్, అతని యొక్క పాస్బుక్, నామినీ యొక్క ఆధారు, పాన్ కార్డు, ఇవి బ్యాంకు వారికి సమర్పిస్తే బ్యాంకు వారు క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్ మీద సంతకం తీసుకుని నేరుగా బీమా కంపెనీకి పంపిస్తారు జరుగుతుంది. చాలా తేలికగా ఈ బీమా క్లెయిమ్ కూడా వస్తుంది.
1: చాలా మంది ఇవాళ రకరకాల బీమా పథకాలు తీసుకుంటున్నారు కదండి, మిగతా ఏదైనా ఉన్నవాళ్లు కూడా, ప్రమాద బీమా ఉన్నవాళ్లు కూడా దీనికి అర్హులేనా?
0: అర్హులేనండి. మనకి ప్రమాద బీమా అంత ముందు వేరే బీమా కంపెనీలతో ఉన్నా కూడా మనం ఈ పథకంలో చేరడానికి అర్హత ఉందండి. ఇబ్బంది ఏం లేదు, అటువంటి ప్రతిబంధకం అయితే ఏం లేదు.
1: రవిశంకర్ గారు
0: సార్
1: పెన్షన్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చారు, అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చారనేసి, ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశము మన వృద్ధాప్యం వచ్చిన తర్వాత, వ్యక్తి వృద్ధాప్యంలోకి వెళ్లిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు గ్యారంటీగా ఇచ్చే పెన్షన్ పథకం ఈ అటల్ పెన్షన్ యోజన పథకం. వారు బ్రతుకున్నంత కాలం పెన్షన్ రావడమే కాకుండా వారి తదనంతరం వారి జీవిత భాగస్వామికి, వారి తదనంతరం వారి మీద ఆధారపడిన పిల్లలకు కూడా ఆర్థిక భద్రత కల్పించే అత్యంత అద్భుతమైనటువంటి పెన్షన్ అటల్ పెన్షన్ యోజన పథకం.
1: సార్ ఈ పథకంలో చేరడానికి వయోపరిమితి ఏమన్నా ఉందా? ఇంకా మిగతా అర్హతలు ఏంటండి?
0: ఈ పథకానికి అర్హతలు, ఒకటి భారతీయ పౌరుడే ఉండాలి, వయసు వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉండాలండి. 40 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో వాళ్ళ సంబంధిత బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారా ఈ పథకాన్ని పొందడానికి అవకాశం ఉంది సార్.
1: ఈ నెలవారీ చందా ఎంత ఉంటుందండి?
0: అటల్ పెన్షన్ యోజన పథకానికి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వారు వారి యొక్క వయసు అర్హతను బట్టి, వారు ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం అనేది ఫిక్స్ చేసింది. ఇది మనకి ప్రతి బ్యాంకు శాఖ వారిని అడిగినా కూడా దాని యొక్క పట్టికని మనకి ఇవ్వడం చూపించడం జరుగుతుంది. ఆ పట్టిక ప్రకారం మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వ్యక్తి ఉన్నారనుకోండి, 30 సంవత్సరాల వ్యక్తికి 5000 రూపాయలు పెన్షన్ తీసుకోవాలి అంటే నెలకు 575 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ ఉండాలి. వారి బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి 60 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి బ్రతుకునంత కాలము 5,000 రూపాయలు పెన్షన్ ఆ వ్యక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తదనంతరము వ్యక్తి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి 5,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వారి తదనంతరము కూడా ఈ ఇతను కట్టిన 577 రూపాయలు ఏదైతే ఉంటుందో దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తం వేసి వడ్డీతో కలిపి 850,000 రూపాయలు కార్పస్ నేరుగా వారి పిల్లల నామినీ పేరు మీదకి పంపించడం జరుగుతుంది. ఈ పెన్షన్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మనం కట్టిన డబ్బులు మళ్లీ మరి తిరిగి మన పిల్లల పేరు మీదకే కేంద్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అద్భుతమైన పెన్షన్ అటల్ పెన్షన్ యోజన.
1: రవిశంకర్ గారు, మీరు అన్నారు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు జాయిన్ అవ్వచ్చు.
0: చేరచండి, భార్యాభర్తలు ఇద్దరు చేరటం వల్ల నెలకి కుటుంబ పెన్షన్ 10,000 రూపాయల దాకా పొందే అవకాశం ఉంటుంది. కార్పస్ దాదాపుగా 17 లక్షల రూపాయల కార్పస్ వాళ్ళ పిల్లల పేరు మీద జమ చేసుకునే అవకాశం ఉండే పెన్షన్ అండి ఇది. ఇప్పుడు భర్తకి 5,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఒక కాలంలో భర్త మరణించిన తర్వాత భర్త పెన్షన్ 5,000 రూపాయలు భార్యకి వస్తుంది, భార్య పెన్షన్ 10,000 అవుతుంది. భర్త మీద ఉండేటువంటి 850,000 కూడా నామినీ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
1: అసంఘటిత రంగ కార్మికులు కానీ, చిరు వ్యాపారులు కానీ, వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వీరందరూ కూడా ఈ పథకంలో చేరొచ్చా?
0: అందరూ చేరచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమైన ఉద్దేశము మన దేశంలో అసంఘటిత రంగంలో అనేక రంగాల వాళ్ళు పనిచేస్తున్నారండి. వ్యవసాయం, మీరు చెప్పినట్టు వ్యవసాయ కూలీలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, తర్వాత మనకి చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వీధి వ్యాపారులు ఉన్నారు, చిన్న చిరుద్యోగులు ఉన్నారు, అల్పాదాయ వర్గాలు ఉన్నారు. వీరందరికీ కూడా వారు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పథకాలు తీసుకోలేరు కాబట్టి అతి తక్కువ ప్రీమియం తోటి అధిక మొత్తంలో లాభం చేకూరే విధంగా ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కానీ, సురక్ష బీమా యోజన కానీ, అలాగే అటల్ పెన్షన్ యోజన కానీ, ఈ పథకాలందరినీ వారిని దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వము ఈ పథకాలను తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకి చాలా ఉపయోగకరం ఈ పథకాలు.
1: ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రభుత్వం కూడా అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం వారు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగా తీసుకురావడం జరిగిందండి. ఆడపిల్లల భవిష్యత్తుకి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు టీనేజ్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఉన్నత విద్యలు చదువుకోవడానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ కొంత మొత్తం అధిక మొత్తంలో డబ్బులు వచ్చే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా రూపొందించిందండి.
1: ఇప్పుడు దీని వయసు ఎంత నిర్ధారించారండి?
0: ఇప్పుడు ఈ ఆడపిల్లల వయసు 10 సంవత్సరాల వరకు నిర్ధారించారండి. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హతని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించారు.
1: సంవత్సరానికి ఎంత వరకు మనం డిపాజిట్
0: చేయవచ్చు? ఈ పథకం ఎలా ఉంటుందంటే అండి, ఈ పథకం 250 రూపాయల తోటి ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. 250 రూపాయలతో పథకం ప్రారంభించి సంవత్సరానికి 150,000 లోపు వీరు ఎంతైనా డిపాజిట్ చేయ, తల్లిదండ్రులు ఎంతైనా ఆ పథకంలో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉందండి.
1: ఉన్నత విద్య కోసం కూడా మధ్యలో ఈ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అనేసి ఎట్లా అండి? అంటే ఎంతవరకు మనం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, ఏ వయసు దాటిన తర్వాత ఇది వర్తిస్తుంది?
0: ఈ సుకన్య సమృద్ధి యోజన పథకము మనకి ఇందా చెప్పినట్టు 0 నుంచి 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లలకు వర్తిస్తుంది. 250 రూపాయలతో ఖాతా తెరుచుకుంటాము. సంవత్సరానికి 150,000 లోపు తల్లిదండ్రులు ఎంతైనా పొదుపు ఖాతాలో జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖాతా ఎంతవరకు నడుస్తుందంటే 15 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఇంకా తర్వాత తల్లిదండ్రులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 18వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆ పాప భవిష్యత్తుకి వారి ఉన్నత విద్య కానీ దేనికైనా ఏదైనా అవసరము అత్యవసరం అనిపిస్తే దానిలో 50% డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది.
1: మొత్తం డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు?
0: 21వ సంవత్సరం అంటే ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 21వ సంవత్సరం తర్వాత నేరుగా మొత్తం డబ్బులు వడ్డీతో సహా కలిపి కేంద్ర ప్రభుత్వం పాప అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పథకం అండి. చక్రవడ్డీ పథకం ఇది. 8.2% వడ్డీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించారు. మనం పెట్టిన పెట్టుబడికి దాదాపుగా అంటే అప్రాక్సిమేట్ గా 3 రెట్లు మనకి వచ్చే అత్యంత మంచి పథకము పెట్టుబడి పథకము సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకానికి సంబంధించి ఒక మాట అండి, ఈ పథకం మనకి పన్ను రాయితీ కూడా ఉందండి. అంటే 3 రకాల పన్ను రాయితీలు దీనిలో ఉంటాయి.
1: వివరాలు చెప్పండి.
0: మనము సంవత్సరానికి 150,000 లోపు డిపాజిట్ చేస్తాము పాప పేరు మీద, దాని మీద ఎటువంటి పన్ను పడదు. రెండోది దాని మీద వచ్చే వడ్డీ మీద మనకి ఎటువంటి పన్ను ఉండదు, అది రెండో పన్ను రాయితీ. మూడోది మెచ్యూరిటీ వాల్యూ ఎంత వచ్చినా కూడా దాని మీద ఎటువంటి పన్ను ఉండదు, అది మూడో పన్ను రాయితీ. అంటే 3 రకాల మనకి పన్ను రాయితీల బెనిఫిట్ మనం ఈ పథకం ద్వారా పొందడానికి అవకాశం ఉంది.
1: ఈ పథకాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలండి?
0: ఈ పథకం కూడా అన్ని బ్యాంకు శాఖల్లోనూ ఉంది, అన్ని పోస్టాఫీసుల్లోని పథకము అమల్లో ఉన్నాయి. ఈ పథకము చేరడానికి పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే సంరక్షకులు లేదా తల్లిదండ్రుల యొక్క పాను, ఆధార్ కార్డు, వారు ఎక్కడైతే బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంకు శాఖకు వెళ్లి ఈ పథకాన్ని మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 250 రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో సాచ్యురేషన్ ప్రోగ్రామ్స్ అని పెట్టి ఆ సాచ్యురేషన్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలకు వెళ్లి 18 సంవత్సరాలు నిన్న ప్రజలందరినీ కూడా ఈ పథకాల్లో మేము చేర్పిస్తున్నాము. బ్యాంకు శాఖల వారి యొక్క సహకారంతో

0: కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా అనురాగ్ కులకర్ణి పాడిన RX 100 చిత్రం నుంచి పాట. సంగీతం చైతన్య భరద్వాజ్, సాహిత్యం చైతన్య వర్మ.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రం నుంచి ఈ పాట. సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం సిరివెన్నెల.

కార్యక్రమం చివరిగా యాజన్ నిజార్ పాడిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి ఈ పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్టేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను తెలంగాణలో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. వార్తల వివరాలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆస్టేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఇండోనేషియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆయన తన పర్యటనలో రెండో విడతగా మెల్బోర్న్ చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఆ దేశ గృహ నిర్మాణ నగరాల అభివృద్ది శాఖ మంత్రి క్లేయర్ ఓ నీల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ నెల 10వ తేదీ వరకు ఆస్టేలియాలో ప్రధాని పర్యటించనున్నారు. ఆస్టేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్టేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అక్కడి ప్రవాస భారతీయులతో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. అనంతరం ఈ నెల 10, 11 తేదీల్లో ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆ దేశంలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించారు. ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి ప్రధాని పాల్గొన్నారు. యోగ్యకర్తలోని 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయంలోని ప్రధాన శివాలయాన్ని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో మాట్లాడుతూ, భారత్ ఇండోనేషియాల మధ్య శతాబ్దాల నాటి ప్రాచీన నాగరికత బంధానికి ప్రంబనన్ ఆలయమే సజీవ సాక్ష్యమని కొనియాడారు. ఆలయ పునరుద్ధరణ పరిరక్షణ పనుల్లో భారతదేశం అందిస్తున్న సహకారానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయ సందర్శన తనకు ఎంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 12 శతాబ్దాలుగా ఈ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఇండోనేషియా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆలయ పరిరక్షణలో భారత్ భాగస్వామ్యం వహించడం ఇరుదేశాల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతోందని ప్రధాని పేర్కొంటూ,
1: జో హమ్ భారత్ కి ధర్తీ పర్ పల్ పల్ అనుభవ్ కర్తే హై యే ఖుష్బూ హమారి సాంస్కృతిక విరాసత్ యే అప్నే ఆప్ మే అప్నత్వ సే జోడ్తీ హై 1200 సాల్ మే యహాన్ కే లోగో కా జిస్ ప్రకార్ సే సంవారా హై ఔర్ శ్రద్ధా భావ్ సే కియా హై ఇస్లియే మే ఇండోనేషియా కే నాగరికో కా భీ సభీ శాసకో కా భీ మే హృదయ సే అభినందన్ కర్తా హూ.
0: భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ఎల్ఆర్జీఆర్ను ఈరోజు ఒడిశా తీరంలోని చాందీపూర్ సమగ్ర పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ ఈ రాకెట్ పరీక్ష సాగిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పినాక రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం బీఐటీతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై సంతకాలు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భారత్, మాల్దీవులు నిశ్చయించాయి. మాల్దీవుల ఆర్థిక అభివృద్ది వాణిజ్య శాఖ మంత్రి మొహమ్మద్ సయీద్తో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. రానున్న రోజుల్లో కుదరబోయే

0: చారిత్రక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య పలు కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీలోగా ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో 1.44 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేయనున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ సిఐటిఈఎస్ వ్యవస్థ ద్వారా ఈ వడ్డీ జమ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ వ్యవసాయ రంగంపై ఎల్ నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్ నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్తో పాటు రాష్ట్ర కంట్రోల్ రూమ్లు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల నుంచి గట్టెక్కవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచిస్తూ
1: 442,80,000 హెక్టర్ మే బోనీ హుయి థీ, లేకిన్ కల్ తక్ 350,85,000 హెక్టర్ మే బోనీ హుయి హై. ఇస్కా మత్లబ్ 91.95 లక్ష హెక్టర్ మే బువాయీ అభి కమ్ హుయి హై, లేకిన్ ఉమ్మీద్ యే హై కి ఇస్ అచ్చీ వర్షా కే కారణ అబ్ బోనీ కా క్షేత్ర తేజీ సే బఢేగా. మాన్సూన్ మే దేరీ కే కారణ తువర్, సోయాబీన్ ఔర్ కపాస్ పర్ థోడా ప్రతికూల్ బోనీ పర్ ప్రభావ్ పడా హై.
0: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీసీకు వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 440 కోట్ల రూపాయల డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ స్తంభింపచేసింది. పార్టీ ఖాతాల ద్వారా జరిగిన అనుమానాస్పద అక్రమ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈడీ అధికారులు నిన్న కోల్కతాలోని 5 ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. ఈడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో తృణమూల్ కాంగ్రెస్ అధికారిక బ్యాంకు ఖాతాల నుండి దాదాపు 160 కోట్ల రూపాయల నిధులు ప్రైవేట్ విమానయాన సంస్థకు బదిలీ అయినట్టు అధికారులు గుర్తించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ రోజు ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని యువ అథ్లెట్లు తమ క్రీడా నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ క్రీడలు అద్భుతమైన వేదికగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2% పైగా క్షీణించాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,677 పాయింట్లు నష్టపోయి 70,504 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో మిడ్ క్యాప్ 100 సూచి 1.5% పైగా నష్టపోగా చిన్న కంపెనీలతో కూడిన స్మాల్ క్యాప్ 100 సూచి 2.2% పైగా క్షీణించింది. దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే ముప్పు ఉందని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మరింత వేగంగా విస్తరిస్తున్నాయని వెల్లడించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కువైట్ పర్యటనలో భాగంగా ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబాను ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన ప్రత్యేక శుభాకాంక్షలను క్రౌన్ ప్రిన్స్ కు జయశంకర్ అందజేశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్టేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను తెలంగాణలో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మై మునీష్ శర్మ. ముఖ్య సమాచార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసరే భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖర్ సమ్మేళన్ మే శామిల్ హోనే కే లియే మెల్బర్న్ పహుంచే. భారత్ ఔర్ రూస్ నే బహుపక్షీయ మంచో పర్ ఆతంకవాద్ రోధీ సహయోగ్ కో మజబూత్ కర్నే కే లియే ప్రతిబద్ధతా దోహరాయి. రక్షా అనుసంధాన్ ఔర్ వికాస్ సంగఠన్ డిఆర్డిఓ నే ఒడిశా కే చాందీపుర్ మే లంబీ దూరీ కే గైడెడ్ రాకెట్ పినాకా కా సఫల్ ఫ్లైట్ టెస్ట్ కియా. కృషి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నే కహా మాన్సూన్ మే సుధార్ సే రాహత్ మిలీ హై, జులై మే బారిష్ ఔర్ తేజ్ హోనే సే ఖరీఫ్ కీ బువాయీ మే ఔర్ తేజీ ఆయేగీ. కేంద్ర సర్కార్ నే బాఢ్ ప్రభావిత రాజ్యో కో హర్ సంభవ్ మదద్ కా ఆశ్వాసన్ దియా. అమెరికా కే రాష్ట్రపతి డోనాల్డ్ ట్రంప్ నే ఇరాన్ కే సాథ్ సంఘర్ష విరామ్ సమాప్త హోనే కీ ఘోషణా కీ ఔర్ వింబల్డన్ టెన్నిస్ మే యుక్రెయిన్ కీ మార్తా కోస్ట్యుక్ ఔర్ చెక్ గణరాజ్య కీ లిండా నోస్కోవా మహిళా సింగిల్స్ కే సెమీఫైనల్ మే పహుంచి. ఔర్ అబ్ సమాచార్ విస్తార్ సే. प्रधानमंत्री नरेंद्र मोदी आज तीन देशों की यात्रा के दूसरे चरण में ऑस्ट्रेलिया के मेलबर्न पहुंचे. हवाई अड्डे पर ऑस्ट्रेलिया की मंत्री क्लेयर ओनील ने प्रधानमंत्री की अगवानी की. उन्हें गार्ड ऑफ ऑनर भी दिया गया. मेलबर्न में सामुदायिक स्वागत समारोह में बड़ी संख्या में प्रवासी भारतीयों ने श्री मोदी का स्वागत किया. ब्यौरा हमारे संवाददाता से.
2: मेलबर्न में आज प्रधानमंत्री मोदी के स्वागत के लिए भारतीय समुदाय में जबरदस्त उत्साह देखने को मिला. बड़ी संख्या में प्रवासी भारतीयों ने उनका गर्मजोशी से स्वागत किया. कार्यक्रम से पहले प्रधानमंत्री ने भारतीय समुदाय के लोगों से मुलाकात की और उनका अभिवादन स्वीकार किया. सांस्कृतिक प्रस्तुति की शुरुआत ऑस्ट्रेलिया के पारंपरिक वाद्य यंत्र डिडजेरिडू और भारतीय तबले की अनूठी जुगलबंदी से हुई. दोनों वाद्य यंत्रों की सुर और ताल ने भारत और ऑस्ट्रेलिया की सांस्कृतिक साझेदारी को सजीव रूप में प्रस्तुत किया. इसके बाद मेलबर्न की प्रसिद्ध कथक नृत्यांग संचिता ओबरोल के नेतृत्व में कथक नृत्य की आकर्षक प्रस्तुति दी गई. कार्यक्रम का समापन ऑस्ट्रेलिया इंडिया ऑर्केस्ट्रा की प्रस्तुति से हुआ. कलाकारों ने एआर रहमान के प्रसिद्ध गीत माँ तुझे सलाम की सिम्फनी प्रस्तुति देकर दर्शकों का मन मोह लिया.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో.
1: ఆకాశవాణి భలే మాస్టారు నాటిక వింటారు. రచన శ్రీ వేమూరి రామకృష్ణ. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్. ఇందులో పాల్గొన్నవారు గురునాథం, శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు, అచ్యుతరామయ్య, శ్రీ పి నటరాజ్, జానకి, డి బాల, శ్రీకాంత్, చిరంజీవి, జి లక్ష్మీ సాహిత్య, శ్రీలత, చిరంజీవి, బి బాలశ్రీవాణి. వినండి భలే మాస్టారు నాటిక.

0: అబ్బబ్బబ్బా, ఏంటండి ఇది? మీరు కాల్చే సిగరెట్ పొగ వంటింట్లోకి వచ్చేసి నన్ను చుట్టుముట్టేస్తోంది. నేను వంట చేసుకోవాలా అక్కర్లేదా? అయినా నాకు తెలియక అడుగుతాను, ప్రొద్దుటే పేపర్ చూస్తూ కూడా సిగరెట్ కాల్చాలా మీరు? పోనీ, అలా బయట అరుగు మీద కూర్చుని కాల్చుకోకూడదు. అసలు ఆరోగ్యానికి మంచిది కాదు కదా, ఆ సిగరెట్ కాల్చడం మానేయకూడదా? మీరు మానేసి చూడండి, ఎంత బాగుంటారో మీరు.
1: ఇప్పుడు నా వాక్యం తక్కువగానే అలా బయటికి వెళ్ళి కాలుస్తాలి.
0: అంతేగాని మానరన్నమాట.
1: ఇదిగో జానకి, నా చేతికి ఒక కత్తి ఇచ్చి తల నరుక్కోమంటే నరుక్కుంటాను, గాని సిగరెట్ మానటం మాత్రం నా వల్ల కాదు కాదు కాదు. ఈ సిగరెట్ అయిపోయిందిలే, పారేస్తున్నాను. అదేమిటో గాని జానకి, సిగరెట్ కాలుస్తూ పేపర్ చదవకపోతే నాకు వార్తలు కూడా మైండ్కి ఎక్కవాయి. నీకు విషయం తెలుసా, టీ తాగ్గానే సిగరెట్ కాల్చకపోతే నాకు టీ తాగినట్లు కూడా ఉండదు. చచ్చి కాలకృత్యాలు కూడా సరిగా జరగబోయి సిగరెట్ తాగకపోతే. అదేమిటో, భోజనం చేసిన తర్వాత వెంటనే సిగరెట్ అంటించకపోతే తిన్న అన్నం కూడా అరిగి సావదోయ్.
0: అదంతా మీ వీక్నెస్ అండి. సరిగ్గా ఆలోచిస్తే క్రిందటి వేసవిలో మనం తిరుపతి వెళ్లాం కదా, 2 రోజులు కొండ మీదే ఉన్నాం. ఆ 2 రోజులు మీరు ఒక్క సిగరెట్ కూడా కాల్చలేదు, గుర్తుందా?
1: అది దైవభక్తి, అక్కడ కాల్చకూడదనుకున్నాను, అది అంతే.
0: అదే మరి, గట్టిగా మనసులో అనుకుంటే మీరు మానేయగలరు సిగరెట్. అప్పుడు మువ్వులా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా. అవును, ప్రతిరోజు 2 పెట్టెలు సిగరెట్లు కొని తెచ్చుకుంటున్నారు మీరు. ఆ 2 ప్యాకెట్లలో ఎన్ని సిగరెట్లుంటాయి?
1: 20.
0: అంటే మీరు రోజుకి 20 సిగరెట్లు కాలుస్తున్నారన్నమాట.
1: అబ్బా చూడు జానకి, 16 సంవత్సరాలైంది మన పెళ్లి, ఒక ప్యాకెట్లో 10 సిగరెట్లుంటాయన్న సంగతి కూడా తెలియదా?
0: ఏమో నాకేం తెలుసు, నేనెప్పుడు లెక్క పెట్టందే. 2 ప్యాకెట్ల ఖరీదు
1: జస్ట్ 100గా.
0: 100 రూపాయలే? ఒక్కరోజుకు 100 రూపాయలు సిగరెట్లా? అంటే నెలకు 3000 రూపాయలు సిగరెట్ల ఖర్చా?
1: చాలేవాయ్, నాకంటే డబుల్ కాల్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. నేనింకా తక్కువే, లిమిట్ లో ఉన్నాను.
0: ఏమిటి, రోజుకి 20 సిగరెట్లు కాలుస్తూ లిమిట్ లో ఉన్నాననుకుంటున్నారా? బాగుందండి, మీరు వెంటనే ఆ సిగరెట్లు కాల్చడం మానేసి నెలకు ఆ 3000 నాకివ్వండి.
1: సిగరెట్లు మానకపోయినా నీకు నెలకు 3000 ఇచ్చేస్తాను, తీసుకో.
0: అలా వద్దు నాకు, మీరు సిగరెట్లు మానేస్తే మిగిలే డబ్బులే కావాలి నాకు.
1: ఏం చేస్తామండి ఆ డబ్బుతో?
0: పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ చేసుకుంటాను. మన వీధిలోనే దగ్గరగా కూడా ఉంది పోస్టాఫీసు. 5 సంవత్సరాలకి బోల్డెంత డబ్బొస్తుంది. నేను మీ అమ్మాయి బంగారం కొనుక్కుంటాం.
1: ఆహా, మంచి ప్లానే వేసేవాయి. కానీ సిగరెట్లు మానేస్తే నేను దున్నపోతున్నావాలిగా మరి.
0: దున్నపోతవటం ఏమిటండి, ఏమంటున్నారు మీరు? నాకేమి అర్థం కావట్లేదు.
1: చెబుతాను విను, పొగ తాగని వాడు దున్నపోతయి పుట్టున్ అని ఎక్కడో ఎవరో అన్నగా విన్నాను.
0: అంటే ఇప్పుడు ప్రపంచంలో పొగ త్రాగని వారందరూ దున్నపోతులై పుడతారా?
1: అనే కదా ఆ కొటేషన్ యొక్క అర్థం.
0: దానికి అర్థం నే చెప్తాను వినండి, అది ఒక కందపద్య పాదం. పై 3 పాదాలు నేను పూరిస్తాను.
1: కానీ మరి తొందరగా చెప్పు.
0: ఉండండి మరి, ఒక 1/2 గంట అయినా టైం ఇవ్వండి, చెబుతాను.
1: 1/2 గంట కాకపోతే 1/2 గంట తీసుకో, నీ కవిత్వం వినాలి. అందంగా కన్నం రాసిన వాడే కవి అని కదా ఆర్యోత్తి. ఒరే పుత్రరత్నం, శ్రీకాంత్ ఇలా రారా. అమ్మా పుత్రికా రత్నం, నువ్వు కూడా తల్లి, ఇలా వచ్చేసి ఇలా వచ్చేసేయండి.
2: ఏం నాన్నగారు?
1: అబ్బా ఇలా దగ్గరగా రారా. హిరణ్యకశ్యపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి ఇదిగో ఇలా ఇలా పట్టుకుని ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏమేమి శాస్త్రాలు చదివావు నాయన, బాగా చదువుకుంటున్నావా, గురువులు నీకు ఏ శాస్త్రాలు బోధించారు అని అడిగాడట్రా. అలాగే నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఎరా ఇప్పుడు నీ చదువు ఎలా సాగుతోంది?
2: చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి.
1: ఎక్కడ చదివావురా ప్రహ్లాదు తండ్రితో ఇలా అన్నాడని?
2: మా సార్ చెప్పారు ఒకసారి, బోర్డు మీద కూడా రాశారు, తరగతిలో పిల్లలందరినీ రాసుకోమన్నారు. ఇటువంటి ఆనిముత్యాలు లాంటి కొన్ని పద్యాలు పిల్లలకు కంఠస్థం వచ్చి ఉండాలని కూడా చెప్పారు. నేను కంఠస్థం చేశాను నాన్నగారు.
1: ఏది అయితే పూర్తిగా చెప్పగలవా ఈ పద్యం?
2: చెప్తాను నాన్నగారు. చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి.
1: శవాశ్రా, బ్రహ్మాండంగా అన్నావరా పుత్రరత్నం. మన ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరిగాయి కదా, ఎలా ఉందిరా మీ ఇద్దరు ప్రోగ్రెస్ రిపోర్ట్?
2: అన్ని సబ్జెక్టుల్లోనూ

0: జాయింట్లు దాటే వచ్చాయి నాన్నగారు.
1: నాకు అన్నయ్య కంటే ఎక్కువే వచ్చాయి నాన్నగారు.
2: ఏమండోయ్, అందుకే ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిన అన్నారు.
3: నిజమేగా మరి
0: నాన్నగారు, మిమ్మల్ని రాక్షసుడైన హిరణ్యకశిపునితోనూ నన్ను ప్రహ్లాదునితోనూ పోల్చారేంటి?
2: ఒరే, నేను చెప్తానురా దానికి సమాధానం. రాక్షసులు చెడ్డ పనులు చేస్తారు. మీ నాన్నగారు సిగరెట్టు కాల్చటం అనే చెడ్డ పనిలో రాక్షసులన్నమాట. నువ్వు బాగా చదువుకోవటంలో ప్రహ్లాదుడంతటి వాడివి, అందుకే ఆయన అలా పోల్చారు.
3: సరేలే, ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారా మాస్టరు?
0: అదేంటి నాన్నగారు, మీరేగా వారం రోజుల క్రితం మా ఇద్దరు ప్రోగ్రెస్ కార్డుల మీద సైన్ చేశారు.
1: అవును నాన్నగారు. అప్పుడు మీరు కాల్చే సిగరెట్ ఆ టేబుల్ మీద పెట్టి మాకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా చూడకుండా గబగబా సైన్ చేసేసి కంగారుగా ఆఫీసుకు వెళ్లిపోయారు.
3: అబ్బాబ్బాబ్బా, అత్తమాను ఈ సిగరెట్ గోలవట కొంపలు. వెళ్ళండి, వెళ్ళి బాగా చదువుకోండి, పండి. ఏమండో శ్రీమతి గారు, తమరు పద్యం చెబుతా అన్నారుగా.
2: ఇదిగో పూరించాను, వినండి.
3: చెప్పు త్వరగా.
2: ప్రగతికి గొడ్డలి పెట్టగు.
3: ఓహో ఓహో, ఏం
2: ప్రగతికి గొడ్డలి పెట్టగు. సిగరెట్ వ్యామోహమందు జిక్కియు నగుచున్.
3: సిగరెట్ వ్యామోహమందు జిక్కియు నగుచున్, బాగుంది బాగుంది.
2: జగతిని ఒక కవి ఇట్లనే, పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టు.
3: ప్రగతికి గొడ్డలి పెట్టగు, సిగరెట్ వ్యామోహమందు జిక్కియు నగుచున్. జగతిని ఒక కవి ఇట్లనే, పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్. ఆహాహా, చూడు జానకి, నీకు మధుర కవయిత్రిని తప్పకుండా బిరుదు ఇవ్వాలి. ఇచ్చేసాను, తీసేసుకో.
2: నాకక్కర్లేదు, మీరు సిగరెట్ కాల్చటం మానేసినప్పుడే నేను ఆ బిరుదును అంగీకరిస్తాను.
0: నాన్నగారు, అమ్మ మీకు చెప్పిన పద్యం నేను ఇదిగో ఈ పేపర్ మీద రాశాను చూడండి.
3: ఆరుడింపక, తల్లికి తగ్గ తనయుడు అన్నమాట.
1: నాన్నగారు, నేను కూడా రాశాను.
3: నువ్వు కూడా? ఆహా, నువ్వు తల్లికి తగ్గ తనయవేనన్నమాట. శభాష్, ఈ రోజు మన సంభాషణ ఒక చిన్న కవి సమ్మేళనంలో సాగిపోయింది. ఏమంటావు శ్రీమతి గారు?
1: అమ్మా, స్కూల్ వ్యాన్ వచ్చేసింది, మా టిఫిన్ బాక్సులు ఇస్తావా?
2: అదిగోనమ్మా, ఆ టేబుల్ మీద పెట్టాను, తీసుకుని వెళ్ళండి.
1: అలాగేనమ్మా, రా అన్నయ్య.
3: జానకి, ఇలా రావోయ్.
2: ఏంటండి?
3: రేపు మన టైం టేబుల్ ఏమిటి?
2: మీరే చెప్పండి.
3: అబ్బా, రేపు మన పెళ్లి రోజు కదటోయ్.
2: అవును.
3: పిక్చర్కి వెళదామా? పోనీ ఆఫీస్కి ఏదైనా సెలవు పెట్టనా?
2: ఏమో మీ ఇష్టం, పెడితే పెట్టండి.
3: రేపు మన కార్యక్రమాలు ఏమిటో సాయంత్రం నువ్వు నాకు అన్ని చెప్పాలి.
2: రేపు లేవగానే మీకు ఒక లెంపకాయ ఇస్తాను ముందుగా, ఆ సిగరెట్ కాల్చటం మానేయమని.
3: అయ్యా బాబోయ్, దయచేసి అది మాత్రం అడక్కు. రేపు ఒక్కరోజు మాత్రం ఒక్క సిగరెట్ కూడా కాల్చాలని ప్రతిజ్ఞ చేయమంటే మాత్రం చేస్తా.
2: అలాగే ప్రతిరోజు మన పెళ్లి రోజే అనుకోవచ్చు కదండి.
3: అసలు నీకు విషయం తెలుసా?
2: మీరు చెప్పండే.
3: ఎప్పుడైనా నాకు సిగరెట్ అందుబాటులో లేకపోతే కనిపించే ప్రతి ఒక్కరి మీద నాకు పిచ్చ కోపం వస్తుందంటే నమ్ము.
2: వాళ్ళేం చేశారు?
3: వాళ్ళు ఏం చేయకపోయినా అదంతే.
2: అదంతా మీ భ్రమండి. పోనీ ఇంకోటి అడుగుతాను. కాదనకూడదు మరి.
3: చెప్పు.
2: అది నాకు మీరిచ్చే మన పెళ్లి రోజు కానుకనుకోండి.
3: నా డార్లింగ్ పెళ్లి రోజు కానుక అడిగితే కాదంటానా? ఏమిటో చెప్పు.
2: మీరిప్పుడు రోజుకి 20 సిగరెట్లు కాలుస్తున్నారు కదా, మిమ్మల్ని పూర్తిగా సిగరెట్లు మానేయమని నేను అడగట్లేదండోయ్. ఇక నుండి అంటే మన పెళ్లి రోజైనా రేపటి నుంచి అందులో సగం అంటే రోజుకి 10 సిగరెట్లే కాల్చాలి మీరు. అదే నాకు మీరిచ్చే మన పెళ్లి రోజు కానుక ప్లీజ్. ఏమండి, నా కోసం ఈ మాత్రం చేయలేరా మీరు? అంతకంటే ఎక్కువ కాలిస్తే నా మీద ఒట్టే మరి.
3: ఇదిగో ఈ ఒట్లు గిట్ల మీద నాకు నమ్మకం లేదంటే లేదు. అసలు ఆ మాట గట్టిదైతే ఒట్టెందుకు? నేను ఎవరికైనా మాట ఇచ్చానంటే 600 తప్పనంటే తప్పను. నీకు మాట ఇస్తున్నాను, రేపటి నుండి నేను రోజుకు 10 సిగరెట్లు మాత్రమే కాలుస్తాను, సరేనా?
2: సరే.
3: అలాగే మరి నువ్వు అడగకపోయినా ఆ కానుకతో పాటు నీకు బ్రహ్మాండమైన పట్టుచీర శాంక్షన్ చేసేసాను.
2: పట్టుచీర వద్దండి, నాకు చీరలు బోళ్ళెన్నున్నాయి 2 బీరువాల్లో, వాటిలో మంచి చీర తీసి రేపు కట్టుకుంటాను.
3: మరి రేపు లేవగానే లెంపకాయ ఇస్తావా? మరేమైనా సినిమాలు షికారులు ఒకరోజు ఉంటాయంటావా?
2: చాలండి. అదిగో ఆఫీస్కి టైం అయింది, ఇదిగో మీ టిఫిన్ బాక్స్, వెళ్ళి రండి.
3: అలాగే, టాటా, గుడ్ బై.
0: నాన్నగారు, మేము తలుపులేసుకుని మా రీడింగ్ రూమ్ లో హోంవర్క్ చేసుకుంటున్నాం, అయినా మాకు మీరు కాల్చే సిగరెట్ కంపు వచ్చేస్తోంది.
3: ఇదిగో బయటకు పోతున్నాను. ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అన్నాడు ఏమన్నా. నాకు ఇంట్లో ఈ సిగరెట్ పోరు ఏమిట్రా తండ్రి? ఎలాగో ఏమిటో, ఇది కాల్చకుండా నేనుండలేను.

0: ఏమండి భోజనానికి వస్తారా?
1: ఆ వడ్డించు, వస్తున్నాను.
0: మీరు కూడా రండి పిల్లలు.
2: ఆ వస్తున్నామమ్మా.
0: వినండి, చక్కటి పాట వస్తోంది రేడియోలో. మన ఇద్దరి సంభాషణ లాగానే ఉంది ఆ పాట. సిగరెట్ గురించి ఆవిడ ఏం చెబుతోందో జాగ్రత్తగా వినండి.

0: చూసారా, రేడియోలో విజ్ఞాన వినోదాలతో పాటు సందేశాత్మకమైన పాటలు అవి ఎన్ని ప్రసారమవుతుంటాయో. కేవలం వినటమే కాదు, మంచి నేర్చుకోవాలండోయ్.
1: నా జేబులో ఇప్పుడు ప్యాకెట్ రేడియో ఉంటుందిగా.
0: ఆ, అన్నీ వింటూనే ఉంటారు, అన్నీ తెలుసు మీకు. పిల్లలు, ఇక పోయి పడుకోండి, తెల్లవారుజాము లేపుతాను, చదువుకుందురు గాని.
2: అలాగేనమ్మా. నాన్నగారు.
1: ఏంటమ్మా?
2: నాన్నగారు.
1: ఏంటి తల్లి?
2: నేనంటే ఇష్టమేనా మీకు?
1: అరే అదేం ప్రశ్న అమ్మా, ఎప్పుడూ లేంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు అన్నయ్య బంగారు కొండలు, మీరిద్దరు రెండు కళ్ళు నాకు.
2: అయితే నేనొకటి అడగనా మిమ్మల్ని.
1: అడుగమ్మా. బట్టలు కావాలా? మీ పక్కమ్మాయి వేసుకున్న లాంటి గోల్డ్ చైన్ కావాలా? ఏదైనా సరే నిరభ్యంతరంగా అడుగు, ఇచ్చేస్తాను.
2: అవేమీ కాదు.
1: అయితే ఏం కావాలి మరి, అడుగు తొందరగా.
2: మీరు రోజుకి 20 సిగరెట్ల బదులు 10 సిగరెట్లు కాలుస్తున్నారని అమ్మ చెప్పింది. అమ్మ అడిగితే సగం తగ్గించారు. మరి నేను అడుగుతున్నాను, ఇక నుండి మీరు రోజుకు 5 సిగరెట్లే కాల్చాలి మరి.
1: అలాగా? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదని నాకు తెలుసు. మీ అమ్మాయి నేను ఇలా అడగమంది కదూ.
2: నిజంగా నేనే అడుగుతున్నాను.
1: 600 అయినా తగ్గించను. పిల్లలు పిల్లలుగా ఉండండి, మీ చదువు మీరు చదువుకోండి. ఇప్పటికే చస్తున్నాను, 11వ సిగరెట్ కాల్చడానికి లేదు ఏ రోజైనా. చిచ్చి, వెళ్ళి ఎక్కడి నుంచి, వెళ్ళి చదువుకో. ఏమై ఇలారా, పిల్లల చేత కూడా నాకు బుద్ధులు నేర్పిస్తున్నావన్నమాట. నీ లిమిట్స్ లో నువ్వు, నా లిమిట్స్ లో నేనుంటాను.
0: నిజంగా నేను అడగమలేదండి దాన్ని. అసలు నాతో మిమ్మల్ని ఇలా అడుగుతానని కూడా నాకు చెప్పలేదు. అది నాతో అనుంటే నేను అలా అడగొద్దనే చెప్పేదాన్ని. అడవకమ్మా, నువ్వు వెళ్ళి చదువుకో.
1: 20 సిగరెట్ల బదులు 10 సిగరెట్లే కాల్చాలంటే ఎంత విల్ పవర్ ఉండాలో తెలుసా? మొన్న అర్ధరాత్రి ఇంకో సిగరెట్ కాల్చాలని ఎంతగా అనిపించిందో తెలుసా? నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి కాల్చకుండా ఉండిపోయానంతే.
0: చాలా సంతోషం అండి. ఇదిగో మీ క్యారేజ్, మీరు ఆఫీస్కి వెళ్ళండి. పిల్ల ఏడుస్తోంది, దాన్ని సముదాయించి స్కూల్కి పంపాలి నేను.
3: ఏమో శ్రీకాంత్, ఇలారా.
4: వస్తున్నా సార్.
3: ఇదిగో మీరు మొన్న వీక్లీ టెస్ట్ వ్రాసిన పేపర్ల కట్ట, దిద్ది మార్కులు వేశాను. వరుసగా విద్యార్థి పేరు, వచ్చిన మార్కులు చెప్పు, నేను రిజిస్టర్లో నమోదు చేసుకుంటాను. నువ్వు బాగా చెప్తావు, అందుకే నిన్ను పిలిచాను.
4: అలాగే చెప్తాను సార్.
3: శ్రీకాంత్, నిన్ను గమనిస్తున్నాను కొద్ది రోజుల నుండి. ఈ మధ్య నువ్వు పరధ్యానంగా ఉండి ఏదేదో ఆలోచిస్తున్నావు క్లాసులో.
4: అబ్బే అదేమీ లేదండి మాస్టారు.
3: చెప్పవై పర్వాలేదు, నేను గురుగారినే కదా, నాకు చెప్పొచ్చు.
4: ఏం లేదండి, మా డాడీ ఎక్కువగా సిగరెట్లు కాలుస్తారు, మా మమ్మీ అలవాటు మానేమని మా డాడీతో గొడవ పడుతూ ఉంటారండి. ఆ సంభాషణే నాకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది.
3: ఓ అదే, చూసావా ఇంట్లో జరిగే సంఘటనలు పిల్లల మనసులపై ఎలా ముద్ర వేస్తాయో. సరేలే, ఆ మార్కులు చెప్పు వరుసగా.
4: అలాగే సార్.
3: ఏమో శ్రీకాంత్, ఇలారా.
4: వస్తున్నా సార్.
3: వారం రోజుల్లో ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ వచ్చేస్తుందిగా. క్రిందటి సంవత్సరం ఫంక్షన్లో విద్యార్థుల తరఫున నువ్వు కూడా సభలో బాగా మాట్లాడావు, ఈ సంవత్సరం కూడా నువ్వు చక్కగా మాట్లాడాలి. ఇదిగో ఈ కాగితం మీద నువ్వు మాట్లాడవలసిన ఒక అంశం నేను రాశాను, ఇది బాగా చదువుకో. నీ సొంత వాక్యాలు కూడా కొన్ని జోడించి ఉపన్యాసం ఇవ్వు, సరేనా? ఇదిగో ఆ ఒకసారి ఇలారా.
4: వస్తున్నా సార్.
3: నీకు రహస్యం చెప్తాను, ఎవరికీ చెప్పకే.
4: అలాగే మాస్టారు.
3: అది మన ప్లాన్, లెట్ అస్ ట్రై అవర్ బెస్ట్, ప్రయత్నించి చూద్దాం. అవును, మీ నాన్నగారు ఆఫీసు నుండి సాయంత్రం ఎన్ని గంటలకు తిరిగి వస్తూ ఉంటారు? సుమారుగా
4: సాయంత్రం 6, 6:30 మధ్యలో వస్తూ ఉంటారండి.
3: స్కూటర్ మీద కదూ?
4: అవునండి.
3: సర్లే నువ్వు క్లాస్కి వెళ్ళు, రాత్రి ఉపన్యాసం బాగా చదువుకో.
4: అలాగే సార్.
1: హలో అచ్యుతరామయ్య మాస్టారు. నమస్తే సార్.
3: హలో గురునాథం గారు, నమస్తే. ఆఫీస్ నుంచి వస్తున్నారా?
1: అవునండి. మాస్టారు మీరు?
3: అలా మార్కెట్లో 4 కూరగాయలు కొనుక్కుని వెడదామని.
1: అవును, మా పిల్లల చదువులు ఎలా ఉన్నాయి మాస్టారు?
3: మీ పిల్లలకి ఏం రత్నాలండి, చక్కగా

0: చదువుతున్నారు. ఇద్దరికి అన్ని సబ్జెక్టులోనూ ఎప్పుడూ అబోవ్ 90 మార్కులే, లెక్కల్లో 100 100. కానీ
1: అయిపోయలేం సార్. చెప్పండి మాస్టరు.
0: ఏమీ లేదండి, మీ అబ్బాయి శ్రీకాంత్.
1: చెప్పండి సార్, నిర్భయంతరంగా చెప్పండి. క్లాసులో అల్లరి చేస్తున్నాడా? పోనీ, సరిగా చదవటం లేదా?
0: అబ్బే, అదేం లేదండి, ముందే చెప్పానుగా రత్నం లాంటి వాడని.
1: మరి
0: ఏమీ లేదు. గురునాథం గారు ఎలా అలవాటు పడ్డాడో గాని ఈ మధ్య మీ వాడు అప్పుడప్పుడు సిగరెట్ కాలుస్తున్నాడని తెలిసిందండి. పక్క విద్యార్థులు చెప్పారు నాకు.
1: మా అబ్బాయి సిగరెట్ కాల్చడమా? కల్లో కూడా వాడు ఆ పని చేయడు. బహుశా పక్క విద్యార్థులు ఆగతాయిగా మీకుతో ఏమైనా చెప్పుంటారేమో.
0: మీరన్నట్టు నేను ఆ కోణంలో కూడా ఆలోచించానండి. కానీ నేనిప్పుడు నమ్మానంటే, వాడు మాట్లాడుతుంటే వాడి నోట్లోంచి 1-2 సార్లు సిగరెట్ వాసన వచ్చింది నాకు. నీ నోట్లోంచి ఆ సిగరెట్ వాసన ఏంటి అని గట్టిగా అడిగాను. లేదండి అని ఏదో బుకాయించి చెప్పాడు. నేను గట్టిగా మందలించాను కూడా.
1: అలాగా అండి.
0: అవునండి, లేకపోతే నేను మీతో ఇలా చెప్పను కదా. మీరు ఏదో ఇలా ఇప్పుడే వాడి చేత ఆ దురాలవాటు మాన్పించాలి. మొక్కే వంగనది మానే వంగదు కదా. సామధాన భేదాలు ఉపయోగించండి. దండం మాత్రం వద్దండి గురునాథం గారు. మీ అబ్బాయి చాలా మంచివాడు, చెబితే వింటాడు. ఆ నమ్మకం నాకుంది. ఈ కాలంలో పిల్లల్ని దండించడం మంచిది కాదండి. అబ్బాయిని కొట్టనని నాకు మాట ఇవ్వాలి మరి.
1: అలాగే మాస్టరు, వాడిని కొట్టనులేండి.
0: వస్తానండి, చీకటి పడుతుంది.
1: అలాగే సార్, ఉంటానండి. ఇదేమిటి, నా బుర్ర తిరిగిపోతుంది. చాలా నీరసంగా ఉంది. ఇక్కడ ఎవరూ లేరులే. ఈ అరుగు మీద కాసేపు కూర్చుంటాను. నిన్న నా సిగరెట్ పెట్టిలో 2 సిగరెట్లు తక్కువయ్యాయేంటా అని అనుమానం అప్పుడే వచ్చింది నాకు. బహుశా నేనే తీసుకుని ఉంటాను అని అనుకున్నా. ఇదన్నమాట అసలు సంగతి. ఈ విధవ సిగరెట్లు కాలుస్తాడా? చెబుతాను వీడి పని. వాతాలు తీరేటట్లు కొడతాను ఈ విధవని. దండం దశగుణం భవ్యత్ అన్నారు. వీడిని ఐఏఎస్ చేయించాలనుకున్నారు. వీడు సిగరెట్లు కాలుస్తాడు, పెరిగి పెద్దవాడే. ఇంకేమైనా ద్రవ్యాసాలకు లోనే సమాజంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎంతో పనికిరాని వాడైపోతే ఓ నేను భరించగలనా? నేను భరించలేకపోతున్నాను. మళ్ళీ సిగరెట్ జోలికి వెళ్లకుండా తగిన షాచ్ చేస్తాను వీడికి. ఇప్పుడే ఇప్పుడే.
2: ఏమే, ఏడే నీ పుత్రరత్నం, ఇలా రమ్మను వాణ్ణి.
3: ఏటండి, ఏటంత కోపంగా ఉన్నారు?
2: అవన్నీ తర్వాత చెప్తాను. వాణ్ణి ఇలా తీసుకురా ముందు.
3: అడుగునండి, రీడింగ్ రూమ్ లో చదువుకుంటున్నాడు. ఇండిపెండెన్స్ డేకి ఉపన్యాసం ఇవ్వాలట. వాళ్ల సారు రాసిచ్చిన మ్యాటర్ చదువుకుంటున్నాడు.
2: ఆహా, వాడు ఏం చదువుతున్నాడో చూస్తానుండు.
4: గౌరవనీయులైన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, గురువర్యులకు, వేదికను అలంకరించిన పెద్దలందరకు నా వినయపూర్వక నమస్సు. నా తోటి విద్యార్థులందరకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు మనకు స్వాతంత్ర్యం లభించిన శుభదినం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సత్యాహింసలనే అపూర్వ మహాస్త్రాలతో గడగడలాడించి మన దేశమాత దాస్య శృంఖలాలను ఛేదించి మనకు స్వేచ్ఛావాయువులను ప్రసాదించిన కారణజన్ముడు మహాత్ముడైన మన జాతిపిత గాంధీగారి త్రికరణ శుద్ధి, ఆదర్శ జీవనాన్ని గురించిన ఒక సన్నివేశాన్ని ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాను. ఒకసారి ఒకనొక వ్యక్తి తన కుమారునితో గాంధీగారి వద్దకు వచ్చి తన కుమారుడు అస్తమాను బెల్లం తింటున్నాడని, ఎంత చెప్పినా మానట్లేదని, మహాత్ములైన మీరు చెప్తే మానివేస్తాడనే నమ్మకంతో మీ వద్దకు తీసుకొని వచ్చానని చెప్పాడు. అందుకు మహాత్ముడు ఒక చిరునవ్వు నవ్వి ఆ వ్యక్తిని కొన్ని రోజుల తర్వాత రమ్మని పంపించి వేశాడట. ఆ విధంగా ఆ వ్యక్తిని కొన్నిసార్లు తిప్పించుకొని అప్పుడు చెప్పారట అబ్బాయితో, బెల్లం అస్తమాను తినడం తప్పు అని, మానివేయమని. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, మహాత్మా, నేను మొదటిసారి తమను కలిసినప్పుడే మా అబ్బాయికి బెల్లం తినడం మానివేయమని చెప్పవచ్చును కదా. నన్ను ఇన్నిసార్లు తిప్పడంలోని ఆంతర్యం ఏమిటో చెప్పవలసిందిగా సవినయంగా అడిగాడంట మహాత్ముడిని. అప్పుడు గాంధీగారు నవ్వి, ఏమీ లేదు బాబు, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది. మీ అబ్బాయికి చెప్పాలంటే ముందుగా నేను అలవాటు మానుకోవాలి కదా. నేను మానేసాకే మీ అబ్బాయికి చెప్పడానికి నాకు అర్హత వచ్చింది. అందుకే ఆలస్యం చేశాను, ఏమీ అనుకోకు అన్నారట. అప్పటి నుండి ఆ అబ్బాయి మళ్లీ బెల్లం తినలేదట. చూసారా, ఇటు ఆదర్శ సుగుణాల కని మన బాపు. శత్రువుల చేత కూడా స్తుతింపబడిన మహనీయుడు. కావున ప్రతి ఒక్కరూ మహాత్ముని మాటలను చేతలను స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శ జీవనులై మంచిని పెంపొందించుకుంటూ దేశ సేవలో తమ వంతు పాత్రను చక్క

0: సజీవంగా నిర్వహించాలని, విద్యార్థులమైన మనమందరము సద్గుణాలతో విద్యను అభ్యసించి ఉత్తమ భావి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్.
1: శ్రీకాంత్.
0: నాన్న.
1: ఇలా రారా.
0: ఏమిటి నాన్నగారు?
1: అక్కడ డ్రాయర్ సెరువులో 2 సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి, ఇలా తీసుకురా.
0: 2 ఒకేసారి ఎందుకు నాన్నగారు?
1: తీసుకురా చెప్తాను.
0: అలాగేనండి. ఇగో నాన్నగారు తెచ్చాను.
1: వాటిని వెంటనే పట్టుకెళ్లి డ్రైనేజ్ లో పడేసిరా.
0: డ్రైనేజ్ లోనా?
1: అవును, డ్రైనేజ్ లోనే. వెంటనే, ఆలస్యం చేయవద్దు. నువ్వు పడేసేవో లేదో నేను ఇక్కడి నుంచి చూస్తూనే ఉంటాను. వెళ్ళు, పడేసిరా.
2: అదేమిటండి డ్రైనేజీ లో పడేయటం? దేనికి? కొట్టువాడికిస్తే 100 రూపాయలు ఇస్తాడు.
1: వద్దు, వాటి మీద నాకు కోపం, విరక్తి కలిగింది. ఆ విధంగానే నా కోపం తీర్చుకోవాలి.
2: ఏమైందండి ఈ రోజు మీకు?
1: నీకో విషయం తెలుసా? మన పుత్రరత్నం సిగరెట్ కాల్చడం మొదలెట్టాట.
2: ఏమిటి?
1: వాళ్ళు మాస్టర్ చెప్పారు. నిజంగా తప్పు నాది అనుకుంటున్నాను. నేను ఈ క్షణం నుండే సిగరెట్లకు స్వస్తి చెప్పి వీడికి కూడా చెబుతున్నాను, ఎప్పుడు వాటి జోలికి వెళ్లొద్దు అని. ఇప్పుడు వీడు చదివిన మహాత్ముని ఆదర్శం నువ్వు కూడా విన్నావు కదా. ఏరా, నిన్న నా సిగరెట్ పెట్టిలో 2 సిగరెట్లు తక్కువయ్యాయి. ఎక్కడికి పట్టుకెళ్లి కాల్చేవరా వాటిని? నిజం చెప్పు, లేకపోతే చంపేస్తాను విధవ.
0: ఉండండి నాన్నగారు, ఇప్పుడే వస్తాను. ఇవిగో నాన్నగారు, నేను తీసిన 2 సిగరెట్లు ఆ గూట్లో దాచానంతే. నేను నిజంగా కాల్చలేదు. అసలు ఆ వాసనే నాకు గిట్టదు. ఈ జరిగిందంతా మా మాస్టర్ వేసిన ప్లాను. అసలు జరిగిందేమిటంటే పూర్తిగా చెప్తాను, వినండి నాన్నగారు. ఇలా చేసి చూద్దామన్నారు మా మాస్టారు. అందుకే మీరు వచ్చే టైంకి నేను ఈ ఉపన్యాసం చదువుతున్నాను. నేను చెప్పేదంతా నిజమే నాన్నగారు. కావాలంటే మా మాస్టర్ని అడగండి.
1: సరే సరే, ముందు వెంటనే వాటిని డ్రైనేజ్ లో పడేసిరా.
0: అలాగే నాన్నగారు.
2: ఏమండి, మీరు సిగరెట్లు తగ్గించే కొద్దీ మీ మొహంలో కొత్త కాంతి కనిపిస్తోందండి. ఇది వరకటి కంటే ఆకలి కూడా పెరిగింది మీకు తెలుసా? ఇప్పుడు ఈ సంఘటనతో పూర్తిగా మానేశారు. చాలా సంతోషం అండి. మీ పుత్రరత్నం నాకు కూడా చెప్పలేదండి. ఇప్పుడు మీతో చెప్పిన విషయం ఇప్పుడే తెలిసింది నాకు కూడా. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా వాళ్ళ మాస్టర్ చాలా తెలివైన వారు.
1: అవును, రేపు 1 గంట ముందే నాకు క్యారేజ్ ఇవ్వు, కొంచెం త్వరగా వెళ్ళాలి.
2: ఏ, ఆఫీసులో పని ఏమైనా ఉందా?
1: కాదు, మన పుత్రరత్నం యొక్క మాస్టర్ ఇంటికి వెళ్ళి ఆయనకు మరీ మరీ థ్యాంక్స్ చెప్పి ఆఫీస్కి వెళ్తాను.
2: అలాగే, తప్పకుండా.
1: నువ్వు మన పిల్లలు కూడా క్రమక్రమంగా నా చేత ఈ దురలవాటు మానిపించారు.
2: లేదండి, మీరు క్రమక్రమంగా మానలేదండి ఈ దురలవాటు. అలా క్రమక్రమంగా మానివేయటం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. మళ్ళా పెరిగిపోయే అవకాశం ఉంది. మీరు ఒకేసారి ఇప్పుడే ఈ క్షణం నుంచే ఈ దురలవాటికి స్వస్తి చెప్పారు. గాంధీగారి స్ఫూర్తితో, మన అబ్బాయి మీద ప్రేమతోనూ. అదిగో గోడ మీద చూడండి మహాత్ముని ఫోటో. నిష్కల్మషమైన ఆ మహాత్ముని బోసినవ్వు ఎంత బావుందో.
1: అవును, అందుకే మహాత్ములను అమరజీవులు అంటారు. రండిరా, అందరం భోజనాలు చేద్దాం.
2: సంతోషం అండి. రండి, అందరికి వడ్డిస్తాను, కలిసి తిందాం.
0: నాన్నగారు, ఆ 2 సిగరెట్ ప్యాకెట్లు డ్రైనేజ్ లో పడేసి వచ్చాను.
1: మంచి పని చేసావురా. మన ఇంట్లో ఇంకెప్పుడు సిగరెట్ వాసన రాకూడదు, రాదు. రేపు ఆఫీస్కి వెళ్లేటప్పుడు మీ మాస్టర్ను ఓసారి కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్తారా.
0: అమ్మో, నేను సిగరెట్లు ఎక్కడెక్కడ ఎన్ని కాల్చానో మీకు చెప్తారేమో మళ్ళీ.
1: నేను నిన్నే అన్నాను మాస్టారితో, మా వాడు కల్లో కూడా సిగరెట్ కాల్చడు కాల్చడు అని. మీ మాస్టర్ నన్ను కొంచెం కంగారు పెట్టినా బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు. భలే మాస్టర్ రా మీ మాస్టర్.
0: మా మాస్టర్ చాలా షార్ట్ నాన్న. ఎంత కష్టమైన లెక్క అయినా అరటి పండోల్చి చేతికిచ్చినట్టు బోర్డు మీద వివరిస్తూ చెప్తారు. ఆయన చెప్పిన లెక్కలు మళ్లీ చూసుకోనక్కర్లేదు. జీవితంలో మర్చిపోం మళ్ళీ, అంత బాగా చెప్తారు. నేను కూడా లెక్కలు బాగా చేస్తానని, నేనంటే ఆయనకు చాలా ఇష్టం.
2: రండి రండి, తండ్రి కొడుకులు తర్వాత ముచ్చట్లాడుకుందురు గాని. భోజనాలు వడ్డించాను.
1: ఇదిగో వచ్చేస్తున్నాం శ్రీమతి గారు. ఇకపై మీకు ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ నిమిత్తం 3,000 రూపాయలు శాంక్షన్. శాంక్షన్.
2: వెరీ గుడ్. ఇప్పుడు మీరు నాకిచ్చిన మధుర కవయిత్రి అనే బిరుదును సంతోషంగా నేను స్వీకరిస్తున్నా.
1: జానకి, ఏది, ఒక పద్యం పాడు.
2: ఒకటేమిటి? రోజూ వినిపిస్తూ ఉంటానులేండి నేను రేడియోకు పంపవలసిన పద్యాలు. ముందు భోజనాలు కానివ్వండి, పదార్థాలు చల్లారిపోతాయి.
1: అలాగే.

0: ఇక నుండి మీరు మళ్ళీ సిగరెట్ కాల్చారు కదా?
1: నో నో, నేను కాల్చకపోవటమే కాదమ్మా, సిగరెట్ కాల్చే నా స్నేహితులకు కూడా ఆ అలవాటు మానేయమని చెబుతున్నాను చెబుతున్నాను చెబుతున్నాను.
2: భలే పాట వస్తుంది రేడియోలో, వినండి అందరూ.

మీరింతవరకు భలే మాస్టారు నాటికి విన్నారు. రచన శ్రీ వేమూరి రామకృష్ణ, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్. ఇందులో పాల్గొన్నవారు గురునాథం శ్రీ పిన్ని వెంకటేశ్వర్లు, అచ్యుతరామయ్య శ్రీ పి నటరాజ్, జానకి డి బాల, శ్రీకాంత్ చిరంజీవి, జి లక్ష్మీ సాహిత్య, శ్రీలత చిరంజీవి, బి బాలశ్రీవాణి. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఇరువరి కురము నవదాను.

ఇంకా

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ ఆర్ఎన్ఎస్ శైలేశ్వరి గారి గానం విన్నారు. కుమారి ఎస్ అనూష గారు వయలిన్, శ్రీ మొదలి మురళీకృష్ణ గారు మృదంగం, శ్రీ ఎం నాగరాజు గారు ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి పాత తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆత్మబంధువు చిత్ర నుంచి పాట, గీత రచన ఆత్రేయ.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన మట్టిలో మాణిక్యం చిత్రించే పాట, గీత రచన ఆత్రేయ.

0: మీరింతవరకు పాత తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే వైష్ణవి. प्रधानमंत्री नरेंद्र मोदी आज 3 देशों की यात्रा के दूसरे चरण में ऑस्ट्रेलिया के मेलबर्न पहुंचे. हवाई अड्डे पर ऑस्ट्रेलिया के मंत्री क्लेयर ओनिल ने प्रधानमंत्री की अगवानी की. उन्हें गार्ड ऑफ ऑनर भी दिया गया. मेलबर्न में सामुदायिक

కె ప్రభాదేవి గారి ప్రసంగం, అనంతరం లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. సాయంత్రం 4:30 హిందీ పాఠం. గీత్ 8వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి జి బస్వంత్ శ్రీసాయి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో తేనెటీగల పెంపకం, తేనె సేకరణతో ఉపాధి పొందుతున్న ఎంఎస్ రాజుగారితో పరిచయం. 7:15 పంటసీమల కార్యక్రమంలో లాభసాటిగా ఉద్యాన పంటలు, డాక్టర్ ఎం రవీంద్రబాబు గారితో పరిచయం. అనంతరం వివిధ పంటల్లో పొటాష్ ప్రాముఖ్యత గురించి విశేషాలు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం, ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సంస్థ రూపకం. రచన శ్రీ ముక్కామల నాగభూషణం, సంగీతం శ్రీ కలగ. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట. వినయం ముందుకు పోవడానికి దోహదం చేస్తుంది. అహంకారం. సమయం 11:12 దాటి 40 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియా వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.